ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై మాసం 8వ తారీఖు, బుధవారం. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు క్షేత్రదర్శినిలో స్థల పురాణాలు, ఆలయ విశేషాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు రాజస్థాన్లోని సలాసర్ బాలాజీ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే, ఇక్కడ హనుమంతుని విగ్రహం గడ్డం మీసాలతో కలిగి ఉండటం. ఈ దృశ్యం మరెక్కడా కనిపించదు. ఈ ఆలయ చరిత్ర, భక్తులు పాటించే ప్రత్యేక ఆచారాల గురించి ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో మాట్లాడుకుందాం, కానీ ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:18 క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ మనం రాజస్థాన్లోని సలాస్వర్ బాలాజీ ఆలయం గురించి, ఆ ఆలయ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. రాజస్థాన్లోని చురు జిల్లాలో ఉన్న సలాస్వర్ బాలాజీ ఆలయం, లేదా సలాస్వర్ ధామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని. ఇక్కడ హనుమంతునికి అంకితం చేయబడిన ఒక ఆలయం ఇది. ఈ పుణ్యక్షేత్రం యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి, ఇక్కడ హనుమంతుడు గడ్డం మరియు మీసాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఆలయంలో విగ్రహానికి ముడిపడిన కనుబొమ్మలు, అందమైన కళ్ళు, అలాగే నుదుటిపై తిలకం కూడా దర్శనమిస్తూ ఉంటాయి. సలాస్వర్ బాలయం ఆలయం ఒక స్వయంభూ క్షేత్రం, అంటే ఇక్కడి విగ్రహం దానంతటా అదే వెలిసిన ఆలయం. అందుకే దీన్ని స్వయంభూగా వెలిసిన ఆలయంగా చెబుతూ ఉంటారు చరిత్రకారులు. ఈ ఆలయం ఒక శక్తి స్థలం లేదా శక్తివంతమైన ప్రదేశంగా కూడా నమ్ముతూ ఉంటారు ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు. సలాస్వర్ బాలాజీ ఆలయానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:23 దాటి 20 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనం రాజస్థాన్లోని సలాసర్ బాలాజీ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా సంవత్సరాల క్రితం రాజస్థాన్లోని అసోటా అనే గ్రామానికి చెందిన ఒక రైతు శ్రావణ మాసంలో నవమి రోజున ఒక మంగళవారం నాడు తన పొలాన్ని దున్నుతూ ఉండగా అతని నాగలి అకస్మాత్తుగా ఏదో గట్టి వస్తువుకు తగిలి ఇరుక్కుపోయిందట. ఎంత ప్రయత్నించినా ఆ రైతు నాగలిని ముందుకు కదపలేకపోతున్నాడు పొలంలో. అయితే దాన్ని పరిశీలించగా ఏమిటని చూడగా రైతుకి అక్కడ ఒక పెద్ద రాయి లాంటి వస్తువు కనిపించింది. ఆ రైతు ఆ రాయిని తీసివేసి మరింత లోతుగా తవ్వగా అతనికి అక్కడ హనుమంతుని విగ్రహం కనిపించిందట. సరిగ్గా అదే క్షణంలో రైతు భార్య ఈ రైతు కోసం మధ్యాహ్న భోజనం తీసుకువస్తూ పొలాల వద్దకొచ్చింది. ఆమె అతని భోజనం కోసం సజ్జలతో చేసిన చూర్మా అనే ఆహార పదార్థాన్ని తీసుకొచ్చింది. ఆ రైతు విగ్రహానికి కూడా తన భార్య తీసుకొచ్చిన కొంత ఈ చూర్మా అనే ఆహారాన్ని తినిపించాడట. ఇంకా అప్పటి నుంచి ఆలయంలోని దేవునికి కొంత సజ్జ చూర్మాను నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఆచారంగా వస్తోంది. సలాసర్ బాలాజీ ఆలయం గురించి, ఇక్కడ ప్రతిష్ఠించిన ఈ హనుమంతుడి ఆ విగ్రహం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:30 దాటి 40 సెకండ్లు. ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో సలాసర్ బాలాజీ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజస్థాన్లో ఉండే క్షేత్రం ఇది. అయితే ఇంతకుముందు ఒక చిన్న కథ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఆలయానికి సంబంధించి. ఒక రైతుకు తను నాగలి వేసి పొలాన్ని దున్నుతుండగా అతనికి అకస్మాత్తుగా ఆ నాగలి కదలలేకపోవడంతో పరిశీలించి చూస్తే అక్కడ ఒక పెద్ద రాయి కనిపించింది. ఆ రాయిని బయటకు తీసి మరింత లోతుగా తవ్వితే అక్కడ హనుమంతుడి విగ్రహం బయటపడిందట. సరిగ్గా అదే క్షణంలో ఈ రైతు భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ మధ్యాహ్న భోజనం తీసుకొచ్చిందట రైతుకి. అది కూడా అక్కడి ప్రాంత వంటకాలతో, సజ్జలతో చేసిన చూర్మాను మధ్యాహ్న భోజనంగా తీసుకొచ్చిందట ఆ రైతు భార్య. ఈ రైతు ఆ భూమి నుంచి బయటపడిన విగ్రహానికి, ఆంజనేయుడి విగ్రహానికి కూడా అదే ఆహారాన్ని తినిపించాడట. ఇంకా అప్పటి నుంచి ఇది అక్కడి నైవేద్యంగా, అంటే ఆ ఆలయానికి అలాగే ఆ విగ్రహానికి, ఆ హనుమంతుడి విగ్రహానికి నైవేద్యంగా ఇవ్వటం అనేది ఆచారంగా వస్తుందట. రైతుకు విగ్రహం దొరికిన అదే రాత్రి ఆ ప్రాంతపు జమీందారుకు హనుమంతుడు కలలో కనిపించి అదే విగ్రహాన్ని సలాసర్లోని ఆలయంలో ప్రతిష్ఠించమని ఆదేశించాడట బాలాజీ ఆలయంలో. సలాసర్ నివాసి అయిన మోహన్ దాస్ అనే మరొక వ్యక్తికి కూడా దేవుడు కలలో కనిపించి ఈ రైతుకి పొలంలో దొరికిన ఆ విగ్రహాన్ని, అసోట గ్రామంలో దొరికిన ఆ విగ్రహాన్ని సలాసర్కు తీసుకురమ్మని ఆజ్ఞాపించారట. మరి అంతటి చరిత్ర కలిగిన ఈ సలాసర్ బాలాజీ ఆలయంలో బజరంగ్ బలి భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు. అండ్ వారు పాటించే ఆచారాలు చాలా భిన్నంగా ఉంటాయట. అండ్ వాటిలో కొబ్బరి

కాయ కొట్టడం, శవమణి మరియు ఆలయ బావుల నుండి నీరు త్రాగటం ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన ఆచారాలలో కొన్ని. సో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం కాకపోతే ఈ పాట విన్న తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:43 క్షేత్రదర్శిని కార్యక్రమంలో రాజస్థాన్లోని సాలసర్ బాలాజీ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ఆలయంలో ఉండే ఆచారాల గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా మామూలుగా ప్రతి ఆలయంలో కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కూడా ఆ ఆచారాన్ని మనం గమనించవచ్చు. అయితే కొబ్బరికాయ కొట్టడంలో ఇక్కడ ఒక విభిన్న శైలిని అవలంబిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు కొబ్బరికాయకు మోలీ చుట్టి మోలీ అనే ఒక సాంప్రదాయాన్ని చేస్తూ ఉంటారు. ఒక మొక్కుగా కూడా చెల్లిస్తూ ఉంటారు. మోలీ అంటే కొబ్బరికాయ చుట్టూ ఎర్ర దారాన్ని చుట్టడం, ఎర్ర దారంతో కొబ్బరికాయను చుట్టి ఆ కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం, లేకపోతే అదే కొబ్బరికాయను ఒక చెట్టుకు కట్టడం కూడా చేస్తూ ఉంటారు. అలాగే భక్తులు ఈ ఆచారాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారట. కుమారుడు కలగగానే ఆశతో రావు రాజాదేవి సింగ్ ఈ ఆచారాన్ని మొదటిసారిగా పాటించారట ఈ ఆలయంలో. కొన్ని నెలల తర్వాత రాజుకు నిజంగానే కుమారుడు కలగటంతో ఆయన కోరిక నెరవేరిందట. ఇక అప్పటి నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్టుగా చెబుతూ ఉంటారు. అలాగే ఆలయంలో నిర్వహించే మరొక ముఖ్యమైన ఆచారం శవమణి. ఆలయ వంటశాలల్లో వంటవాళ్ళు దాదాపు 50 కిలోల ఆహారాన్ని తయారు చేయటం ఈ ఆచారంలో ప్రధాన ఆకర్షణగా చెబుతూ ఉంటారు. అయితే ఈ శవమణిలో సాధారణంగా దూద్పేడలు, లడ్డూలు, బూందీ, చూర్మా, అలాగే దాల్ బాటి ఇలాంటి రుచికరమైన వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. శవమణి అనే పదం శవ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఒకటిన్నర. శవమణి తిన్న ఆహారంలో మొదటి భాగాన్ని దేవునికి సమర్పిస్తూ ఉంటారు అండ్ మిగిలిన భాగాన్ని కుటుంబ సభ్యులు లేదా పేదలకు పంచుతూ ఉండటం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ ఆలయంలో ప్రసిద్ధ ప్రసాదాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం కాకపోతే ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:55. క్షేత్రదర్శిని వింటున్నారు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం సాలాసర్ బాలాజీ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజస్థాన్లో ఉంటుంది ఈ క్షేత్రం. ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రసాదం సాలాసర్ బాలాజీ వారి రంగురంగుల లడ్డూలు. ఈ ఆలయం రాజస్థాన్లో ఉండడం వల్ల ఇక్కడ సాధారణంగా సమర్పించే నైవేద్యాలు పప్పు, బాటి, చూర్మ. అలాగే వారి కోరిక నెరవేరినప్పుడు భక్తులు భారీ సంఖ్యలో భాండారాలు నిర్వహిస్తూ ఉంటారట. సాంప్రదాయ శైలిలో జరిగే శవమణి వేడుక ఒక పండగలుగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో భక్తులు. ఇంతకీ హనుమంతుడి విగ్రహానికి గడ్డం, మీసాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఈ ఆలయంలో. దీని వెనుక ఒక కథ కూడా ఉందట. సాలాసర్ ఆలయంలో హనుమంతునికి రూపం ఇవ్వడం కూడా చాలా విశిష్టమైంది. ఇక్కడ ఆయనను గడ్డము, మీసాలతో చిత్రీకరిస్తూ ఉంటారు. ఇది ఇతర ప్రదేశాల్లో అంత సాధారణంగా మనకు దర్శనమివ్వదు, కనిపించదు కూడా. అయితే ఒక కథనం ప్రకారం మోహన్ దాస్ అనే మహర్షికి కలలో హనుమంతుడు ఒక సాధువు రూపంలో గడ్డము, మీసాలతో కనిపించాడట. హనుమంతుడు ఈ మోహన్ దాస్ అనే భక్తుడి కోరిక మేరకు మన్నించి ఒక విగ్రహంలో ఆయన పక్కనే నేను విగ్రహ రూపంగా నీ కలలో కనిపించిన విధంగా నేను దర్శనమిస్తాను, కొలువై ఉంటాను అని చెప్పాడట. ఆ రకంగా ఇక్కడి ఆలయంలో మనకి హనుమంతుడి విగ్రహానికి గడ్డం, మీసాలతో ఒక స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన హనుమంతుడి విగ్రహంగా కూడా చెప్పొచ్చు. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో సాలాసర్ ఆలయం గురించి. రాజస్థాన్లో ఉంటుంది ఈ ఆలయం. వీలైతే తప్పకుండా ఉత్తర భారతదేశ పర్యటన కనుక మీరు వెళ్తే ఓసారి ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్, బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్ధమైన 3వ భారత్, ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి.

0: జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్, ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషి హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాత్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఔర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఇండోనేషియా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు.

0: ये 6300 हेक्टेयर हरित रिज दिल्ली का फेफड़ा बनकर दिल्ली के पर्यावरण की सुरक्षा करेगी। 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा।
1: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభృతులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన సర్ఫేస్ యాక్ట్ విధి విధానాలు. ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు సర్ఫేసీ యాక్ట్ గురించి మాట్లాడడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి విశేష అనుభవం కలిగిన శ్రీ హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సార్, బ్యాంకుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సర్ఫేసీ యాక్ట్. ఈ సర్ఫేసీ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఏ ఏ పనులను చేయడానికి ఎలాంటి ఉద్దేశంతో సర్ఫేస్ యాక్ట్ తయారు చేయబడింది వివరిస్తారా?
1: బ్యాంకుల పరిరక్షణ కోసమని 2002 సంవత్సరంలో ఈ చట్టం

0: లోకి వచ్చింది. నిరర్థక ఆస్తులు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇమ్మడి ముమ్మడిగా పెరిగిపోతున్న సందర్భంలో, ఇంతకు మునుపు సివిల్ కోర్టు ద్వారా మాత్రమే బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంక్ రియలైజ్ చేయగలిగేది అధికారం, ఇప్పుడు బ్యాంకులకు 2002 సంవత్సరం నుంచి ఎక్కడైతే స్థిరచరాస్తులు బ్యాంకుకు తనఖా పెట్టారో వాటిని ఎన్ఫోర్స్ చేసి డబ్బులు రికవరీ చేయడానికి బ్యాంకులకు అధికారం ఇచ్చారు. ఇది 2002 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.
1: అయితే మీరన్నట్టు సర్ఫేస్ యాక్ట్కి ముందు బ్యాంకులకు ఏదైనా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉంటే దాన్ని రికవరీ చేసుకోవడం కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది,
0: సివిల్ కోర్టు.
1: అలా కాకుండా బ్యాంకుకే అధికారాన్ని ఇస్తూ ప్రభుత్వం ఇది తయారు చేసింది. అయితే ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిందంటారు, నిజమేనా మీ అభిప్రాయం ఏంటి?
0: ఇది చాలా వరకు కరెక్టే, ఎందుకంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకుల రికవరీ శాతం చాలా పెరిగిందని చెప్పవచ్చు. దీనివల్ల చాలా తొందరగా ప్రక్రియ వేగవంతం అయిపోయింది, రికవరీ ప్రక్రియ వేగవంతం అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు సివిల్ కోర్టును అప్రీచ్ ఆర్ డిఆర్టీ 20 లక్షల పైన దాటితే డిఆర్టీ అక్కడ డిగ్రీ తీసుకొని మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ టైం 7-8 సంవత్సరాలు దాటితే కానీ ఆ డిగ్రీ చేతికి వచ్చేది కాదు. దానివలన చాలా సమయం వృధా అవుతుంది, కాబట్టి ఈ ప్రక్రియ వేగవంతం అయిపోయింది. ఇప్పుడు బ్యాంకులకే అధికారం ఇవ్వడం వలన రికవరీ ప్రక్రియ వేగవంతమైందని చెప్పొచ్చు.
1: సరే, మీరన్నట్టు బ్యాంకులు సస్టైన్ అవ్వాలని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని తగ్గించడం కోసం మొదలుపెట్టిన ఈ సర్ఫేస్ యాక్ట్ వల్ల రుణగ్రహీతల హక్కులు, అంటే ఎవరైతే లోన్ తీసుకోవడం జరుగుతుందో వాళ్ళ హక్కులకు ఏమైనా భంగం విపరీతంగా కలిగే అవకాశం ఉందా?
0: హక్కుల భంగం అని కాదు, ఎవరైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించాల్సిందే, ఎందుకంటే బ్యాంకులు మిగతా వారికి హెల్ప్ చేయాలి, ఆర్థికంగా సమయానికి సహాయం చేయాలి అంటే రుణం తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించాల్సిందే. అయితే ఇది కొంత కఠినమైన పరిస్థితులకు దారితీయవచ్చు, ఎందుకంటే ఒక ఇల్లును బ్యాంక్ రుణ సహాయం ద్వారా కొనుక్కున్నప్పుడు రుణాన్ని కానీ వడ్డీని కానీ కట్టలేకపోతే బ్యాంక్ సర్ఫేసీ చట్టం కింద ఆ ఇల్లును జప్తు చేయొచ్చు, అమ్మేయచ్చు, వేలం వేయచ్చు. దానికి రుణగ్రహీతని వేకెంట్ పొజిషన్ అంటే అతన్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించి అది అమ్మేయచ్చు. అందుకే అది కొంచెం కఠినతరంగా ఉంటుంది, కాబట్టి చట్టంలో చాలా నిబంధనలు పెట్టారు, చాలా కఠినమైన నిబంధనలు పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంక్ అప్పుడు ఆ మొత్తం ప్రక్రియనంతా రద్దు చేసే అవకాశం ఉంది.
1: ఏ రుణగ్రహీత అయితే బ్యాంకు దగ్గర నుంచి రుణం ఆ లోన్ తీసుకుని ఆ లోన్ చెల్లించలేని పక్షంలో బ్యాంక్ తన సర్వైవల్ కోసం సర్ఫేస్ యాక్ట్ ఇచ్చిన అధికారంతో జప్తు చేసి మళ్ళీ అమౌంట్ని వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఎలాగైతే సెక్యూర్డ్ లోన్స్ అంటారు, కొలెటరల్ ప్రాపర్టీ ఉన్న లోన్లకు మాత్రమే ఇది పాసిబుల్, అంతే కదా?
0: అంతే.
1: మీరు అన్నట్టు ఏ కొలెటరల్ ప్రాపర్టీ పెట్టని లోన్ విషయంలో సర్ఫేస్ యాక్ట్
0: వర్తించదు.
1: అయితే సర్ఫేస్ యాక్ట్ ప్రక్రియ ప్రకారం మొదటి అడుగు ఏంటి?
0: ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్గా అకౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ క్లాసిఫై అయి ఉండాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే 90 రోజుల పాటు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించకపోతే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది, అప్పుడు మాత్రమే సర్ఫేసీ యాక్ట్ని అప్లై చేయవచ్చు. సో దానికోసం ముందుగా సెక్షన్ 13(2) కింద ఒక నోటీస్, 60 రోజుల నోటీస్ సర్వ్ చేయాలి.
1: 60 రోజుల
0: నోటీస్ ఫస్ట్ బారోవర్కి ఇష్యూ చేయాలి. బారోవర్ అంటే రుణగ్రహీతలకి ఇష్యూ చేయాలి. 60 రోజుల దాటక ముందు ఆస్తుల్ని జప్తు చేసే అధికారం గానీ వేలం వేసే అధికారం గానీ లేదు బ్యాంకులకి.
1: అంటే ఈ 60 రోజుల్లో రుణగ్రహీత ఏదైనా బ్యాంక్ వచ్చి క్లియర్ చేసుకోవాలని చూసినా, ఏదైనా ప్రయత్నం చేసినా మళ్ళీ సర్ఫేస్ యాక్ట్ కింద జరిగే
0: అదంతా ఆగిపోతుంది. నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత బారోవర్కి ఏదైనా అబ్జెక్షన్, అభ్యంతరాలు ఉంటే బ్యాంకు కి పంపించవచ్చు, అభ్యంతరాలు బ్యాంకు కి తెలపవచ్చు. బ్యాంకు కి అభ్యంతరాలు తెలిపిన తర్వాత 15 రోజుల లోపల బ్యాంకు సమాధానం ఇవ్వకపోతే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేరు, అది మళ్ళీ రద్దవుతుంది, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి ఆ ప్రక్రియ. సో 15 రోజుల లోపల బ్యాంక్ తప్పనిసరిగా జవాబు ఇవ్వాల్సిందే.
1: 90 రోజులు ఏదో కారణం వల్ల రుణగ్రహీత అటు వడ్డీ గానీ అసలు కానీ చెల్లించలేదు, తర్వాత బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది సర్ఫేసీ చట్ట ప్రకారం, ఆ నోటీస్ను కూడా 60 రోజుల గడువు ఉందా లేదా, అందరికీ ఈ అవేర్నెస్ ఉండాల్సిన అవసరం లేదు, 60 రోజుల గడువు చూసుకోకుండానే ప్రక్రియ మొదలుపెట్టుంటే ఎక్కడైనా తనకు అన్యాయం జరిగిందని రుణగ్రహీత భావిస్తే తను న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి?
0: దీనిలో ఈ చట్టం కింద డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్, కేవలం ఇది బ్యాంకుల కేసులు మాత్రమే చూస్తుంది. సో ఈ చట్టం కింద డిఆర్టీకే అధికారం ఇచ్చారు, వేరే కోర్టులకు వెళ్ళడానికి అధికారం లేదు. సో డిఆర్టీలో వేగవంతమైన అవుతుంది ప్రక్రియ. సో ఒకవేళ రుణగ్రహీత తనకి అన్యాయం జరిగిందని లేకపోతే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు

0: లేదని. సర్ఫేసీ చట్టం కింద 2002 రూల్స్ కూడా ఉన్నాయి, వాటిని పాటించలేదని ఎక్కడైనా అనిపిస్తే అతనికి అధికారం ఇచ్చారు, డిఆర్టీలో అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టవచ్చు డిఆర్టీలో. ఒకవేళ ఈ బ్యాంకులు ఈ ప్రొసీజర్ ఫాలో కాలేదని డిఆర్టీకి అనిపిస్తే మొత్తం ప్రాసెస్ని రద్దు చేసే అధికారం డిఆర్టీలకు ఉంది.
1: సర్ఫేసీ చట్ట ప్రకారం రుణగ్రహీతకి నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చాక ఫస్ట్ రుణగ్రహీత చేయాల్సిన పనేంటి అంటే, తను ఏ కారణం చేతైనా అసలు కానీ వడ్డీ కానీ చెల్లించలేకపోయాడు, ఇప్పుడు చెల్లించే పరిస్థితుల్లో లేడు, అలాంటి పరిస్థితుల్లో నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత రుణగ్రహీత ఏం చేయాలి?
0: ఒకవేళ చెల్లించలేని పక్షంలో ఆస్తి తనఖా పెట్టారు, అందుకే 60 రోజులు నోటీస్ ఇచ్చారు. తనకి ఏదైనా రిసోర్సెస్ ఉంటే, తన ఒకవేళ ఆస్తిని రక్షించుకోవాలనుకుంటే 60 రోజుల సమయం ఉంది.
1: ఓకే,
0: కాబట్టి 60 రోజుల లోపల రుణగ్రహీత ఏదైనా చేసి తనకున్న వనరులను ఉపయోగించుకొని
1: చెల్లించే ప్రయత్నం
0: చేస్తే ప్రక్రియ ఆగిపోతుంది.
1: అయితే సర్ఫేసీ చట్ట ప్రకారం బ్యాంకులకి అధికారం ఇచ్చినట్లు, ఎంతవరకు అనేదన్నా లిమిట్ ఉందా? ఇంత అమౌంట్ వరకు అయితే అవసరం లేదు, ఇంత అమౌంట్ తర్వాత అయితే రికవరీ చేయాలని రుణగ్రహీత హక్కులని, రుణగ్రహీత యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎంత అమౌంట్ వరకు దాటితే సర్ఫేసీ యాక్ట్ అమల్లోకి వస్తుంది?
0: అసలు వడ్డీ అంత కలిపి 100,000 రూపాయల పైన పడిన అకౌంట్స్ లో మాత్రమే సర్ఫేసీ అప్లై చేయగలరు.
1: ఏదైతే లోన్ లో 100,000 రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ ఉంటే
0: సర్ఫేసీ అప్లైకబుల్ అవుతుంది. అలాగే అగ్రికల్చర్ ప్రాపర్టీ అంటే రైతులు జనరల్ గా అగ్రికల్చర్ ప్రాపర్టీ పెట్టి తనఖా పెట్టి అప్పు తీసుకుంటూ ఉంటారు. అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా స్వాధీనపరచుకోలేదు బ్యాంక్ సర్ఫేసీ కింద.
1: సర్ఫేసీ కింద ఎలాంటి అగ్రికల్చర్ ప్రాపర్టీని రికవరీ
0: చేయలేరు. ఈ ప్రొటెక్షన్ రైతులకు కలిగించింది.
1: అయితే మరి గ్రామీణ ప్రాంతాలలో ఈ సర్ఫేసీ ప్రక్రియ గురించి ఎంతవరకు అవగాహన ఉందంటారు?
0: ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది అమల్లోకి వచ్చి దాదాపు 24 ఏళ్ళు అవుతుంది, కాబట్టి చాలా వరకు అవగాహన, ఎందుకంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ల స్వాధీనత ప్రకటనలు, వేలం ప్రకటనలు చూస్తూనే ఉంటాము. సో చాలా మందికి ఈ పాటికి అవగాహన వచ్చి ఉంటుందని నా అభిప్రాయం.
1: అయితే మీ అనుభవం ప్రకారము ఇప్పుడు చాలా రిపోర్ట్స్ చూస్తుంటారు, రుణగ్రహీత 60 రోజుల నోటీసులో కూడా ఎలాంటిది చెల్లించలేకపోతే రుణగ్రహీతకి ఎప్పటికైనా ఎవరికైనా తన వారు సొంతగా తీసుకున్న ఆస్తి కాబట్టి అది కావాలని అనిపిస్తుంది. వారి ప్రయత్నం వాళ్ళు ఇంకొంచెం గడివండి ఇంకొంచెం గడివండి అనే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇంకేమైనా ఎక్కువ రోజుల పరిమితి ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా 60 రోజులకి యాక్షన్ తీసుకొని ఆస్తిని జప్తు చేస్తారా?
0: దానికి కొంచెం ప్రక్రియ ఉంది దీనికి. సర్ఫేసీ దానికి నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాపర్టీని వాల్యుయేషన్ చేయించాలి, దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ బ్యాంక్ ఇంటర్నల్ గా తీసుకోవాలి. ఈ ప్రక్రియ కొంత లేట్ అవుతుందని చెప్పొచ్చు.
1: బ్యాంకు పనులు మొదలుపెట్టి అమ్మే క్రమంలో ఎప్పుడైనా మళ్ళీ రుణగ్రహీతకు అవకాశం ఉంటే తన ఆస్తిని తను మళ్ళీ తిరిగి పొందొచ్చు.
0: ఆఖరున వేలం వేసే ముందు Section 13(8) కింద బ్యాంక్ మళ్ళీ ఒకసారి 30 రోజుల నోటీస్ ఇవ్వాలి ప్రాపర్టీ అమ్మడానికి ముందు. అది ఆఖరి మరొక అవకాశం బారావర్కి తన ప్రాపర్టీని విడిపించుకోవడానికి.
1: ఇక రుణగ్రహీత చెల్లించలేని పరిస్థితి ఉంది అని బ్యాంకు నిర్ధారించుకున్న తర్వాత ఈ ప్రాపర్టీని అమ్మకానికి ఎలా పెడతారు?
0: బ్యాంక్ తప్పనిసరిగా బోర్డ్ అప్రూవ్డ్ వాల్యూయర్ తోటి వాల్యుయేషన్ చేయించాలి. వాల్యుయేషన్ చేయించి అది సరిగ్గా ఉందా లేదా కూడా సంబంధిత అధికారులు చూస్తారు. ఆ వాల్యుయేషన్ అదంతా విలువ ఎంత సరిగ్గా చేశారా లేదా చూస్తారు. దానిలో ఏమైనా అనుమానాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకొక వాల్యుయర్ని కూడా ఎంగేజ్ చేసి చేయాల్సి వస్తుంది.
1: ఓకే,
0: ఎందుకంటే బారోవర్కి సరైన ధర ఇప్పించడం ఇంపార్టెంట్ కాబట్టి మార్కెట్ రేట్. సో ఆ వాల్యుయేషన్ దాని ప్రకారం 30 రోజుల నోటీస్ తర్వాత మళ్ళీ ఒక సేల్ నోటీస్ పబ్లిష్ చేయాలి. ప్రముఖ దినపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, సేల్ నోటీస్ అంటారు. ఆ సేల్ నోటీస్ 2 భాషల్లో ఉండాలి, ఇంగ్లీషు తెలుగు, ఇక్కడ తెలుగు, వేరే ప్రాంతీయ భాషలో ఉండాలి ఒకటి. ఇది ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ వేలం, అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, దాన్ని ఎవరు ఏం చేయడానికి ఉండదు, అదంతా ఈ ఆక్షన్ ప్రొసీజర్. సో ముందుగానే రిజిస్టర్ చేసుకున్న బయర్స్ ఆ రోజు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, అంత ఫెసిలిటీ ఉంది. సో అది ట్రాన్స్పరెంట్ ప్రక్రియ. ఇప్పుడంతా
1: వేలం పద్ధతిలో ఆ ఆస్తిని అమ్మి బ్యాంకు తన రుణం తాలూకు అమౌంట్ ని జప్తు చేసి తీసుకునే అవకాశం
0: తీసుకుంటుంది. ఒకవేళ బ్యాంకు రుణం కంటే ఎక్కువ ధర వచ్చింది అనుకోండి, బ్యాలెన్స్ అమౌంట్ బారోవర్కి చెల్లిస్తారు.
1: ఓకే, అయితే హరీష్ గారు, ఈ సర్ఫేసీ యాక్ట్ విధి విధానాలు ప్రక్రియలో అందరికీ పూర్తి అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. మీ అనుభవంలో ఎక్కువగా

0: చాలామంది తెలియక ఇలాంటి తప్పులు చేస్తుంటారు. ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఇంకొంచెం సులభతరంగా బయటపడవచ్చు అనే సజెషన్స్ మీరేం చెప్తారు?
1: ఇప్పుడు సర్ఫేసీ చట్టం వలన ప్రొసీజర్ కొంచెం వేగవంతము కఠినతరమైందని చెప్పొచ్చు. సో దీని మీద అలసత్వం చూపరాదు.
0: ఓకే,
1: కొంచెం కోర్టు ప్రక్రియలో ఆలస్యం అవుతున్నందుకే ఈ చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే బ్యాంకుల నిరర్థక ఆస్తులు తొందరగా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది దేశ ప్రగతి కోసం. కాబట్టి ఒకవేళ తమ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే బ్యాంక్ అధికారులను కలిసి ఏం చేయాలి, ఓటీఎస్ చేయొచ్చా, అవన్నీ వన్ టైం సెటిల్మెంట్ అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉందా, అది బ్యాంక్ అధికారులు జెన్యున్ కేసులో డెఫినెట్గా తప్పనిసరిగా బ్యాంక్ అధికారులు కన్సిడర్ చేస్తారు.
0: ఏదైనా పరిస్థితుల్లో బ్యాంక్ వారు ఈ సర్ఫేసీ ప్రక్రియ అవలంబించే పద్ధతిలో కానీ, ఆ గడువుల విషయంలో కానీ, 90 రోజులు కావచ్చు, 60 రోజుల గడువు కావచ్చు, ఎక్కడైనా వారు విధి విధానాలు సరిగ్గా అమలు చేయలేదు అని రుణగ్రహీత భావిస్తే డిఆర్టీకి వెళ్ళొచ్చు అని అన్నారు. మరి డిఆర్టీలో తన వాదన తను వినిపించడానికి తనే సొంత

0: పద్ధతిలో కానీ ఆ గడువుల విషయంలో కానీ 90 రోజులు కావచ్చు, 60 రోజుల గడువు కావచ్చు, ఎక్కడైనా వారు విధి విధానాలు సరిగ్గా అమలు చేయలేదు అని రుణగ్రహీత భావిస్తే డిఆర్టీకి వెళ్ళొచ్చు అని అన్నారు. మరి డిఆర్టీలో తన వాదన తను వినిపించడానికి తనే సొంతగా రుణగ్రహీత మాట్లాడుకొని వాదించాల్సి ఉంటుందా? అక్కడ గవర్నమెంట్ తరపున కానీ అలా డిఆర్టీలో ఎవరైనా ఉండే అవకాశం?
1: డిఆర్టీలో ఒకవేళ తను అప్లై చేస్తే, దాన్ని సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అంటారు, ఆ అప్లికేషన్ ఫైల్ చేయడానికి అడ్వకేట్ సహాయం తీసుకోవచ్చు. అడ్వకేట్ని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే లీగల్ ఎయిడ్ సెంటర్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అడ్వకేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి బ్యాంక్ ఎక్కడైనా నియమాలు పాటించలేదా పాటించారా చూసి డిఆర్టీకి నివేదిస్తే
0: సరిపోతుంది.
1: డిఆర్టీ డిసైడ్ చేస్తుంది.
0: చాలా బాగుంది హరీష్ గారు, సర్ఫేసి యాక్ట్ గురించి మా శ్రోతలకి చాలా మంచి వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ విధి విధానాలు ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30 జనరంజని. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం.

జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో టైం 7:30, 31 మినిట్స్, 36 సెకండ్స్ ఎగ్జాక్ట్గా. జనరంజని కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. ఇంకొకసారి చెప్తా, నెంబర్ 0402324082. అండ్ చాలామంది ఆల్రెడీ మనకి మెసేజ్లు పంపించారనమాట. జై శ్రీనగర్ లక్ష్మీ నిలయం నుంచి రామయ్య, రాజలక్ష్మి, శ్రేయాన్, నిర్వాన్, అలాగే ప్రజ్ఞాన్ ఉన్నారు ఈ మెసేజ్లో. బండి కృష్ణయ్య గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, చిన్నముంతాల, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి, మిరియాల తిరుమలయ్య, ఆండాలు, పుట్టపాక నుంచి జనరంజన్కి గుడ్ మార్నింగ్ అంటూ, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబూతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు, అలాగే సుజాత. అండ్ మీ అందరి కోసం ఎస్పి బాలు, కెఎస్ చిత్ర పాడిన, ఎంఎం కిరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

అల్లరి ప్రేమికుడు సినిమా నుంచి సూపర్ ట్రాక్ మనం విన్నాము. జన్మజని కార్యక్రమం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తొరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 7:37 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో జనరంజని ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. గుడ్ మార్నింగ్ అంటూ మనకి చాలా మెసేజ్లు

ఉన్నాయి జనరంజనిలో. ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ కామారెడ్డి నుంచి మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ ఎఫ్ఎం, గుడ్ మార్నింగ్ స్వర్ణలత, రంజిత్, రాకేష్, మల్లేష్, జ్యోతి, బోరబండ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అనసూయ, చిలుక, నారాయణపేట, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్, హర్రీష్ కేపీహెచ్పి ఫస్ట్ ఫేజ్ నుంచి, గజ్వే నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, అలాగే రమణ బోరబండ నుంచి, ఇబ్రహీంపట్నం ఆదిభట్ల నుంచి, కరాడి గోపి కిషన్, ఉమాదేవి, మీ అందరి కోసం హరిహరన్, స్వర్ణలత, జీవి ప్రకాష్ పాడిన పాట రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన బాంబే నుంచి. స్టే ట్యూన్.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి నిధం నుంచి లైజన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: 7:44:45 ఎగ్జాక్ట్గా ఇది ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం రైట్ జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 04023240852. బెంగళూరు నుంచి గిరిజా గారు మెసేజ్ చేశారు. అలాగే శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నిమాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి, బచ్చన్నపేట నుంచి కే పాండు గారు మెసేజ్ చేస్తున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సంతోష్, చౌటుప్ప నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణ్, శత్రుఘ్న, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ మెసేజ్ చేశారు. మీ అందరి కోసం ఎస్పి బాలు పాడిన ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ శుభ ట్రాక్.

వెంకటేష్ సౌందర్య గారి సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చిన రాజా సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 7:51 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. వినోద్ కుమార్, రోహన్, వేదాన్స్, మహేష్ బాబు, శ్రావణి, సౌజన్య, జయరామ్ కోడుమూరు కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అలాగే మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్, విభాస్, విభు మెసేజ్ చేశారు. కోనసీమ జిల్లా మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ పూర్ణ, భావన్విత, రద్విన్, నీలేంద్ర, హరిణి, పులిపాటి శ్రీనివాసరావు పుట్టపాకు నుంచి మీ అందరి కోసం ఎస్పీ బాలు కేఎస్ చిత్ర పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: 7:57:33 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్, అలాగే భువనగిరి నుంచి కొండ యాదగిరి, కొండ శాంతి, అభి, హాసిని, నితిన్ మెసేజ్ చేశారు మీ అందరి కోసం. SP బాలు అండ్ చిత్ర గారు పాడిన ఈ శుభ హిట్ ట్రాక్.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దస్తగిరి మేడం, కడప జిల్లా ప్రొఫెసర్ మేడం.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి మేడం గారు.
0: చెప్పండి. నేను బాగున్నానండి, చాలా బాగున్నాను. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: భారతీయుడు మేడం. దాంట్లోంచి మాయా మచ్చింద్ర మత్తన చూడ.
0: మంచి హుషారైన పాట అడిగారు పొద్దున్నే భారతీయుడు చిత్రంలోంచి. ఈ పాట సంధ్యా దస్తగిరి గారి కోసం.

0: మేడం నమస్తే మేడం.
1: నమస్కారం అండి, చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు?
0: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం.
1: సతీష్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను మేడం. వివిధ భారతుల కార్యక్రమాలు వింటూ ఉదయం లేవంగానే క్షేత్ర దర్శనం అనే ప్రోగ్రామ్ వస్తుంది, మంచి ఆలయాల గురించి చెప్తూ, ఆ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, ఆ విశిష్టత గురించి చెప్తా ఉంటే నిజంగా అక్కడ ఆలయంలో ఉన్నామన్న భ్రమలో ఉండిపోతాం. మీరు చెప్పే మధురమైన మాటలు వింటూ ఎంతో మంది కూడా మోటివేట్ అయింది రేడియో వల్ల.
1: చాలా సంతోషం, మంచి విషయం చెప్పారు మీరు. మరి ఇన్ని కార్యక్రమాలు వింటారు కదా, మీకు అన్నిట్లో ఏది బాగా ఇష్టం?
0: క్షేత్ర దర్శనం, ఆలయాల గురించి, అలాగే ఆరోగ్య జీవనం, ఇది మన చట్టం. నిజంగా ఆరోగ్య జీవనం కార్యక్రమం ఎక్సలెంట్. ఎందుకంటే డాక్టర్ ని మనం ఒకవేళ ఆయన

0: దగ్గరికి కన్సల్ట్ అయినా కానీ అంతసేపు మాట్లాడతారా అనేది మనకు తెలియని విషయం. ఎందుకంటే ఆయన పేషెంట్ లెక్క ఉంటారు కాబట్టి అంత టైం మనకు కేటాయించరు కాబట్టి ఎన్ని డౌట్లు ఉంటే అన్ని డౌట్లు కూడా సార్ అడుగుతున్నాడు.
1: ఇంత గొప్ప విషయం మీ అందరికి నచ్చుతోంది అది కూడా సార్, అందుకనే అంత అద్భుతంగా డిజైన్ చేశారు కార్యక్రమాన్ని. మరి ఈ రోజు ఏ పాట వినిపించమంటారు సతీష్ గారు?
0: మాకు సాంగ్ వచ్చేసి మాకు తపస్సు సినిమాలో కలుకుమన్నదన్న సాంగ్.
1: తప్పకుండా మంచి పాట కోరుకున్నారు.

0: హలో, శుభోదయం. నిజామాబాద్కి
1: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నమస్కారం, నేను నరసింగరావు.
1: నమస్కారం.
0: ఆనందర్ కాల్ నుంచి.
1: నమస్కారం సార్, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నానండి, చెప్పండి.
0: వర్షాకాలం కదా, వర్షాకాలం సందర్భంగా వానపాట విందాలనుకుంటున్నాము. బంగారు బుల్లోడు సినిమాలో నుంచి స్వాతిలో ముత్యమంత వానపాట.
1: తప్పకుండా మంచి హుషారైన పాట కోరుకున్నారు నరసింహరావు గారి కోసం. బంగారు బుల్లోడు చిత్రంలోంచి ఈ పాట.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రామ్ గోపాల్ అండి, పెడన అండి, కృష్ణా జిల్లా.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: సీతారామ కళ్యాణంలో బాలకృష్ణ సినిమా ఉందండి,
0: చెప్పండి.
1: వాళ్ళల్లో ఇష్టపడలేని పాట.
0: తప్పకుండా అండి, మంచి పాట కోరుకున్నారు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మన అందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 8:45 ఇది ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. శుభాకాంక్షలు సినిమా నుంచి పాట విన్నారు. ఎస్పి బాలు అండ్ కేఎస్ చిత్ర పాడిన పాట రైట్. నిజామాబాద్ కూర్చున్న శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్, కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రమానందన్, అలాగే రాజేష్, వర్షిణి, చైతన్య నగర్, బిఎన్ రెడ్డి, జగన్నాథ్ నుంచి, జగన్నాథ్ అనే ఒక శ్రోత కూడా ఉన్నారు. రఘునాథ్పూర్ గ్రామం నుంచి హేమంత్ కుమార్, రషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గ్రీతిక, ప్రణీత్, వెంకన్న అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్. సువర్ణలత గారు అండ్ ఉదిత్ నారాయణ్ పాడిన పాట మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి నిధమ్ నుంచి లైజన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నుంచి ఫ్యాకల్టీ డాక్టర్ ఎన్ యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇది ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో. ఈ వారం ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. మన స్టూడియోలో ఉన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిధం నుంచి ఫ్యాకల్టీ, అలాగే లైసెన్స్ ఆఫీసర్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డాక్టర్ ఎన్ యాదగిరి గారు మన స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొనడానికి. వెల్కమ్ టు ద షో సార్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్.
0: మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. మామూలుగా హాస్పిటాలిటీ రంగం అంటే ఏంటి, అండ్ ఇందులో ఏ పార్ట్స్ ఉంటాయి సార్, అంటే ఏ శాఖలు ఉంటాయి, విభాగాలు ఉంటాయి?
1: ఆతిథ్య రంగం అంటే మన భారతదేశ సంస్కృతిలో చెప్పే ముఖ్యమైనది. ఆతిథ్య రంగానికి పునాది ఏమంటామంటే అతిథి దేవో భవ. సో గెస్ట్ మన ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు అతని మనము అతిథి దేవో భవ అంటే దేవు భగవంతుడు సమానంగా ఇస్తాము. సో ఆతిథ్య రంగంలో వచ్చే కస్టమర్స్ని మనము దేవుళ్ళగా చూడాలంటాం. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, భోజన వసతి కానీ, ఉండడానికి విశ్రామం చేసుకోవడానికి కానీ, రూమ్ అలాట్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తుంటాం. కాబట్టి అతిథిని మనం గౌరవిస్తాం మన ఇంటికి వచ్చినప్పుడు. అలాగే ఆతిథ్య రంగంలో హాస్పిటాలిటీ రంగానికి వెల్కమ్ చెప్పడానికి మనము ఆతిథ్య రంగాన్ని వాడతాం.
0: రైట్. మామూలుగా ఈ హాస్పిటాలిటీ ఫీల్డ్లో బేసిక్గా మనం జాబ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్గా యూత్కి, యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటే ఏం చెప్తారు సార్?
1: అంటే టూరిజం డిపార్ట్మెంట్లో ఇది పార్ట్ ఆఫ్ ఉంటుంది హాస్పిటాలిటీ. సో జనరల్గా ఎవరైనా కానీ ట్రావెల్ చేయాలన్నప్పుడు ఒక హోటల్ అనేది ముఖ్యం ఉంటుంది, అలాగే భోజనం అవసరం ఉంటుంది. సో వీటికి సంబంధించిన అంటే నలభైన పాకులు అంటారు, పూర్వకాలంలో వంటలు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు. సో మన ఇంట్లో అమ్మ బెస్ట్ కుక్. అలా కాకుండా మనము ఒక ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అతనికి ఎలా వండి పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళకి మంచి రెసిపీస్ నేర్పించి ఉండాలి. సో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైన భోజనాలు ఉంటాయి. సో నార్త్ ఇండియా ఒక స్టైల్లో ఉంటుంది, సౌత్ ఇండియా ఒక స్టైల్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ క్యుజిన్ ఒక స్టైల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి విద్యార్థులకు నేర్చుకోవాలన్నప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అనేది బెస్ట్ చాయిస్. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ లెవెల్లో కోర్స్ ఉంటుంది, డిప్లొమా లెవెల్లో కోర్స్ ఉంటుంది, మాస్టర్ లెవెల్లో కోర్స్ ఉంటుంది. సో వివిధ ప్రాంతాలకు సంబంధించిన కోర్సు, ఆహార అలవాట్లని ఆ కోర్సులో వాళ్ళ మేము ఇయర్ వైజ్గా నేర్పిస్తుంటాం. సో వాళ్ళు నేర్చుకొని ఒక రిసార్ట్లో కానీ హోటల్లో కానీ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మెలకువలతో మంచి భోజనాన్ని వండి పెట్టగలరు.
0: సో దాంట్లో మెయిన్గా ఈ హోటల్ మేనేజ్మెంట్లో వీళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఫీల్డ్లో జాబ్స్ కావాలనుకుంటే మెయిన్గా ఎలాంటి విద్యార్హతలు, వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యాలు అంటే ఏం చెప్తారు సార్?
1: మినిమమ్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా మేము డిప్లొమా కోర్సులు, సర్టిఫైడ్ కోర్సు ఆఫర్ చేస్తుంటాం. జనరల్గా డిగ్రీ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ తర్వాత కూడా డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటాయి. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, బీబీఏ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, మాస్టర్స్ లెవెల్లో ఎంబీఏ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఎంఎస్సీ హాస్పిటాలిటీ అనే అని కోర్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళు ఈ కోర్సులు చేస్తే హోటల్ మేనేజ్మెంట్లో మేజర్గా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి.

0: ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ ప్రొడక్షన్, హౌస్ కీపింగ్, ఎఫ్ఎన్బి సర్వీస్. ఇవి మెయిన్గా ఫోర్ డిపార్ట్మెంట్. వీటికి అడిషనల్గా ఈ మధ్య కాలంలో ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కూడా అని ఒక డిపార్ట్మెంట్, అంటే హోటల్ యొక్క మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకోవడానికి అదొక డిపార్ట్మెంట్. సో కోర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫోర్ ఉంటాయి, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఎఫ్ఎన్బి సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్.
1: సో ఈ ఈ డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నింటిలో కూడా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రైట్. ఈ డిగ్రీ అంటే మీరు ఎయిత్ క్లాస్ నుంచి కూడా వీళ్ళకి అవకాశాలు అంటున్నారు కదా సార్, మామూలుగా బేసిక్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఇంటర్ బిఫోర్ గ్రాడ్యుయేషన్కి, ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళకి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి సార్?
0: ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి హోటల్స్లో, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా కానీ, హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా, అండ్ ఫుడ్ ప్రొడక్షన్లో ఎంట్రీ లెవెల్ కిచెన్లో అసిస్టెంట్ కుక్గా, అలాగే ఎఫ్ఎన్బి సర్వీస్లో సర్వీస్ బాయ్గా, ఇలాంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి. ఇవి కాకుండా వీళ్ళు ఒకవేళ ఓన్గా సెటప్ పెట్టుకోవాలనుకుంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ బిజినెస్ కానీ, లేదా చిన్న ఎంటర్ప్రైనర్గా, ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు విలేజ్లో కూడా ఈ రోజు రెస్టారెంట్స్ వచ్చాయి, హోమ్ ఫుడ్ కానీ ఎక్కువ బయట టైం దొరికితే రెస్టారెంట్ కానీ హోటల్ కానీ వెళ్ళి తింటున్నారు. అలాంటి చిన్న చిన్న హోటల్స్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ దొరుకుతాయి వీళ్ళకి.
1: రైట్. సో హోటల్ మేనేజ్మెంట్ గురించి మీరు మాట్లాడారు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల వీళ్ళకి కలిగే బెనిఫిట్స్ ఏంటి సార్? ఈ ఆతిథ్య రంగంలో
0: స్టూడెంట్స్కి అంటారు,
1: స్టూడెంట్స్కి, యూత్కి, ఎవరికైనా
0: హోటల్ మేనేజ్మెంట్ బెస్ట్ ఏంటంటే, ఒకటి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, ట్రావెల్ ఇండస్ట్రీలో ట్రావెల్ చేసేవాళ్ళు ఎక్కువ ప్లేసెస్ ట్రావెల్ చేస్తుంటారు. ఈ కోర్స్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే, స్టూడెంట్స్ ఒక ఆఫీస్లో డెస్క్ జాబ్ కాకుండా వేరే వేరే హోటల్స్లో జాబ్ చేయడం వల్ల ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్రూజ్ లైన్ ఉంటుంది, క్రూజ్ లైన్లో ఫిష్ షిప్లో జాబ్కి వెళ్తే 6 మంత్స్ వాళ్ళు సముద్రంలోనే ఉంటారు. సో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు టచ్ చేస్తుంటారు, తిరుగుతుంటారు. అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళకు హాస్పిటాలిటీ గెస్ట్ రిలేషన్స్గా హాస్పిటాలిటీ జాబ్స్ ఉంటాయి, అలానే ఎయిర్పోర్ట్స్లో ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి, అండ్ లాబీస్ ఉంటాయి, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, అక్కడ కూడా పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్ సంబంధించిన హోటల్స్ ఉంటాయి అక్కడ. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, డిన్నర్ లాంటి అక్కడ జాబ్స్ ఉంటాయి. సో ఎయిర్పోర్ట్స్లోనూ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఎక్కడైనా సరే స్టార్ హోటల్స్లో వాళ్ళు జాబ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇలాగ మాల్స్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మాల్స్లో అన్నీ ఇప్పుడు ఫుడ్ అవుట్లెట్స్ ఉంటాయి, మూవీకి వెళ్దామంటే ఇంకా 1 అవర్ టైం ఉంటుంది, ఆ టైంలో చాలా అవుట్లెట్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి, అక్కడ వాళ్ళు జాబ్ చేయొచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే వీళ్ళకు కస్టమర్ రిలేషన్ పెరుగుతుంది, ఎక్కువ మందికి పర్సన్ టు పర్సన్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి, పర్సన్తో మాట్లాడుతుంటారు. అండ్ ఇండియాలోనే కాకుండా వీళ్ళకి అబ్రాడ్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దుబాయ్ లాంటి సిటీస్కి వెళ్తే అక్కడ టూరిజమే మెయిన్ బిజినెస్ వాళ్ళకి, వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, దుబాయ్లో ఎక్కువ ఇన్కమ్ టూరిస్ట్ వల్ల వస్తుంటుంది. ఇప్పుడు వియత్నాం చూస్తున్నాము, థాయిలాండ్ చూస్తున్నాము, అక్కడంతా బిజినెస్ అంతా హోటల్ ఇండస్ట్రీ పైన, హాస్పిటల్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ పైన. సో ఇలాంటి డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా జాబ్ అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి.
1: రైట్. మామూలుగా ఇదంతా హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ లేకపోతే ఈ ఆతిథ్య రంగంలో ట్రైన్ అయిన స్టూడెంట్స్కి ఉండే జాబ్స్ ఇవన్నీ కూడా, బట్ సొంతంగా ఇదంతా కూడా ఒక ఆంటర్ప్రినర్గా మనం నెక్స్ట్ మనం ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలి. సో ఒక రెస్టారెంట్ అయినా లేకపోతే వేరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా ఈ ఆతిథ్య రంగం అంటే ఈ హాస్పిటాలిటీలో ట్రైన్ అయిన స్టూడెంట్స్కి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి? సో ఈ ప్రశ్నకి మనం సమాధానం అడిగి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసొద్దాం సార్. రైట్. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమం వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. 9:30. ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మన స్టూడియోలో బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో బోల్డ్ అనే విషయాలు ఈ అంశం గురించి డిస్కస్ చేస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిధం నుంచి డాక్టర్ ఎన్ యాదగిరి గారు ఫ్యాకల్టీ ఉన్నారు. సార్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా అల్టిమేట్ గా అది మనం ఒక బిజినెస్ కి లీడ్ చేసుకోవడానికి, అంటే మనం సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసుకుని మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి, అండ్ అదే విధంగా మనం కూడా ఒక వేరే వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి. ఇది అల్టిమేట్ మోటో. సో మీరు అంటున్నట్టుగా మామూలుగా ఈ సార్ ఈ హాస్పిటాలిటీ కోర్సెస్ ఎలా లీడ్ చేస్తుంటాయి సార్ ఒక వ్యాపారం స్టార్ట్ చేయడానికి, స్పెషల్గా ఒక యూత్ కి, లేకపోతే డిగ్రీ స్టూడెంట్ కి, ఒక గ్రాడ్యుయేట్ కి?
2: హోటల్ మేనేజ్మెంట్ అనేది ఈ రోజుల్లో మనం హైదరాబాద్ చూస్తున్నాం కదా ఎంత డెవలప్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మనం ఈవెంట్స్కి అని, బయట సైడ్ ఫుడ్ కానీ, ఫెసిలిటీస్ కోసం కానీ మన ఇంట్లో కన్నా బయట ఎక్కువ మనం డిపెండ్ అవుతున్నాం. సో ఫార్లో ఫస్ట్ది హోటల్ ఇండస్ట్రీ, అంటే స్టే అకామిడేషన్. ఎప్పుడు మనం ఇంట్లో ఉండకుండా వీకెండ్స్లో బయటకు వెళ్దామని దూర ప్రాంతాలకు వెళ్ళి, అప్పుడు వికారాబాద్ లాంటి ప్లేస్కి వెళ్ళి ఒక వన్ నైట్ స్టే చేయాలనుకుంటాం. అక్కడ ఏం చేస్తాం, ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఒక కొన్ని కాటేజెస్ కట్టేసి నైట్ స్టే అలాట్మెంట్, ఈవినింగ్ 3:00 వెళ్తే నైట్ ఈవినింగ్ స్నాక్స్ తీసుకొని, నైట్ డిన్నర్ తీసుకొని, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పంపిస్తున్నారు. సో అక్కడ పనిచేయడానికి యువకులు కావాలి. అలాగే మనం సొంతంగా వాళ్ళు కూడా ఓ రిసార్ట్ స్టార్ట్ చేసి అక్కడ బిజినెస్ పెట్టుకోవచ్చు. అలాగే హైదరాబాద్లో ఈరోజు చూస్తుంటే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్, ఈ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న అవుట్లెట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మనం పేర్లు చెప్పాల్సిన అవసరం, చాలా టీ బిజినెస్లు కానీ, టీ స్టాల్స్ కానీ, ఆరు టిఫిన్ సెంటర్స్ కానీ, చైన్ బిజినెస్లు చాలా. ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు, ఫ్రాంచైజ్ చేసి అలా. అలాగే హోటల్ ఇండస్ట్రీలో హోటల్స్, రెస్టారెంట్స్, ప్రతి ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ సైడ్ వెళ్తే ఎన్నో హోటల్స్ కనబడతాయి. ఒక్కొక్క చిన్న థీమ్ తీసుకొని ఆ థీమ్లో స్పెషలైజేషన్, 99 వెరైటీ దోశ అంటున్నాడు, లేదంటే బిర్యానీస్ వెరైటీ 99 బిర్యానీస్ అంటున్నాడు, డిఫరెంట్ బిర్యానీస్లో చూపిస్తున్నారు. సో అలన్నిటికీ ఈ హోటల్ మ్యాన్ కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళకు చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా వాళ్ళ టేస్ట్ని డెవలప్ చేసుకుంటూ, అంటే జనరల్గా హోటల్ మేనేజ్మెంట్లో అంటే హోటల్స్లో మెయిన్ టేస్ట్ కోసం వస్తారు. టేస్ట్ బాగున్న తర్వాత క్వాలిటీ ఆఫ్ సర్వీస్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ బాగున్న తర్వాత అంబియన్స్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. మనం ఫెసిలిటీస్ పెట్టి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇచ్చి టేస్ట్ లేకపోతే కూడా అట్రాక్ట్ కారు. సో మనం ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంచి బెస్ట్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో 4 AM బిర్యానీ అనే ఒక మార్నింగ్ కాన్సెప్ట్ చాలా కంపెనీ చాలామంది స్టార్ట్అప్ చేశారు. అందులో ఏంటంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వాడిన పర్సన్ చాలా మంచి బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు. ఆ తర్వాత చాలామంది ఇచ్చారు కానీ అంత బెస్ట్గా అది వర్కౌట్ కాలేదు. ఎర్లీ మార్నింగ్ 2 hours బిజినెస్ అవుతుంది, మార్నింగ్ 4:00 స్టార్ట్ చేస్తే 6:00 అయిపోతుంది. ఎంత పెద్ద బిజినెస్ అంటే అంత పెద్ద బిజినెస్, అండ్ ఫుల్ డే ఖాళీగా ఉంటాడు. ఆల్మోస్ట్ పర్ డే 1 lakh rupees బిజినెస్ చేస్తారు 2 hours. సో అలాంటి బిజినెస్ అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న గవర్నమెంట్ నుండి లోన్స్ తీసుకొని కూడా వాళ్ళు చిన్న స్టార్ట్అప్స్ పెట్టుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్,

ఆఫ్ ద బెస్ట్ ఈరోజు హైదరాబాద్లో కన్వెన్షన్ సెంటర్స్, బ్యాంక్వెట్ హాల్స్, ఆరు పెద్ద పెద్ద హోటల్స్లో కానీ రిసార్ట్లో కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే చాలా పెద్ద బిజినెస్ అయింది. అక్కడ ఒకప్పుడు 30 మంది 20 మంది ఇంట్లో వస్తే ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసేవాళ్ళం, తర్వాత 100 మంది వస్తే ఇంటి ముందు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు లేవు. ఒక 10 మంది వచ్చినా మనం బ్యాంకులో వెళ్ళిపోదాము, ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోదాము, అక్కడ ఆర్డర్ చేపేద్దాం అనేసి ఆ ప్లాన్. చిన్న బర్త్డే పార్టీకి వచ్చినా ఈరోజు చిన్న ఒక బర్త్డే పార్టీకి 10 మెంబర్స్తో కూడా ఒక అపార్ట్మెంట్లో చిన్న బర్త్డే పార్టీ రూమ్ అనే

0: అవన్నీ చూసుకోండి కుదరదు. అదే ఒక బిజినెస్ సెటప్ చేసిన తర్వాత రెస్టారెంట్లో కానీ బ్యాంకుటాల్లో కానీ ఆ చిన్న చిన్న బిజినెస్ పార్టీలో అలా అన్నీ రెడీగా ఉంటాయి. మనం జస్ట్ పే అండ్ యూజ్, మన డబ్బులు కట్టేసి ప్లగ్ అండ్ ప్లే లాగా బిజినెస్ ఎలా అవుతుందో మన డబ్బులు పే చేస్తే వాళ్ళు మనకు అన్ని అరేంజ్ చేస్తారు ఏ టు జెడ్. ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రోజులో వెళ్తే మన ఇంటి బట్టలు వేసుకొని రెడీగా రెడీ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. ఎవ్రీథింగ్ వాళ్ళే, గెస్ట్ రిసీవ్ కార్డ్కే మొదలెట్టి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చే నుండి గెస్ట్ రిసీవ్ చేసుకోవడం, ఫోటోగ్రఫీ ఆర్ ఫంక్షన్, ఫుడ్ అరేంజ్మెంట్స్, లైటింగ్, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. ఎంట్రీస్ కూడా విఐపీని ఎంట్రీ చేయడానికి, వెల్కమ్ చెప్పడానికి, ఆర్ వెడ్డింగ్స్ మెయిన్ ఫంక్షన్ ఎవరైతే ఉంటుందో అంటే చిన్న పిల్లల పుట్టపంచలు కానీ మ్యారేజెస్ కానీ సంబంధించిన వాళ్ళని వెల్కమ్ చేయడానికి వెల్కమ్ ఎంట్రీస్ అంటారు, స్పెషల్ ఎంట్రీస్ అంటారు. స్పార్క్ లైట్స్ పెట్టేసి, ఫోగ్ పెట్టేసి ఇలా చేస్తాం. సో ఇలాంటి బిజినెస్ ఈవెంట్స్లో చాలా మంచి బిజినెస్ ఉంది. అంటే లైటింగ్ డిపార్ట్మెంట్ అనొచ్చు, ఆడియో విజువల్ సెటప్ అనొచ్చు, సెటప్ అనొచ్చు, ఏమంటే టెంట్ హౌస్ కానీ ఆరు లైటింగ్ అరేంజ్మెంట్స్ అలాంటి, అండ్ మెహందీ ఫంక్షన్, మెహందీస్ ఇవన్నీ కూడా ఈ ఓటమేమి కోర్స్ చేసిన వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంటాయి.
1: సో ఇన్ని రకాల జాబ్స్ ఉంటాయి అని మీరు చెప్పారు, చాలా మంచి విషయం సార్. అయితే నాట్ ఓన్లీ హోటల్, అంటే హోటల్ ఫుడ్కి సంబంధించిన రంగంలో మాత్రమే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రభావం ఉంటుందా, లేకపోతే వేరే ఫీల్డ్లో కూడా ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుందా సార్?
0: ఉంటుంది, డెఫినెట్లీ. ఒకప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్లో మనం సర్వీస్ చేయాలా, ఆఫీస్ బాయ్లో అంటే కిచెన్లో ఉండాలా అనే కాకుండా ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే చాలా బిజినెస్ పెట్టుకోవచ్చు, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వచ్చాయి, గూగుల్ ఆఫీస్ ఉంది, సమ్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆ కంపెనీస్లో ఎంప్లాయీ యొక్క ఫెసిలిటీస్ చూసుకోవడానికి ఫుడ్ అరేంజ్ చేయాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయాలి, ఆఫ్టర్ లంచ్ అరేంజ్ చేయాలి, డిన్నర్ అరేంజ్ చేయాలి, అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి మంచి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి, డాక్టర్ ఎంసీహెచ్ఆర్డి ఇన్స్టిట్యూషన్, ఆల్ మై ఇన్స్టిట్యూషన్, లేకపోతే వేరే గవర్నమెంట్ సెక్రటరీలో కానీ ప్రతి చోట ఒక క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లో వాళ్ళకు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కూడా ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఈరోజు పెద్ద ఛాలెంజ్. అంటే అన్ని డిపార్ట్మెంట్లు, ఇక్కడ ఎంప్లాయీస్ని, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ని, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ చూసుకుంటూ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు టెక్నికల్ ఎంప్లాయీస్, బ్లూ కలర్ జాబ్స్ అంటాం, ప్లంబర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఫెసిలిటీస్ నీట్గా ఉంచడానికి ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద టాపిక్. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఫెసిలిటీస్ మేనేజర్ కూడా ఎలిజిబిలిటీ అవుతుంటారు. అలాగే మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి, ఇండియా టూరిజంలో కానీ హరిత హోటల్స్ ఉంటాయి, తెలంగాణ స్టేట్ టూరిజం, అన్ని స్టేట్ టూరిజంలో హోటల్స్లో కూడా వాళ్ళకి జాబ్స్ అవకాశం ఉంటాయి. ఇవి కాకుండా ఇదే కోర్స్ చేసిన వాళ్ళు ఈ గురుకులాలకు సంబంధించిన ఎన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్స్లో హాస్టల్ ఫెసిలిటీ జాబ్ ఉంటుంది, అంటే వార్డెన్ లాగా వార్డెన్ పోస్ట్ కూడా ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి.
1: రైట్. నార్మల్గా సార్ ఈ యువత ఉద్యోగం చేసేటప్పుడు స్వయం ఉపాధి వైపు ఎలా అడుగులు వేస్తారు సార్, ఎలా అడుగులు వేయాలి, దీనికి మీరు ఇచ్చే ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా?
0: దీనికి మా నితం ఎన్ఐటిహెచ్ఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండియాలో ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేసింది, టూరిజం హాస్టల్ కంబైన్డ్ కోర్స్ స్టార్ట్ చేసింది ఎన్ఐటిహెచ్ఎం 2004. మా దగ్గర కోర్స్ చేసినప్పుడు టూరిజం హాస్పిటాలిటీ అప్పటికి ఎక్కడ లేకపోవడం వల్ల పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బెస్ట్ హోటల్స్ సంబంధించిన వాళ్ళు, ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్ మా దగ్గర చదువుకున్నారు. వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో, వాళ్ళు ఇండియాలో, వరల్డ్ వైడ్లో బెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు. ఓన్గా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసిన అందులో, ఇఫ్ యూ టేక్ పర్మిషన్ ఇస్తే ఒక స్టూడెంట్ నేమ్ తీసుకుంటాను, డాక్టర్ అభిషేక్ పటావర్ అని మా స్టూడెంట్ ఉంటాడు. ఈజ్ ఏ వెడ్డింగ్ బై పటావర్ అనే హాస్పిటాలిటీ కంపెనీ స్టార్ట్ చేశాడు, మ్యారేజెస్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటాడు. అలాగే గోలీసోడ్ అనే స్పార్క్ అనేది స్టార్ట్ చేశాడు, అది కూడా మా స్టూడెంట్. అలాంటి ప్రోగ్రామ్ అండ్ ఇంకా ఆయన ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ పైన, అంటే ఆ స్టూడెంట్ కాకుండా వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు, సెలబ్రోన్ ఈవెంట్స్ అని బెరిపే కంపెనీస్ మా స్టూడెంట్స్ ఎస్టాబ్లిష్ చేసినాయి. అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి హెచ్ఐసిసిలో చాలా అవకాశం ఉన్నాయి. ఎనీ ఈవెంట్ అయినా మ్యాన్ పవర్ను వాళ్ళు థర్డ్ పార్టీకి ఇస్తారు, వెండర్ మేనేజ్మెంట్ అంటారు. దీనికి ఈరోజు తెలంగాణ కామర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ అని టీసీఐ వాళ్ళు వచ్చారు, అందులో మెహందీ అనేది ఒక సెక్షన్. సౌండ్ అండ్ లైటింగ్ అనేది ఒక సెక్షన్, ఫెసిలిటీస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ డిజిటల్ మీడియా మార్కెటింగ్ కానీ అలాంటివి చేసే వాళ్ళు డిపార్ట్మెంట్స్, వేరే వేరే డిపార్ట్మెంట్స్, క్యాటరింగ్ బిజినెస్ అందులో మళ్ళీ లింక్డ్, ఫోటోగ్రఫీ బెస్ట్ ఎంగడే ఏ ఈవెంట్ చేసి

0: వచ్చిన మెమరీస్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు అప్పుడప్పుడు ఫోటోగ్రఫీ అంటే చిన్న కెమెరా తీసుకొచ్చి ఒక పర్సన్ ఉంటే తీసేవాడు, ఇప్పుడు లాంగ్ షాటు, స్పెషల్, స్టిల్లు, డ్రోను. సో ఒక 8 to 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారా దానికోసం. ఒక ఈవెంట్ అయితే 10 మెంబర్స్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ అండ్ రీల్స్ తీసేవాళ్ళు, వీడియో బ్లాగర్స్, ఫుడ్ బాగుందని చెప్పి ఫుడ్ని టేస్ట్ చేసి రెస్టారెంట్కి వెళ్ళి టేస్ట్ చేసి వాటిని మార్కెటింగ్ చేసేవాళ్ళు. అది కూడా ఒక బిజినెస్. అంటే మంచి బెస్ట్ రివ్యూస్ వస్తే వాళ్ళకి మంచి బిజినెస్ వస్తుంది, దానివల్ల కూడా.
1: సో మామూలుగా మార్కెటింగ్ అండ్ గురించి మీరు టాపిక్ తీశారు కాబట్టి, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియాలో మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్. సోషల్ మీడియాలోనే ఆన్లైన్లో ప్రమోట్ చేస్తున్నారు, దాంట్లో సక్సెస్ అవుతున్నారు, వినియోగదారుని రప్పిస్తున్నారు. సో ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ అండ్ ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియాలో ప్రచారంకి ఈ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లేకపోతే హాస్పిటాలిటీ రంగం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక వ్యాపార అభివృద్ధికి అంటే ఏం చెప్తారు? ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అడిగి తెలుసుకునే ముందు ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసేద్దాం సార్. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమం వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనం ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మన స్టూడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నుంచి

0: ఫ్యాకల్టీ డాక్టర్ ఎన్ యాదగిరి గారు ఉన్నారు. సార్, మామూలుగా ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. చిన్న పోస్ట్ పెడితే చాలు, చాలామంది ఆఫర్లు పెడుతున్నారు. చాలా అంటే ప్రచారం మొత్తం కూడా మన వ్యాపారానికి సంబంధించి ఆన్లైన్లో
1: అవును
0: జరుగుతుంది.
1: అవునండి.
0: సో డిజిటల్ మార్కెటింగ్ అయినా లేకపోతే సోషల్ మీడియా యూజ్ చేసుకునే మార్కెటింగ్ అయినా, దీనికి సంబంధించి ఆతిథ్య రంగంలో వచ్చే స్టూడెంట్స్కి లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ చదువుకునే స్టూడెంట్స్కి ఏమైనా ట్రైనింగ్ సెషన్స్ లాంటివి లేకపోతే శిక్షణ కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా సార్?
1: ఉంటాయండి, తప్పకుండా. మనం ట్రెండింగ్లో ఉన్నాము కాబట్టి మొత్తం ఎవ్రీథింగ్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ న్యూ వరల్డ్. కానీ లాస్ట్ 20 ఇయర్స్గా మొత్తం మనం మెల్లమెల్లగా ఎలక్ట్రానిక్ మీడియా నుండి డిజిటల్ మీడియాకి కన్వర్ట్ అవుతున్నాం. ఒకప్పుడు టీవీలో యాడ్స్ వచ్చేవి, ఆ తర్వాత ఎప్పుడైతే ఇంటర్నెట్ బూమింగ్ అయిందో, 3G 5G మనం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇన్ ద ఆన్లైన్ అవైలబుల్, అంటే మొబైల్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, మన స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మేజర్గా ఒక హోటల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఆరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం, ఇక్కడ ఇది ఉంది అని తెలియాలంటే మనం ఒకప్పుడు హోర్డింగ్స్ పెట్టాలి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి లైక్ పాంప్లెట్స్ న్యూస్ పేపర్లో డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇప్పుడు ఆ రోజులు లేవు. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా పేజెస్, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. ఒక చిన్న రీల్ చేసేసి ఇక్కడ బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది, బెస్ట్ ప్రైస్ ఆఫర్ ఉంది, ఇంత డిస్కౌంట్ ఉంది అనేది చెప్పే వారికి అందరూ కన్వర్ట్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి మనం స్టూడెంట్ మార్కెటింగ్ చేయాలంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ చదివిన స్టూడెంట్స్కి ఆర్ టూరిజం సైడ్ చదివిన స్టూడెంట్స్కి ఇది కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్, అంటే బిజినెస్ ఓన్గా స్టార్ట్అప్ అండి. సో బ్లాగ్ రైటర్ అంటారు, కంటెంట్ క్రియేటర్స్ అంటారు, ఆర్ డిజిటల్ మార్కెటర్ అంటారు. సో బ్లాగ్ రైటర్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఫుడ్ గురించి కానీ, ఒక మెను బాగుందని చెప్తే దాని గురించి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, వాటికి ఎంత క్వాంటిటీ వాడాలి, సో అతను ఒక చిన్న రెసిపీ తయారు చేసి ఆ వీడియో క్రియేట్ చేసుకొని ఆ వీడియో నుంచి పోస్టర్లు పెడితే ఆ రీల్స్ వైరల్ అవుతుంది, ఓవర్ నైట్లో అతను పాపులారిటీ వస్తుంది. అలాంటిది బ్లాగ్స్లో కానీ కంటెంట్స్ రాసి పబ్లిష్ చేయొచ్చు. డిజిటల్ పేపర్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, డిజిటల్ మ్యాగజైన్స్లో కూడా వీళ్ళు బ్లాగర్స్గా వర్క్ చేయొచ్చు, వీళ్ళు కంటెంట్ క్రియేటర్ కూడా వర్క్ చేయొచ్చు.
0: సో అది కూడా ఒక రిలేటెడ్గా ఒక జాబ్ క్రియేట్ అయిపోయింది అనమాట వీళ్ళకి,
1: బిజినెస్, కంప్లీట్ బిజినెస్.
0: రైట్, చాలా మంచి విషయం చెప్పారు సార్. నార్మల్గా ఒక స్టూడెంట్ ఏ టైంలో, అంటే తన ఏజ్, అంటే ఏజ్ ఏజ్ బ్యారియర్ అనేది ఏమైనా ఉంటుంది సార్? ఏ వయసులో ఈ ఫీల్డ్ సైడ్ రావాలని, అంటే ఈ టైంలో వస్తే బాగుంటుందని ఏమైనా ఏజ్ బ్యారియర్, కరెక్ట్ ఏజ్ అనేది?
1: దీనికి ఒక మంచి సూక్తి అంటే పెద్దలు చెప్పే మాట, తినేవాడికి రిటైర్మెంట్ లేదు, వండేవాడికి రిటైర్మెంట్ లేదు.
0: అవును సార్.
1: ఎందుకంటే జనరల్గా మనకు 60 ఇయర్స్ తర్వాతనో 58 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఖాళీ ఉంటాం. కానీ వంట వండే వాళ్ళకి రిటైర్మెంట్ లేదు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కానీ అలా పక్కన కూర్చొని కూడా గైడ్ చేయొచ్చు జూనియర్స్కి, ఇలా చేయి ఇలా చేయి అనేసి. సో వండేవాడికి రిటైర్మెంట్ లేదు, తినేవాడికి రిటైర్మెంట్. సో మన జాబ్కి ఎనీ టైం ఎప్పుడైనా ఎంట్రీ ఇవ్వచ్చు, ఏ టైంలోనైనా ఎంట్రీ ఇవ్వచ్చు. అందుకే ఈ మధ్య నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీఎస్సీ అడ్మిషన్స్లో ఒకప్పుడు ఏజ్ గ్రూప్ ఉండేది, 25 ఇయర్స్ తర్వాత కట్ ఆఫ్ ఉండేది, ఈరోజు అది లేదు. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్, ఎంత ఏజ్ వాళ్ళైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు కోర్స్కి. సో ఆ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది, జాబ్ చేసేటప్పుడే కాదు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా క్వాలిటీ కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి ఇలా ఉంది.
0: సో ఏ ఏ ఏ కోర్సులు ప్రొవైడ్ చేస్తుంటారు సార్? మామూలుగా ఏ కోర్సులు అవైలబుల్గా ఉంటాయి ఒక స్టూడెంట్ ఈ ఆతిథ్య రంగంలో శిక్షణ పొందాలంటే?
1: సో నేషనల్ కౌన్సిల్ వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రాంలో సర్టిఫికేట్ కోర్సులో డిగ్రీస్, సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, డిగ్రీ కోర్స్ ఉన్నాయి, మాస్టర్ కోర్స్ ఉన్నాయి. దీన్ని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఐహెచ్ఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఐహెచ్ఎంస్ అంటారు, మన విద్యానగర్లో హైదరాబాద్లో ఒకటి ఉంది, అండ్ ఎన్ఐటి హెచ్ఎంలో కూడా మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇది కాకుండా డిప్లొమా లెవెల్లో ఫుడ్ ప్రొడక్షన్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీసు అంటే స్పెషలైజేషన్ అనమాట, అండ్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీ ఇలాంటి డిప్లొమా కోర్సు ఉంటాయి. అలాగే సర్టిఫికేట్ కోర్సు కూడా ఉంటాయి, అంటే 8th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్, మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అంటే జస్ట్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ రాయడము చదవడం వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ అండ్ తెలుగు, వాళ్ళ కోసము సర్టిఫికేట్ కోర్సెస్ స్టార్ట్ చేస్తారు. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్సిహెచ్ఎం హెచ్ఎస్ఆర్టీ ప్రోగ్రామ్ కింద హునార్సే రోజ్గార్ తక్ అనే కోర్సు ఆఫర్ చేశారు. అండ్ ఇప్పుడు డిడియు వాళ్ళు దీన్ దయాల్ ఉపాధ్యాయ కింద కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళ కోసము ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామీణాల్లో యువతను ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి అవకాశాల సైడ్

0: వచ్చిండాలి, ఫ్రీ కోర్స్ ఆఫర్ చేస్తుంది. సో అలాగే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సెర్ప్ డిపార్ట్మెంట్ నుండి కానీ, అంటే సెర్ప్ అంటే మనం ఇప్పుడు రూరల్ పీపుల్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి మహిళల కోసము, ఈ డాక్రా గ్రూపులు క్రియేట్ చేసి అందులో వాళ్ళకి ఏదో లోన్ తీసుకున్నాము, ఏదో అప్పు కట్టుకున్నాము, లేకపోతే పిల్లలకు స్కూల్ ఫీజు కట్టమని కాకుండా కొంత లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయండి అందులో ఇప్పుడు సెర్ప్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ నుండి మనకు వస్తుంది, పంచాయతీరాజ్ అండర్లో వర్క్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి మహిళల్ని శక్తివంతులు చేయాలి. సో మహిళా కోటి, ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు మహిళల్ని కోటీశ్వరులు చేయాలి. సో వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు శిల్పారం పక్కన చిన్న ఏరియా ఉంది, నైట్ బజార్ ఉండేది, ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేశారు, అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మహిళకి మీకు కుకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందా, ఒక 15 మందిని తీసుకోవచ్చు, 30 మంది తీసుకొచ్చి 15 రోజులు కుకింగ్ క్లాసెస్ నేర్పిస్తున్నాం. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఫిషింగ్ పైన వాళ్ళు కుకింగ్ నేర్పించేసి ఫిషింగ్ అవుట్లెట్ పెట్టుకోవడానికి బిజినెస్ అవకాశం ఇస్తున్నారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఫండింగ్ కూడా ఇస్తారు, లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సెర్ప్ డిపార్ట్మెంట్ త్రూ, బేకరీ కన్ఫెక్షనరీ, కుకింగ్, ఇలాంటి మహిళలకు, రూరల్ యూత్కి. అండ్ రీసెంట్లీ అంటే 2024లో చేశారు, ఇప్పుడు ఇంకొక బ్యాచ్ అవుతుంది ట్రాన్స్జెండర్స్కి. ట్రాన్స్జెండర్స్ మామూలుగా ఉండి డబ్బులు చేసుకోవడం ఇంకేదైనా కూడా వీళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము రీసెంట్లీ 2 మంత్స్ బ్యాక్ అంటే 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక బ్యాచ్ చేసాము. ఇప్పుడు రీసెంట్ మళ్ళీ ఇంకొక బ్యాచ్కి శాంక్షన్ వచ్చింది. వాళ్ళకి కుకింగ్ పైన ట్రైనింగ్ ఇస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళకి కార్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చింది, డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చింది, అండ్ కుకింగ్ ట్రైనింగ్ ఇస్తుంది. ఈ కుకింగ్ నేర్చుకున్నాక వీళ్ళు ఎక్కడైనా స్టార్ట్అప్ పెట్టుకుంటామంటే వీళ్ళకి లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి అవకాశాలు అంటే జెండర్ విభేదాలు లేకుండా, అంటే జెంట్స్కి కాదు, యూత్కి కాదు, ఓల్డ్ అంటే అన్ని వర్గాలకు కూడా ఈ ఆతిథ్య రంగంలో అవకాశాలు ఉంటాయి.
1: మామూలుగా మీరు గ్రామీణ ప్రాంత యువత గురించి మాట్లాడారు కదా సార్, నిజంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువత ఈ ఫీల్డ్లో రాణించగలుగుతారంటే ఏం చెప్తారు సార్?
0: తప్పకుండా.
1: వాళ్ళకి అవకాశాలు అనేవి పట్టణంతో పోలిస్తే, అయితే సిటీ మెట్రో కల్చర్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక్కడ బిజినెస్ రన్ అయినట్టుగా మనకి రూరల్ ఏరియాలో వ్యాపారాలు రన్ అవుతాయి అని ఒక చెప్పలేము మనం కొన్నిసార్లు. సో దాన్ని వాళ్ళు ధైర్యంగా తీసుకొని ఈ ఫీల్డ్లోకి రావాలి అని అంటే అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారు, దానికి మీరిచ్చే శిక్షణ ఎలా ఉంటుంది?
0: అదే, ఇప్పుడు రూరల్ టూరిజం డెవలప్మెంట్ అనేది చాలా వేగవంతంగా అవుతుంది. ఎందుకంటే సిటీ లైఫ్లో బోర్ కొట్టిన వాళ్ళు, మనము వీకెండ్ వస్తే విలేజ్కి వెళ్దాము అనేది ఒకటి అగ్రికల్చర్ టూరిజం. సో వీకెండ్ టూరిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. సో వీకెండ్ టూరిజంలో ఇప్పుడు డెస్టినేషన్ టు మేనేజ్మెంట్ అంట, డెస్టినేషన్ టూరిజం అంట. సో మారుమూల గ్రామాలకు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క విలేజ్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, అక్కడ ఒక టెంపుల్ ఉండొచ్చు, లేదంటే అక్కడ పాత, ఇప్పుడు మెదక్ జిల్లాలో వెలుపుకొండ అనే గ్రామంలో ఒక టెంపుల్ ఉంది, కాకతీయ కాలంలో కట్టింది. ఇప్పుడు మన వరంగల్లో రామప్ప టెంపుల్ ఎలాగనో అక్కడ ఆ టెంపుల్, ఎలా మినీ రామప్ప అంటారు, 1100 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్, చాలా బాగుంది. సో అది చూడడానికి అక్కడ ప్రాంతానికి మనం ఒక టూరిస్ట్ బస్ వేసామనుకోండి, వాళ్ళకి ఏం కావాలి అక్కడ, అక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ కావాలి, అక్కడ ఒకళ్ళు రెస్ట్ తీసుకోవాలంటే అకామిడేషన్ కావాలి. అందుకే ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రూరల్ టూరిజంని డెవలప్ చేస్తుంది, అక్కడ హోమ్ స్టేస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మా తెలంగాణ టూరిజం సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వాణిప్రసాద్ గారు రూరల్ టూరిజంలో హోమ్ స్టే గురించి బాగా ట్రస్ట్ చేస్తున్నారు, వాటి మీద ప్రాజెక్ట్స్. సో రీసెంట్లీ మేము కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసాం, ఆ విలేజెస్లో మండువాలు ఉన్న ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లుని ఖాళీగా ఉంటే హోమ్ స్టే కింద కన్వర్ట్ చేయొచ్చు. సో దొరల గడీలు ఉంటాయి, పాత బిల్డింగ్స్ ఉంటాయి, వాటిని రినోవేట్ చేసి అక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు. సో వాళ్ళ ఇంట్లో ఒక ప్లేస్ ఉంటే, వాళ్ళు 4 రూమ్లు ఉంటే 2 రూమ్లు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బయట ఉంటారు, రూమ్లు ఫ్రీ ఉన్నాయి, ఆ రూమ్లని మనం అక్కడ లోకల్గా టూరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి హోమ్ స్టే కన్వర్ట్ చేస్తే వాళ్ళకి, ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని రూమ్స్ ఎలా ఉన్నాయో అట్లాంటి రూమ్ పర్ డే ఇంత ఛార్జ్ అని పే చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ఆ విలేజ్ సంబంధించిన స్పెషాలిటీ ఫుడ్ ఉంటుంది, అది ఎక్కడ దొరకదు. సో అలాంటి ఇప్పుడు అంకపల్లి చికెన్ అనే సంథింగ్ వేరే కాన్సెప్ట్ ఉంటాయి, అలాంటి బిజినెస్ కూడా వాళ్ళు రూరల్ యూత్కి, ఆ లోకల్గా లైజనింగ్ ఆఫీసర్ అంటారు ఏమంటారంటే టూర్ గైడ్ ప్రోగ్రామ్ లాంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు, లేదంటే హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఇచ్చి హోమ్స్టే కాన్సెప్ట్ని మనం బాగా వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళు నియర్ బై చిన్న చిన్న హట్స్ తీసుకునే సరే విలేజ్లో

0: లేదంటే చిన్న మండువాళ్ళు ఉన్న ఇల్లు పాత ఇండ్లని వాళ్ళు రెనోవేట్ చేసి వాళ్ళు ఉపాధి సంపాదించుకోవచ్చు.
1: సో మామూలుగా హాస్పిటాలిటీ రంగంలో శాలరీస్ ఎలా ఉంటాయి, కెరియర్ గ్రోత్ అంటే స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేసిన తర్వాత ఆ కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో హాస్పిటాలిటీ రంగంలో వచ్చే మార్పులు లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం సార్ని మరిన్ని డీటెయిల్స్. సార్ ఒక్క చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసి వద్దాం సార్.
0: షూర్,
1: రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమం వింటున్నారు, స్టే ట్యూన్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. వింటున్నారు హాస్పిటాలిటీ ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిధం నుంచి ఫ్యాకల్టీ డాక్టర్ యాదగిరి గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్, నార్మల్గా ఈ ఫీల్డ్లోకి వచ్చిన ఒక ఆంటర్ప్రీనర్కి లేకపోతే ఒక ఎంప్లాయీ మేజర్గా ఎదుర్కొనే టాస్క్లు ఏంటి సార్? వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి? వాటిని ఎలా వీళ్ళు అధిగమించాలి?
1: ఓకే, అంటే జాబ్ రోల్ అన్నారు,
0: యాజ్ ఏ ఎంప్లాయీగా అయినా లేకపోతే ఎంప్లాయీ తర్వాత వీళ్ళు సొంతగా వ్యాపారం చేసుకున్నా కూడా వాళ్ళు మేజర్గా ఎదుర్కొనే టాస్క్లు ఎలా ఉంటాయి?
1: అంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఎంట్రీ లెవెల్ జాబ్స్ వస్తుంటే వీళ్ళ గ్రోమింగ్ స్టాండర్డ్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫిజికల్ అపీరెన్స్, ఈ మూడు అనేది ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఫస్ట్ మేడం. సో వీళ్ళు ఫస్ట్ ఎంట్రీ అయినప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే స్టీవార్డ్గా అయితే కుకింగ్ సైడ్ వెళ్తే, ఆరు ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రీస్లో, ఎఫ్టీఏ ఫ్రంట్ ఆఫీస్లో, హౌస్ కీపింగ్లో అయితే హౌస్ కీపింగ్

0: ఆయన నుండి ఆర్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ నుండి ఆర్ డిపార్ట్మెంట్లో మేనేజర్ లెవెల్. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి, తర్వాత వీళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఆ డిగ్రీ లెవెల్ జాబ్స్ వాళ్ళు చేసిన డిగ్రీ కోర్స్ని బట్టి మిడిల్ లెవెల్ జాబ్స్ వస్తాయి. తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ అయిన తర్వాత వీళ్ళు సీనియర్ మోస్ట్ జాబ్స్కి వెళ్తారు. సీనియర్ లెవెల్ అంటే మేనేజర్స్ లెవెల్స్, రీజనల్ మేనేజరు ఆర్ స్టేట్ లెవెల్ మేనేజర్ కానీ, సిటీ లెవెల్ మేనేజర్, కంట్రీ మేనేజర్, ఇలా నేషనల్ లెవెల్లో ఉంటారు. ఈ మేనేజర్ పోస్ట్ తర్వాత టాప్ పొజిషన్స్ ఉంటాయి, జిఎం జనరల్ మేనేజరు ఆర్ సిఇఓ, సో అలాంటి పొజిషన్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏముండాలంటే నిబద్ధత, టైం సెన్స్ చాలా ఇంపార్టెంట్, టైమింగ్ ఫంక్షువాలిటీ. ఒక ప్రోగ్రామ్ కమిట్మెంట్ ఇచ్చినా, ఒక జాబ్ టైమింగ్ అయినా, ఒక ఈవెంట్ అయినా అయినా టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు పేషెన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే కస్టమర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు, వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, వాళ్ళకు వాళ్ళ అవసరాన్ని మనం గ్రహించి మనం సర్వీస్ చేయాలి. ఇంకోటి ఏ డిపార్ట్మెంట్ వేరే ఏ జాబ్లో అయినా వాళ్ళు అడుగుతూనే ఇవ్వాలి, కానీ హాస్పిటల్ ఇండస్ట్రీలో వాళ్ళు అడగకముందు మనం కనుక్కొని వాళ్ళకి ఏం కావాలో మనం తెలుసుకొని సర్వీస్ ఇవ్వాలి. ఒక పర్సన్ డోర్లో ఎంట్రీ అవుతున్నాడంటే అతన్ని మూమెంట్ బట్టి ఫస్ట్ టైం వస్తున్నాడా, ఫస్ట్ టైం వచ్చాడు కొద్దిగా భయపడుతూ వస్తుంటారు, ఫాలో రెగ్యులర్ ఉండవచ్చు. సో అతనికి అడగకముందే మనం వాళ్ళ అవసరం మీద తెలుసుకొని మనం వెళ్ళి చేయాలి, దీనే గెస్ట్ సర్వీస్ అంటారు.
1: సార్, నార్మల్గా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ హాస్పిటాలిటీ రంగం ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా ఇంక్రీజ్ ఇంప్రూవ్ అవుతుందా, అలాగే కోవిడ్ లాంటి కొన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కొంచెం అతలాకుతలం అవుతూ ఉంటాయి కొన్ని ఇండస్ట్రీలు, అందులో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటే ఈ ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసే ప్రమాదం ఉంటుందా?
0: లేదు, అంటే ఇంపాక్ట్ కోవిడ్ అంటే కోవిడ్ టైంలో కూడా చాలా ఇంపాక్ట్ పడింది ఇండస్ట్రీ, ఎందుకంటే ఎక్కడికెక్కడ ఆగిపోయారు. సో ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే బయటకు పబ్లిక్ వస్తేనే అలాగే హోటల్స్ అకామిడేషన్స్, కానీ ఆ టైంలో కూడా హోటల్ ఇండస్ట్రీ సర్వే చేసింది, ఎందుకంటే ఆల్రెడీ స్టక్ అయిన వాళ్ళు ఎక్కడో అక్కడ స్టక్ అయిన వాళ్ళు ఆ హోటల్లోనే నెలల కొద్దీ ఉన్నారు, వాళ్ళకి ఆ భోజనాలు అన్ని అరేంజ్ చేయడము, వాళ్ళకి టైంపాస్ కాకపోతే అదే హోటల్లో గార్డెనింగ్ పనులు చేపించి వాళ్ళు అట్లా చేసి అలా ఉన్నాయి ఆ టైం. కానీ యాక్చువల్గా బూమింగ్ హోటల్ ఇండస్ట్రీ నెవర్ ఎండ్, అసలు దానికి అంతం లేనిది, తినే వాళ్ళకి ఎలా రిటైర్మెంట్ ఉండదో. సో హోటల్ ఇండస్ట్రీకి ప్రాబ్లం లేదు, ఎవర్గ్రీన్ బిజినెస్. ఇంకా ఈరోజు కూడా డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. ప్రొఫెషనల్గా చదువుకున్న వాళ్ళు క్వాలిఫికేషన్స్, రీసెంట్లీ మాకు కొన్ని కాలేజెస్కి రిక్వెస్ట్లు వచ్చాయి మాకు ఇంతమంది కావాలి అంటే, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, స్టూడెంట్స్ లేరు, వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ సప్లై తక్కువ ఉంది. ఏమైనా స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు 2047కి ఎలా అంత రిక్వైర్మెంట్ అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వస్తుంది, అక్కడ హోటల్స్ వస్తాయి, అక్కడ మళ్ళీ మ్యాన్ పవర్ అవసరం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఫెసిలిటీస్ మేనేజర్స్ అవసరం, రిసార్ట్స్ వాళ్ళు వస్తారు, అక్కడ మళ్ళీ మ్యాన్ పవర్ అవసరం. సో కంపెనీగా పెరుగుతూనే ఉంటుంది, ఇక్కడ సిటీ డెవలప్ అవుతుంటే అక్కడ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి, కొత్త కొత్త వెంచర్స్ మళ్ళీ అప్డేట్ అవుతుంటాం, మళ్ళీ ఉన్న రిసార్ట్స్ కూడా వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు, టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని. ఒకప్పుడు సర్వీస్ బాయ్ వచ్చి సర్వీస్ చేస్తారు, ఈ రోజులో రీసెంట్లో కొన్ని కంపెనీస్ వచ్చాయి, మనం కూర్చున్న టేబుల్ దగ్గరికి వితౌట్ పర్సన్ అంటే హ్యూమన్ టచ్ లేకుండా ఫుడ్ డెలివరీ అయిపోతుంది, టేబుల్ దాకా వచ్చేస్తుంది. కానీ కొన్ని టూల్స్ వాడుతున్నారు, అలాంటి బెల్ట్ పైన రావడము, ట్రాక్ పైన రావడము, ట్రైన్లో రావడము, డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతున్నారు, కొన్ని రోబోస్ తెచ్చి సర్వీస్ చేస్తున్నాయి. సో ఇండస్ట్రీ ఎప్పుడు అప్డేట్ అవుతుంది, టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటుంది, ఏ వచ్చినా కూడా. ఇప్పుడు మనము స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చూస్తుంటాము, అలాంటి బిజినెస్ చాలా ఉన్నాయి.
1: సో నార్మల్గా ఇంకా మనము ఈ ఫీల్డ్లో కెరియర్ లేదా ఈ ఫీల్డ్కి రావాలనుకున్న యంగ్ ఆంటర్ప్రీనర్స్కి, వ్యాపారం చేయాలనుకున్న ఆంటర్ప్రీనర్స్కి, యువతకి మీరిచ్చే ఒక ఫైనల్ వర్డ్, మీరిచ్చే ఒక సందేశం అంటే ఏం చెప్తారు సార్?
0: చాలా మంచి అవకాశం అండి, మీకు మీరే బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది, క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఉంది, మీకు నచ్చినప్పుడే మీరు యాప్ ఆన్ చేస్తే బిజినెస్ మీరు ఇవ్వచ్చు. సో మీరు ఏదైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ఏముండాలంటే క్రమశిక్షణ, పట్టుదల ఉండాలి, మనం సాధించాలని గోల్ పెట్టుకోవాలి, దాని తగ్గట్టుగా మనము డిజైన్ చేసుకోవాలి మనమే, అంటే మనం ఎక్కడ బిజినెస్ పెడుతున్నామో మనం పెట్టే బిజినెస్ మార్కెట్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఈ ఫుడ్ సేల్ అవుతుందా లేదా, అక్కడ కమ్యూనిటీ ఎలా ఉంది, ఇక్కడ నేను పెడితే ఇది రైట్ ప్లేసా కాదా, ఇలాంటి విషయాలు ఉంచుకొని మనం ఓన్గా చిన్న స్టార్టప్ పెట్టుకొని బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లౌడ్ బిజినెస్ కానీ, రెస్టారెంట్ కానీ, ఏదైనా పెట్టుకొని మనం కెరియర్ని డెవలప్ చేస్తూ, ఇంకొకటి మనం బిజినెస్ చేస్తూ 10 మందికి కూడా అవకాశం ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఇండైరెక్ట్ కూడా చాలామందికి బిజినెస్ అవకాశాలు దొరుకుతాయి.
1: థ్యాంక్ యూ సో మచ్.

మా స్టూడియోకి వచ్చి ఈరోజు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాల గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10 గంటలు, మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశం, ఇండోనేషియా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. జయశంకర్ బహ్రెయిన్ 2 రోజుల పర్యటన నిన్న ముగిసింది. ఈ పర్యటన సందర్భంగా యువరాజు ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ సమక్షంలో డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాను కలిశారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపించబడిన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ కేంద్రం ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని సమర్థించిందని గడ్కరీ చెప్పారు. మిశ్రమ ఇంధనం కారణంగా సమస్యలు తలెత్తిన ఒక్క వాహనాన్నైనా చూపించాలని విమర్శకులను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడానికి 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయన, తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. తెలంగాణ ఉద్యమకారులు వారి కుటుంబాల సంక్షేమానికి సమగ్ర విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ వెల్లడించింది. హైదరాబాద్లో అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో పొన్నం ప్రభాకర్, ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో చర్చించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం 10:30 5 మినిట్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనము 2000 నుంచి 2015 15 ఏళ్ళు ఈ 15 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ 15 ఇయర్స్ టైం బౌండ్ లో మీకు నచ్చిన పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి 0402324085 2 నెంబర్కి. సో ఆ పాటల్ని మనం ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుందాం. ప్రస్తుతానికైతే కారుణ్య పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం చిరుత సినిమా నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా 2000 నుంచి 2015, ఈ 15 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటాం. అండ్ చాలామంది మనకి మెసేజ్లు పెట్టారు. నమస్కారం, రఘునాథ్పురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, అలాగే రోజా, రమణి, రాకేష్, రోజా మళ్ళీ పెట్టారు, స్నేహలత కేపీహెచ్పీ ఫస్ట్ ఫేజ్ నుంచి మెసేజ్ చేశారు. కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని గుడ్ మార్నింగ్ అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయిషా మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం కార్తీక్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్, స్టే ట్యూన్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:23:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ శివాజీ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ మీరు విన్నారు. రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చింది. రజనీకాంత్ గారు అలాగే శ్రేయ యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం. 15 ఇయర్స్ టైం బాండ్ ఈరోజు 2000 నుంచి 2015, ఈ 15 ఇయర్స్ టైం బాండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా నాకు షోలో మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. అంటే ఈ 15 ఇయర్స్ లో మీరు ఏదైనా సాంగ్ వినాలి అని అనుకుంటే హ్యాపీగా నాకు మెసేజ్ చేయొచ్చు. ప్రవీణ్ కుమార్ ఇబ్రహీంపట్నం నుంచి, అలాగే రోజా వరంగల్ నుంచి, రాజు ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చరస్తా రాజునగర్ నుంచి, అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి, వంగ సురేష్, దివ్య వాణి, రాణి, వేమంత్, నిహాల్, అయాన్, అలాగే రోజా, రమణి, రేఖ, సుచిత్ర నుంచి, శుభోదయం, జానకంపేట నుంచి, ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి, ఎడపల్లి మండలం నుంచి ఈ శ్రోతలు. అండ్ మీ అందరి కోసం గోల్డ్ దేవరాజ్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ స్టేట్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆవార సినిమాను చేసుపై ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2015 దాకా 15 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఈరోజు. తోట శివ, పార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ, గౌతమి ఫ్రమ్ హైదరాబాద్ ఉప్పల్ నుంచి, అలాగే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి నుంచి, మోతే కృష్ణ, సంతోష స్పందన, శివ, సాయి, రాములు, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి ఒక పాట మీ అందరి కోసం. కాసర్ల శ్యామ్ గారు రాసిన పాటని మీకోసం ప్లే చేస్తున్నారు. స్టే ట్యూన్. ఇది ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్, శ్రీకాంత్ గారు యాక్ట్ చేసిన సినిమా నుంచి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఒక్కడు సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు, ఉదిత్ నారాయణ్ సుజాత గారు పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట. ఈ మధ్య ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయింది, 10:30 45 మినిట్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో

బ్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2015 ఈ 15 ఇయర్స్ టైం బాండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గంభీరావు పేట నుంచి ఆవునూరి విజయలక్ష్మి, సంతోష్, సాయి కిరణ్, రమ్య, నందన్ కుమార్, రాజన్న, సిరిసిల్ల జిల్లా నుంచి వీళ్ళు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీ కళాభువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ మనకు మెసేజ్ చేశారు. మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్లో వచ్చిన పాట మల్లికార్జున మహాలక్ష్మి పాడిన ఈ పాట రణం సినిమా నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 10:56 మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2015 ఈ 15 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాము. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి నమస్కారం. ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్ లో మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, కృష్ణవేణి, స్వరూప, నమస్తే. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్, అలాగే హేమలత, విశ్వనాథ్ సౌటుపల్లి నుంచి గుడ్ మార్నింగ్, రాకేష్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన ఇవాల్టి ఎవర్గ్రీన్ హిట్స్లో మనం ప్లే చేసుకుంటున్న లాస్ట్ సాంగ్ అనమాట. విత్ దిస్ సాంగ్ మనం ఇవాల్టి షోకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు, గుర్తుకొస్తున్నాయంటూ బోల్డ్ అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత మూడేళ్లతో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రిపరేటరీ, సెకండరీ స్థాయిల్లో డ్రాపౌట్ రేట్లు గణనీయంగా తగ్గాయి. భారత పాఠశాల విద్యకు సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2025-26 నివేదికను విద్యామంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రిపరేటరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు 2024-25 2.3% నుండి 2025-26 1.8% తగ్గింది. అలాగే సెకండరీ స్థాయిలో ఇది 8.2% నుండి 7% తగ్గింది. ప్రపంచ వృద్ధిని నడిపించడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం ఇండోనేషియాలోని జకార్తాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మంత్రంతో పనిచేస్తోందని మోదీ అన్నారు. భారతదేశం 1 బిలియన్కు పైగా కలలను సాకారం చేసుకుంటున్న దేశమని, ఇంధనం, కనెక్టివిటీ నుండి సెమీకండక్టర్ తయారీ వరకు వివిధ రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జలపల్లి, మీర్పేట్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ఆధారిత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించడానికి కట్టుబడి ఉందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం మాట్లాడుతూ ఆయన, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పర్యాటక సలహా మండలి సభ్యులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విస్తృత ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి బీఎడ్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని విశ్వవిద్యాలయం తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 కాగా, ప్రవేశ పరీక్ష 2 తేదీన తెలంగాణలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:05 దాటి 4 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం

గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి దర్శకులు. చలనచిత్ర దిగ్గజాలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. తెలుగు సినిమా స్వర్ణయుగంగా కాంతులీలుతున్న కాలం, సాంఘిక జానపద భక్తిరస చిత్రాలతో అదరగొడుతున్న సమయం, ఆధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్వేర్ తమాషాలు తెలియని రోజులు. అయినప్పటికీ అనన్య సామాన్యమైన మేధాశక్తితో, కథ కథనంతో, విభిన్నమైన పాత్రల స్వభావంతో, మాయలు, మంత్రాలు, జిమిక్కులు, మెరుపు జిలుగులతో నివ్వెరపోయే విధంగా వెండితెరపై మాయాబజార్ను ఆవిష్కరించిన దర్శక శిల్పి ఆయన.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాక మొత్తం చలనచిత్ర పరిశ్రమలోనే యావత్ ప్రపంచంలోనే నిజంగా శ్రీకృష్ణ భగవానుడు ఇలాగే ఉంటారా అని విశ్వసించేలా పాత్రను సృష్టించిన సృజన బ్రహ్మ ఆయన. అందరి నటులుగాని రాణిస్తున్న కథానాయకులు ఎన్టీఆర్ను విశ్వవిఖ్యాత నట సార్వభౌములుగా చేసిన వెండితెర కళాఖండాల ఆవిష్కర్త. ఆయనే అలనాటి మేటి దర్శకులు కేవీరెడ్డి, కదిరి వెంకట్రెడ్డి. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర విశేషాలు విని ఎంజాయ్ చేద్దాం.

కొన్ని సినిమాలతోనే మహాదర్శకులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కెవి రెడ్డి గారు సినిమాల స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండి సిద్ధం చేసుకుని మరి ఏమాత్రం దాని నుండి డైవర్ట్ అవ్వకుండా అద్భుత చిత్రాలను తెరకెక్కించిన దర్శక మేధావి. స్క్రిప్ట్ సిద్ధమైతే మూడొంతుల సినిమా పూర్తి అయినట్లేనని చేసి నిరూపించిన దర్శక మేరు నగతీరుడు కెవి రెడ్డి గారు. సినిమాకు ఒక విధానం ఉందని, ఆ విధానానికి ఒక శాస్త్రం ఉందని, దాన్ని అనుసరించే చిత్రాలను తీయాలని చెప్పి అఖండ విజయాలను సొంతం చేసుకుని మరీ రుజువు చేసిన వెండితెర మార్గదర్శకులు

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్న ఈరోజు దర్శకుల స్పెషల్లో భాగంగా అలనాటి మేటి సంచలనాల చిత్రాల డైరెక్టర్ కేవీ రెడ్డి గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్న. మూడు దశాబ్దాల పాటు సాగిన తన సినీ విజయ దుందుభి ప్రస్థానంలో తెలుగులో 14 సినిమాలకు దర్శకత్వం చేస్తే 3-4 సినిమాలు మినహాయిస్తే ప్రతి సినిమా ఓ సంచలనం, ప్రతి సినిమా అరుదైన రికార్డులను నెలకొల్పాయి. అపురూప చిత్రాలుగా తెలుగు చలనచిత్ర రాజసాలుగా చరిత్రలు నిలిచిపోయాయి. 100 ఏళ్ల భారతీయ చలనచిత్రాల మేటి అద్భుత సృష్టిగా మాయాబజార్ చిత్రం నిలవటం కేవీ రెడ్డి గారి దర్శకత్వ పటిమ ఎలాంటిదో అంచనాలకు దొరకదు. మరి అందరికీ కూడా గర్వకారణం, తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి చిత్రం అది. ఇంకా కూడా అందులో ఆ సినిమాలో ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ వాడారు, ఏ విధమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించారనేది ఇంకా కూడా దొరకదనమాట. అలా ఆ చిత్రం నేటి దర్శకులకు కూడా ఒక మార్గదర్శనంగా, తర్వాత ఒక నిఘంటువుగా కూడా పనిచేస్తూ ఉంది. అంటే ఆయన మేధాశక్తి, దూరదృష్టి ఎలాంటిదో అంచనా వేయవచ్చు.

0: నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము? ఉల్లాసముగా నేను కించిన అందమే నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము?
1: చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి పరవశము? ఎందుకు నీకి పరవశము? ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు

0: పరవశము
1: ఎందుకు నీకు కలవరము.
2: తెలుగుతో పాటు ఇతర భాషలతో కలిపి 18 సినిమాలను తెరకెక్కించారు కేవీరెడ్డి గారు. తెలుగులో 14, మిగిలినవి తమిళ హిందీ వర్షన్లతో సినిమాలు తీశారు. 5 పౌరాణిక చిత్రాలు తీస్తే దేనికదే సాటి. 4 జానపద చిత్రాలను తీస్తే అవి సంచలనాలుగా మారిపోయాయి, ఇండస్ట్రీ రికార్డ్స్గా మిగిలాయి. 3 సాంఘిక, 2 చారిత్రక చిత్రాలు కూడా ఆయన తీసి తిరిగిలేని దర్శకులుగా వెలిగినటువంటి కేవీరెడ్డి గారి మరి చిత్రరంగ ప్రవేశం ఎలా జరిగింది, మలుపు తిప్పిన సినిమాలు ఏంటి, వరుస విజయ పరంపర

1937లో కేవీ రెడ్డి మిత్రులు మూలా నారాయణస్వామి భాగస్వామిగా ఉన్న రోహిణి పిక్చర్స్లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేరి అప్పటి ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ఫిల్మ్ కెరియర్ను స్టార్ట్ చేశారు. అప్పట్లో రోహిణి పిక్చర్స్లో చాలా విజయవంతమైనటువంటి చిత్రాలు వచ్చాయి. అగ్ర నిర్మాణ సంస్థ కూడా అది. 1938లో రోహిణి పిక్చర్స్ బ్యానర్పై గృహలక్ష్మి చిత్ర నిర్మాణ సమయంలో దర్శకులు కేవీ బిఎన్ రెడ్డి గారితో, అలాగే రచయిత సముద్రాల లెజెండరీ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా పరిచయాలతో ఆయనకు మంచి మెలకువలు, తర్వాత సినిమా పట్ల పట్టు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఆ తర్వాత కాలంలో మరి ఆయన వాళ్ళు దాని నుంచి కొంతమంది వచ్చేసి వాహిని పిక్చర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి సినిమాలకు ఈయన పనిచేయడం కూడా ఒక విశేషం అన్నమాట. వందే మాతరం, అలాగే దేవత, సుమంగళి ఇలాంటి చిత్రాలకు ఆయన సహాయ దర్శకులుగా కూడా పనిచేశారు. అలా సినీ కెరియర్ను మొదలుపెట్టారన్నమాట.

అలా వాహిని పిక్చర్స్ వాళ్ళు నిర్మించే చిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేస్తూనే తనలోని క్రియేటివిటీకి పనిచెప్పారు. తన మిత్రులు మూలా నారాయణస్వామి నిర్మాతగా తీసినటువంటి భక్తపోతన చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం తొలిసారి వచ్చింది. అదే అవకాశాన్ని తన సామర్థ్యానికి తన తొలిమెట్టుగా భావించి మంచి పాత్రలతో విభిన్నమైనటువంటి కథనంతో భక్తపోతన చిత్రం తీశారు. ఆ సినిమా అప్పట్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంది. అంతలా సంచలనమయ్యారు మొదటి సినిమాతో. అలా మొదటి సినిమాతోనే తానేంటో చూపించారు ఇండస్ట్రీకి. ఆ వెంటనే వారు నిర్మించినటువంటి గుణసుందరి కథ సినిమాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అది కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇంకా అంతే, వెనుదిరిగి చూసుకోలేదు. అగ్రగణ్యులుగా కేవీ రెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత మరి ఆయనకు మలుపు తిప్పి ఆయనకు బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా కూడా ఏంటో మనందరికీ తెలిసిందే. కానీ మరి ఆ తర్వాత వాహిని సంస్థ వారు నిర్మించినటువంటి చిత్రాలకు మాత్రమే చేస్తున్నారు. కానీ అప్పట్లో ఒక సంస్థ ఉందన్నమాట, ఆ సంస్థ ద్వారా వస్తే ఆ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. అలాంటి సంస్థకు మరి ఏ ఇతని నుంచి కూడా, అంటే ఆ సంస్థ నుంచి కూడా ఇతనికి పిలుపు వచ్చింది. అదేంటో చెప్తా, వింటూ ఉండండి.

1949లో గుణసుందరి ఇచ్చిన విజయంతో కేవీ రెడ్డి గారు మరింత పక్కా ప్లాన్తో కథా స్క్రీన్ ప్లేను సిద్ధం చేసుకున్నారు. విజయ సంస్థ వారి నుండి మరి పిలుపు అందుకున్న కేవీ రెడ్డి గారు పాతాళ భైరవి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. ఆ మూవీ ఎంతటి సంచలనమో, ఆ పాత్రలు ఎలా మెరిశాయో, సంభాషణలు ఎలా పేలాయో అందరికీ తెలిసిందన్నమాట. విజయ సంస్థకు పాతాళ భైరవి సినిమా ఆనిముత్యాలలో ఒకటిగా, మైల్ స్టోన్గా నిలిచింది. అంతటి గొప్ప కళాఖండాన్ని తీర్చిదిద్దారు కేవీ రెడ్డి గారు. అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రంగా మన్ననలు పొందడమే కాక రికార్డుని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ పాత్రను మరి చూసి అందరూ కూడా నీరాజనులు పలికారు, బ్రహ్మరథం పలికారు. ఆయన ఎన్టీఆర్ అప్పుడే హీరోగా నిలదొక్కుంటున్న సమయంలో మరి ఆ పాత్ర ద్వారా ఒక స్టార్డమ్ అమాంతంగా పెరిగిందన్నమాట. 1951లో విడుదలైన పాతాళ భైరవి సినిమా విజయ సంస్థ వారికి ఆర్థికంగా లాభాలు తేవటమే కాక ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి గట్టిగా వారు నిలబడేలా చేసినటువంటి గొప్ప ఘనత కేవీ రెడ్డి గారిది.

పాతాళ భైరవి సినిమా ఇచ్చిన విజయంతో వరుస సినిమాలు వచ్చాయి దర్శకులుగా కెవీరెడ్డి గారికి. 1954లో పెద్ద మనుషులు, 1955లో ఏఎన్ఆర్ జమునులతో తీసిన మొట్టమొదటి సినిమా వారి కాంబినేషన్లో దొంగరాముడు సినిమా. అది కూడా మంచి సంచలనం అవ్వటమే కాక ఏఎన్ఆర్కు ఒక మంచి ఆణిముత్యం లాంటి సినిమా దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఆ సినిమా తరువాత మా కేవీరెడ్డి గారంటే ఎలా ఉంటారు, కేవీరెడ్డి గారి సినిమా ఎలా ఉంటుంది, ఆయన ప్లాన్ ఎలా ఉంటుంది, సెట్లో ఎలా ఉంటారు, తర్వాత పాత్రలు ఎలా ఉంటాయి అనేది చాలామంది అనుకరించారన్నమాట. దర్శకులంటే ఇలా ఉండాలి అని ఒక లెసన్ మాదిరి, ఒక రోల్ మోడల్ మాదిరిగా ఆయన చలనచిత్ర పరిశ్రమ నిలవటం గొప్ప విశేషం అనమాట. అది అరుదైనటువంటి అంశం. అలాంటి దర్శకులు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరకడం ఒక గొప్ప అదృష్టమని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమాలన్నీ కూడా హిట్ అయిపోయే దర్శకులుగా మంచి విజయం సాధించడంతో మరి ఆ తర్వాత కూడా ఎన్నో సవాళ్ళను కూడా ఎదుర్కొన్నారు. కానీ దానికంటే ముఖ్యంగా ఈయన యొక్క కెరియర్ పరంగా చూస్తే, సినిమాల పరంగా చూస్తే అప్రతిహతంగా సాగిపోతున్నటువంటి తరుణం అనమాట. దర్శకులంటే ఇలా ఉండాలి, ఇతని ద్వారా చాలా నేర్చుకోవాలి, ఒక విజన్ ఉంటేనే, ఒక కమిట్మెంట్ ఉంటేనే విజయం సాధిస్తామనే ధోరణి వచ్చిందనమాట అప్పట్లో. అంతలా అందరిని ప్రభావితం చేసినటువంటి మహాదర్శకులు కేవీరెడ్డి గారు. 2 సంవత్సరాల తర్వాత మరి కేవీరెడ్డి గారు చేసినటువంటి మాయాజాలం అంటే సంవత్సరాల వారిగా చెబుతున్నాం, ఆ మాయాజాలానికి అందరూ కూడా ఫిదా అయ్యారు. ఆ మూవీ విశేషాలు కూడా చెప్తా, వింటూ ఉండండి.

ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బడ్జెట్కు వెనక ఆడకుండా, మరి తక్కువ బడ్జెటే అయినప్పటికీ చాలా టెక్నికల్ వాల్యూస్ ఉన్నట్టుగా మనకు అనిపించినప్పటికీ, మేధాశక్తితో విజయ నిర్మాణ సంస్థ వాళ్ళు కేవీ రెడ్డి గారికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు మాయాబజార్ సినిమా. అయితే మరి విజయవారి విజయ ప్రస్థానాన్ని నలువైపులా చాటి చెప్పి తెలుగు చలనచిత్ర కీర్తి పతాకాన్ని ఎగరవేసి సత్తా చాటిన చిత్రం ఆ మాయాబజార్. ఆ మూవీని మొత్తం తానే నడిపించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడి పాత్రలో మరి జీవింపచేసి చరితార్థులను కూడా చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా మంచి పాత్ర ఇచ్చి అప్పటికే తను ఓ వెలుగు వెలుగుతున్నటువంటి సూపర్ డూపర్ కథానాయకులు వారు. మరి అందులో కూడా సముచితమైనటువంటి పాత్ర, వాళ్ళిద్దరు రెండు కళ్ళు వెన్నితెరకు అనే విధంగా రెండింటిని సంభాలల్లో చేస్తూ, అలాగే ఎస్వి రంగారావు గారి పాత్ర, అందులోని ప్రతి పాత్ర, మహానటి సావిత్రి పాత్ర ఆ మూవీలో ఒకటి కాదు రెండు కాదు, ప్రతి పాత్ర కూడా ఒక విశేషమే. అందుకే అది వందేళ్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంకా దాని గురించి ఒక మైల్ స్టోన్ అని చెప్పేసి గొప్పగా అభివర్ణిస్తుంది చలనచిత్ర యావత్ ప్రపంచం.

0: ಮನಕ್ಕೆ ಹೃದಯ ಮುಖನವರ ಪರಚಿನದು ನೀವೇನೆ.
1: నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ను దైవ స్వరూపులుగా చూపించిన ఘనత కేవీ రెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాదు హీరోగా ఎన్టీఆర్లోని నటనను ప్రతిభను వెలికితీసిన వ్యక్తి కూడా ఆయనే. అందుకే కేవీ రెడ్డి గారిని గురుతుల్యులుగా గొప్ప వ్యక్తిగా తన జీవితంలో ఎదగటానికి దోహదపడినటువంటి ఒక దైవ సమానులుగా భావించే వారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ గారు ఆయన పరాజయాలు చవిచూస్తున్నప్పుడు ఆయన తన వంతుగా తన గురువుకు గురుదక్షిణగా చేయాలని చెప్పేసి శ్రీకృష్ణ సత్య సినిమాను తీయమని చెప్పేసి అక్కడ కూర్చుండి అంత తానే చేశారు. కానీ పేరు మాత్రం గురుభక్తిని చాటుకున్నారు, పేరు మాత్రం కేవీ రెడ్డి గారు పేరే వేశారనమాట. అంత మంచి అనుబంధం ఒక్క ఎన్టీఆర్కే కాదు, ఏఎన్ఆర్తో ఆయనతో కలిసి పనిచేసిన నటీ నటి మనులందరికీ కూడా మంచి సంబంధాలు. ఆయనంటే ఒక క్రమశిక్షణ, ఆయనంటే ఒక దేవుడు, ఆయనంటే చలనచిత్ర దిగ్గజం, ఆయనంటే ఒక పక్క ప్రణాళికతో వచ్చేటువంటి సినిమా తీసేటువంటి సినిమా భక్తి పరులు ఆయన, సినిమా పిపాసి ఆయన అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక మంచి పేరనమాట, అర్థైన వ్యక్తి అనమాట. అన్ని తెలిసిన దర్శక బ్రహ్మ నిజ జీవితంలో ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోయారు. విజయం వస్తే సరే పరాజయ పరాక్రమం ఎలా విరుచుకుపడి పంజా విసురుతుందో ఊహించలేకపోయారు. జయజయలు పలికిన ప్రేక్షకులే సినిమా ఆడకపోతే ఎలా ప్రవర్తిస్తారో పసిగట్టలేకపోయారు. కారణం వరుస విజయాల విశ్వాసం, అఖండ విజయం సాధించిన చిత్రాల చరిత్ర అలాంటిది. అయినప్పటికీ కూడా తాను చేసినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన 18 సినిమాలు చేస్తే 15 సినిమాలు సక్సెస్ఫుల్ కాదు, సంచలన చిత్రాలుగా వెండితెర కళాఖండాలుగా నిలవటం ఆయనకి చెల్లిందనమాట. కానీ విజయాలు వచ్చినప్పుడు ఏ విధంగా సంతోషపడ్డారో తెలియదు, కానీ పరాజయం వచ్చినప్పుడు మాత్రం చాలా కృంగిపోయారు. ఆయన ఒక లెసన్, ఆయన ఒక మార్గదర్శకులు, ఆయన ఒక నిఘంటు, ఆయన దీని ద్వారా కూడా ఒక సందేశం ఇచ్చారు. అందుకే ఆయన అంటే స్ఫూర్తి. ఆయన జీవితం సినిమాల పరంగా ఎంత స్ఫూర్తో నిజ జీవితంలో పడినటువంటి కష్టాలు కూడా అంతే స్ఫూర్తిగా నిలిచేవన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, మేటి దర్శకులుగా ఎప్పటికీ అజరామరంగా ధృవతారగా నిలిచిపోతారు, నిలిచారు కూడా. ఎంతోమందికి మార్గదర్శకులుగా అయ్యారు. కళాఖండాలుగా సినిమా చూస్తున్న ప్రతిసారి సినిమా అంటే ఇలా చేయాలి, ప్రతి ఫ్రేమ్లో ఒక ఆలోచన వస్తుంది మంచి దర్శకులకు. నేటి తరమే కాక భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక మంచి లెసన్. ఆ విధంగా మరి చాలా సినిమాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు 1961, జగదేక వీరుని కథ, ఇలా ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి గొప్ప సినిమాలు. మరి జగదేక వీరుని కథలో ఎన్టీఆర్ యొక్క నటన మనందరికీ తెలిసిందే, విందాం.

విజయ సంస్థకు ఆస్థాన దర్శకులుగా అద్భుత చిత్రాలను అందించినప్పటికీ కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే పరాజయాల పాలై ఆర్థికంగా నష్టాలు వచ్చేసరికి నిర్మాతలు ఎవరు కూడా తన దగ్గరికి దర్శకత్వం చేసే అవకాశాలు ఇవ్వలేదు. తర్వాత ఆ ఓటమి అనేది జీర్ణించుకోలేకపోయారు, చాలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారన్నమాట. కానీ ఆశ్చర్యం ఏంటంటే తన దగ్గర తనకు చేచీలు పలికినటువంటి వాళ్లే సైడ్ అయిపోవటం ఆయనకు ఇంకొంచెం కలతగా మారిందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఆయన కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు, ఆయన ద్వారా తెలుసుకున్నారు చాలామంది ఇండస్ట్రీలో. సో ఇక్కడ మనకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఓటమి తెలియని విజయం ఓటమి కన్నా ప్రమాదం అని చాటి చెప్పిన జీవితం గొప్ప జీవితమైనది. జూలై 1న జన్మించిన మన కేవి రెడ్డి గారు భారతదేశ సినీ చరిత్రలో ఒక ధృవతార. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే. మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 12 గంటల 5 నిమిషాలు దాటి 53 సెకండ్లు కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగా హెడ్స్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు ఒక మహాకవిగా పిలువబడే, మహాయోగి కవిగా పిలువబడే ఒక కవి గురించి ఆధ్యాత్మిక చింతనతో ఒక మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా, అందరికీ చైతన్యపరిచే విధంగా ఆయన కవిత్వ రచనలు మరి ఎంతమందిని మేల్కొల్పాయి. ఆ కవి ఎవరో ఇప్పుడు విందాం.

0: జనతా గ్యారేజ్ సినిమా నుంచి రఘు దీక్షిత్ పడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. కవి మహాయోగి బిరుదు, వేదాంత కీర్తనలు, మార్మితత్వాలు, సరళ భాషలు, పామరిక పద్యాలు, సాధువుల సాంగత్యం, అశువుగా జనరంజక గీతాలు, జీవన స్రవంతులు, శ్రవణానందం కలిగించే తాత్విక బోధనలు, తెలంగాణ తొలితరం దళిత కవిగా చరిత్ర, 18వ శతాబ్దపు ప్రజాకవి ఆధ్యాత్మిక సౌరభాలను పంచుతూ ప్రజలను చైతన్యం చేసినటువంటి కవి ఆయన. ఆయన ఎవరో కాదు, దున్న ఇదాస్. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన జీవిత విశేషాలు, ఆయనని ఒక సాధారణ రైతుగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇలా బోధనలు చేసే, పద్యాలు రాసే, పాటలు రాసే కవిగా ఎలా ఎదిగారు, ఆ విషయాలు మనం తెలుసుకుందాం. వింటూ ఉండండి.

చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో యోగి కవిగా బిరుదుగాంచిన దున్న ఈతాసు గారి జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోవాలనే జిజ్ఞాస, మేలు చేయాలనే తలంపు, చైతన్యపరచాలనే ప్రజ్ఞ, ఆలోచనలను అక్షరాలుగా మార్పుకు పనికి వచ్చే తృష్ణ ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని చూపించారన్నమాట. అడ్డుగోడలు ఏవి పనిచేయవు అని తెలుసుకున్నటువంటి, అని ప్రజలకు చూపించినటువంటి ప్రజాకవి దున్న ఈదాస్ గారు. సాదాసీదా అందరి రైతులాగే మూట నడిపే మనిషి, వేదాంత కీర్తనలు చెప్పే ఆశు కవిగా మారటం ఒక పెద్ద వింత. ఇంతని కాదు, తన మేధాశక్తి అలా ఉందన్నమాట. అలా మరి అలాంటి వ్యక్తి ఇలా కవిగా మారిపోయారు, కీర్తనలు రాశారంటే నిజంగా చాలా ఆసక్తికర విషయం కదా. సో మరి ఎందుకలా జరిగింది అది కూడా చెప్తా, వింటూ ఉండండి. మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మనము చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో యోగి కవి దున్నా ఈ దాస్ గారి జీవిత విశేషాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరస్వతి కటాక్షంతో పాటు ఊహాశక్తి, జనరంజకమైనటువంటి జనజీవన శరలి తెలిస్తే మన తత్వగీతాలు అలా ఊబికి వస్తాయి, సందేహం లేదు. దానికి చదువే రాక్కర్లేదు అని మరి 1800 కాలంలోనే చెప్పిన యోగి కవి దున్నా ఈ దాస్ గారు. కేవలం తన ముందు కొంతమంది సాధువులు అలా వెళ్తూ పూజలు చేస్తూ వాళ్ళ కీర్తనలు పాడుతూ వాళ్ళను చూసి ఏంటి అని చెప్పేసి వాళ్ళ సాంగత్యంతో వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు పాడుతున్నటువంటి కీర్తనలు విని ఆకలింపు చేసుకుని తర్వాత నేను కూడా ఇలా చేయాలి అని చెప్పేసి ఆయన భక్తికి మెచ్చి వాళ్ళు ఇతనికి ఉపదేశం చేశారనమాట. చేసి అలా ఆ వాళ్ళ సాంగత్యంతో అలవోకగా అసువుగా ఆయన కీర్తనలు చెప్పడం మొదలుపెట్టారనమాట. కీర్తనలు, పద్యాలు, తత్వగీతాలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఇంత గొప్ప కవి తెలంగాణ రాష్ట్రంలోని తుంగతుర్తి శివాలయంలో సాధువులు అలా శివనామస్మరణ చేస్తూ ఉంటే అలా దేవాలయానికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ సాంగత్యంతో మరి ఈ విధంగా కవిగా మారిపోయారు. వాళ్ళు వాళ్ళకి కాదు, అతని యొక్క ప్రతిభకు, అతని యొక్క తత్వగీతాలకు పరవశులై చాలామంది ఆయన అసువుగా చెబుతూ ఉంటే యోగి కవిగా ఆయనకు బిరుదిచ్చారనమాట. అంత గొప్ప కవి, ఆనాటి కాలంలోనే అలాంటి ప్రతిభగల కవి ఉన్నారంటే నిజంగా గొప్ప విశేషం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆ కవిని

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం

సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పికె మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

మోదీ భారత్ ఆస్టేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్టేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆశయాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడ్డానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీషిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం.

ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 MHz.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

లిటిల్ హార్ట్స్ సినిమా కోసం సంజిత్ హెగ్డే పాడిన పాట విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. ఫన్నీ సినిమా కోసం సంజిత్ హెగ్డేతో రోహిణితో కలిసి పాడిన పాట. సంగీతం భీమ్స్ సిసిరోలియో.

దాస్కా ధమ్కీ సినిమా కోసం రామ్ మిరియాల స్వీయ సంగీతం పాడిన పాట అది. గీత రచన కాసర్ల శ్యామ్. కార్యక్రమంలో చివరిగా ఈ పాట

0: మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలమృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలామృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పోషకాహార లోపం లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలను ఈ ప్లాంట్ ద్వారా నిరంతరాయంగా అందిస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
1: నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని ఈ రోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒక రోజు పాలు, ఒక రోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి. శ్రీమంతులు వాళ్ళ

0: పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈ రోజు పేదోళ్ల పిల్లలకు ప్రభుత్వము బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
1: నాణ్యత విషయంలో రాజీ పడకుండా సకాలంలో ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలను చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ వేదికలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పునాదులు పూర్తి స్థాయిలో బలోపేతం కాకముందే నీటిని నిల్వ చేయడం ప్రజల భద్రతకు ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన వల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక విద్యుత్ భారం పడిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో కలిసి త్వరలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులు వేగవంతం చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 7వ విడత నిధులను నిన్న విడుదల చేసింది. 7 నుంచి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 58831 మంది రైతుల ఖాతాల్లో 259.73 కోట్ల రూపాయలను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ విడతలో 432,000 ఎకరాల సాగు భూమికి రైతు భరోసా సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6 విడతల్లో 7 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, నిన్న 7 నుంచి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించామని చెప్పారు. 7 రోజుల్లోనే రైతు భరోసా కింద 7,750 కోట్ల 45 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 68,96,000 మంది రైతులకు 129,17,000 ఎకరాల సాగు భూమికి ఈ సాయం అందింది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ భవనాలన్నింటినీ ఆధునిక సౌకర్యాలతో ఒకే నమూనాలో నిర్మించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలందించేలాగా రూపొందిస్తామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన, సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచ్చేర్లట్టు బొగ్గు బ్లాకును కేటాయించడం తెలంగాణకు శుభవార్త అని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బ్లాక్ ద్వారా సంస్థకు 64,000 కోట్ల రూపాయల ఆదాయంతో పాటు 1,200 మంది యువతకు ఉపాధి లభిస్తుందని, కేంద్రం తెలంగాణ భవిష్యత్తును బలోపేతం చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ మీద కక్షతో మేడిగడ్డ వద్ద నీటిని వృధా చేస్తూ రైతుల నాగం చేయడం తగదన్నారు. లోటు వర్షపాతంతో పంటల సాగు కాక అన్నదాత అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు ఆపి గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని, కాంగ్రెస్ కర్కశ పాలనను రైతులు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్కమ్ బెంచ్ మార్క్ను దాటి దేశంలోనే ఈ హోదా సాధించిన అగ్ర స్థానంలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్న వారికి, దివాలా రాష్ట్రం అంటూ దుష్ప్రచారం చేసిన వారికి ఈ అంతర్జాతీయ నివేదికే సమాధానం అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలోనే గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి చెందిందని, దరిద్రం తాండవించిన ప్రాంతం నేడు సిరి సంపదలతో తులదూగుతూ సంపన్న రాష్ట్రంగా అవతరించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికి ఆయన శుభాభివందనాలు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, విద్యా ప్రోత్సాహం వంటి రంగాల్లో వైఎస్ఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయి.

0: పైగా నిలిచిపోయాయని ఆయన మానవతా దృక్పథం, ప్రజాసేవ పట్ల అంకితభావం ఈనాటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పంచగుట్టలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితర నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ పేదల పక్షపాతి అని, ఆయన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని భట్టి విక్రమార్క కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కలెక్టర్లతో కలిసి 12 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంత్రి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వర నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 85 కోట్ల రూపాయలు విలువైన రహదారి పనులు పూర్తి చేశామని, మరో 275 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి సమగ్ర రోడ్మ్యాప్ సిద్దం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పర్యాటక సలహా మండలి సభ్యులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారీగా పర్యాటక వ్యవస్థను బలోపేతం చేసి కొత్త పర్యాటక గమ్యస్థానాలను గుర్తించాలని సూచించారు. హైదరాబాద్లో హెరిటేజ్ వాకులు విస్తరించడంతో పాటు బోనాలు, బతుకమ్మ వంటి ఉత్సవాలు, తెలంగాణ కళలు, వంటకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు స్టేట్ నోడల్ అధికారిగా పనిచేసిన దివ్యాదేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా బదిలీ కావడంతో ఆమె విద్యాసాగర్కు బాధ్యతలు అప్పగించారు. నదుల్లో నీరున్నా మోటార్లు నడపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నిర్లక్ష్యమని, ఇందుకు వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల వద్ద ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 1338 మంది బీఎల్ఓలు జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేశారని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలియజేశారు.
1: ఈచ్ పిఎస్ కి ఒక బిఎల్ఓస్ ఉంటారు. పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏస్ ని అపాయింట్ చేసి ఉంటారు. బిఎల్ఓస్ కి మన మున్సిపల్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సపోర్టింగ్ స్టాఫ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 10 పిఎస్ కి ఒక 10 to 12 పిఎస్ కి ఒక బిఎల్ఓ సూపర్వైజర్, అలానే ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి మన మున్సిపల్ గెస్టెడ్ ఆఫీసర్స్ ని కూడా దీనికి మనం సపోర్టింగ్ గా మానిటరింగ్ గా మనం ఆఫీసర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని కలిపి ఒక టీం మనకి అరౌండ్ 1000 వరకు సిబ్బందిని వర్క్ చేస్తుంది.
0: ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగుల కోసం జులై 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మం టీటీడీసీలో మెగా సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ మేళా నిర్వహిస్తుంది. జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఈ విషయం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు విబిత్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు దాటి 40 సెకండ్లు. నౌ షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాసుగా తేలిపోదాం. శ్రోతలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు సమాధానం చెప్పడానికి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా షోలోకి ఎంటర్ అయిపోదాం. ప్రశ్న వచ్చేస్తుంది, శ్రోతలందరూ కూడా రెడీగా ఉన్నారు. మీరు సమాధానం తెలిస్తే మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు, ఇలా ఆర్డర్లు మాత్రమే టైప్ చేస్తే చదవడానికి సులభంగా ఉంటుంది. సమయం వృధా కాదు. మా విన్నపాన్ని మీరు ఆలకిస్తారని ఆశిస్తూ మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. లేత రంగులన్నీ కలిపితే ఏ రంగు వస్తుంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి.

మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ప్రశ్న, లేత రంగులన్నీ కలిపితే ఏ రంగు వస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఇన్ టైంలో పంపారు. వారు ప్రేమనాథ్ కళావతి, నంద్యాల జిల్లా నుండి పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుంచి వీరు, బాలకృష్ణ నర్సంపేట నుండి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, బలరాం సరోజా బోయిన్పల్లి నుండి, గోర్లకందుడి పొత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత,

తోట సంతోష్ పోతంగల్ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామచరణ్, నిర్మల్ జిల్లా నుండి సేరి బాలాజీ సావిత్రి కుబేర్ నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మహబూబ్నగర్ జిల్లా నుండి, అప్పలరాజు పెడన నుండి, దస్తగిరి సందీప్ రుద్రటూరు కడప జిల్లా, ఆడపు సంతోష్ కుమార్ కోల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, తల్ల గీత రాజలింగం వృషాలి కృష్ణ ధ్రువ వీరు సిరికొండ నుండి ఆన్సర్ చేశారు, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఖైరతాబాద్ జయలక్ష్మి, పద్మావతి శిల్ప ప్రసాద్ చింతల్గూడ హైదరాబాద్ నుంచి, హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్, లతా పోచారం, పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. వీళ్ళు మాత్రమే ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 MHz. మరి సరైన సమాధానం లేత రంగులన్నీ కలిపితే వచ్చే రంగు తెలుపు ఇదనమాట. సో అందరికీ అభినందనలు తెలుపుతోంది. మరి మరొకసారి షోలో పార్టిసిపేట్ చేస్తూ అందరినీ కూడా హుషారుగా మరింత ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేసేందుకు సహకరిస్తున్నటువంటి శ్రోతలందరికీ స్పెషల్ థ్యాంక్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, శాస్త్రీయంగా దేనిని పండుగ పరిగణించరు? శాస్త్రీయంగా దేనిని పండుగ పరిగణించరు అంటే పండుగ అని పండు అనమాట, శాస్త్రీయంగా దాన్ని పండు అని చెప్పారనమాట. ఆ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మీరు వింటున్న పాట ఠాగూర్ చిత్రం నుంచి. మల్లికార్జున్ మహాలక్ష్మి పాడింది. వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, శాస్త్రి ఎంగా దేనిని పండుగ పరిగణించరు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. చాలామంది ఆన్సర్ అయితే చేశారు, దాదాపు 100కు పైగా ఉన్నటువంటి మన అభిమాన శ్రోతలు సరైన సమాధానం పంపలేదు. వీరంతా కూడా వారికి తెలిసింది పంపించారు. అయితే శాస్త్రీయంగా పండుగ పరిగణించని పండు బ్రోకలీ, ఇది అనమాట ఆన్సర్. సో ఎనీహో, మరి దిస్ క్రెడిట్ గోస్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఇది చాలా తేలికైనటువంటి ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. తన రాజధానిలో ప్రతిరోజు 1 గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ప్రశ్న మరొకసారి, తన రాజధానిలో ప్రతిరోజు 1 గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలియపోతున్నాం. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మీరు వింటున్న పాట క్రిమినల్ చిత్రం నుంచి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, తన రాజధానిలో ప్రతిరోజు గంటపాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అని మనం ప్రశ్న వేసాం మొదటగా. మరి సరైన సమాధానం పంపిన వాళ్ళు చూద్దాం ఒకసారి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, పుట్టపాక నుంచి భవాని వెంకట్, విజయనగరం జిల్లా నుంచి రోజారాణి కోట, మోహన్ బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి, యలగందల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి, కడతల నుంచి కానుగుల గోపాల్, బి దివాకర్ ఉమ్మడి నుంచి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, చౌడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట్, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం కోనసీమ జిల్లా నుండి, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత మూసాపేట్ రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ,

బెంగళూరు విద్యా నిఖిల్ కాజీపేట హన్మకొండ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి కూడా వీరు మాత్రమే సరైన సమాధానం ఈ టైంలో పంపించారు. వీరు కాకుండా ఇంకా చాలామంది కూడా ఆన్సర్ చేశారు, కానీ వారిది రాంగ్ ఆన్సర్ అనమాట. సరైన సమాధానం కర్ణాటక. ఇలాగే ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అమెరికన్ వేట జంతువులపై ప్రపంచ ప్రామాణిక వ్యక్తిగా ఏ అధ్యక్షులు గుర్తింపు పొందారు? ప్రశ్న మరొకసారి, అమెరికన్ వేట జంతువులపై ప్రపంచ ప్రామాణిక వ్యక్తిగా ఏ అధ్యక్షులు గుర్తింపు పొందారు? దీని కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324852 నెంబర్కు వాట్సప్ చేయండి. మీరు వింటున్న పాట గులాబీ సినిమా కోసం మను పాడింది.

షో టైంలో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపారు పుట్టుపక్క నుంచి భవానీ వెంకట్. భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ కానుగోల గోపాల్ నుండి పెడన అపల్రాజ్, ఉమ్మెడ మొహమ్మద్ జైనుద్దీన్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, మోహన్ బాగలింగంపల్లి హైదరాబాద్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, చందనగర్ హైదరాబాద్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, బాలకృష్ణ నర్సంపేట్, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, బలరాం సరోజ నిఖిల్ మానస హరిణి విద్య సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుండి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు పాష కిష్టాపురం నుండి కూడా ఒకటి రైట్ ఆన్సర్. పుష్ప శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ నుంచి కూడా సరైన సమాధానం పంపారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపారు, ఇన్ టైంలో పంపించారు. వీరందరూ కూడా అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ సరైన సమాధానం. మరి కర్ణాటక అంటే తన రాజధానిలో ప్రతిరోజు ఒక గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని మొదటగా ప్రవేశపెట్టిందన్నమాట కర్ణాటక రాష్ట్రం. సో ఇది మరి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశ్న. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఇంకా ఏమాత్రం ఆలోచించేద్దు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మీరు ఇందాక విన్న పాట చాలా హుషారైన సాంగ్, మను గాయత్రి పాడిన పాట విన్నారు కదా గులాబీ నుంచి. మరో పాట వచ్చేస్తుంది ప్రేమలేఖ సినిమా నుంచి, ఈ సూపర్ హిట్ సాంగ్. ఈ పాట అయిపోయేలోపు సుమతన పంపండి. గ్రామీ అవార్డు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి, ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం ఎక్కడ ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు ఇది చివరి ప్రశ్న.

షో టైంలో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపించిన వారు సిహెచ్ విజయ్ కుమార్ చందన్ గారు హైదరాబాద్ నుంచి. అరుణ రాజేందర్ జక్రాన్పల్లి నుంచి సరైన సమాధానం. నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుండి. కూచన శ్రీహరి జ్యోతి నిజామాబాద్ జిల్లా నుంచి. సులోచన కరీంనగర్ నుండి. శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య నిజామాబాద్ జిల్లా నుండి. యలగందుల మార్కండేయ లక్ష్మీ బుధన్ పోచంపల్లి నుండి. సిరిమల్లి కాలనీ అత్తాపూర్ నుంచి మహి జ్ఞానేశ్వర్ ప్రవీణ వారి కుటుంబ సభ్యులు. ప్రగతి నగర్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి త్రివేణి ఇంక వారి మిత్రులు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. పంతాడి శ్రీనివాసరావు. మిరియాల తిరుమలయ్య ఆండావులు పుట్టపాక నుండి. భవానీ వెంకట్ పుట్టపాక. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి. బి దివాకర్ ఉమ్మడ పొదటూరు కడప జిల్లా నుంచి. సంధ్య దస్తగిరి. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి. పెడన అప్పలరాజు. మంజునాథ హిందూపురం నుండి. తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి. కడప జిల్లా నుంచి సివి శ్రీనివాసరెడ్డి. శేరబాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ. నాగర్కర్నూలు జిల్లా నేదునూరి కళ్యాణ్చారి. జయపూర్ కాలనీ నుంచి బ్రహ్మదండి బైర్.

प्रिया, బలరాం సరోజ నిఖిల్ మానస హరిణి విద్య సెయింట్ పాయింట్ బోయిన్పల్లి నుండి, చిత్త శ్రీనివాస్ షాపులి నుండి, మోహన్ బాగలింగంపల్లి హైదరాబాద్ నుంచి, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, సుభాషిణి జనార్దన్ వీరు త్రివేణి వీరు హైదరాబాద్ నుంచి, పాలెం పోలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, సిరికొండ తాళ్ళగీత రాజలింగం వృషాలి కృష్ణ ధృవ, కేదరి వీరేష్ రాజౌళి మండలం, ఇంకా కుషాయిగూడ వెంకటేష్ మౌనిక, జయలక్ష్మి ఖైరతాబాద్, వీరందరూ సరైన సమాధానం పంపించారు. చివరిగా మేము అడిగినటువంటి ప్రశ్నకు ఆసియాలోని అతిపెద్ద చక్కెర కర్మాగారం ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్. ఇది ఇవాళ షో టైం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి అభిమాన శ్రోతకు థ్యాంక్స్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 2 గంటల 15 నిమిషాలు దాటి 59 సెకండ్లు. ఇప్పుడు శక్తిశీలి. పిట్ట కొంచెం కూత ఘనం, ధైర్యం నిండిన గుండె, ముష్కరుల తోటాలకు ఎదురు నిలిచిన సాహస యువనారి, ప్రాణాలను లెక్క చేయని ధీరత్వం, వెరసి సాహసం చేసిన యువ శక్తిశీలిగా నోబెల్ శాంతి బహుమతి సొంతం. ఇంతకు ఎవరు? ఆ నారి చేసిన పోరాటమేంటి? ఆమె జీవిత చరిత్ర ఎంతటి ఘనం? సాధించిన విజయాలేంటి? ఈ వివరాలన్నీ ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో.

బీస్ట్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచంద్రన్, జోనిత పాడిన పాట అది. మనం వింటున్నాం శక్తిశీల కార్యక్రమం. ఈరోజు ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవటం ధైర్యం, కానీ అన్నీ తెలిసి ఏం జరుగుతుందో, ముందుకెళ్తే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ముందుకు వెళ్ళటం, ఎదురొడ్డి పోరాటం చేయటం అనేది సాహసవంతుల లక్షణం. అలాంటి సాహసం చేసినటువంటి ధీర బాలిక ఏమి మనం చెప్పుకుంటున్నవారు. మరి ఎలా పోరాటం చేసింది, ఎలా నిలిచింది అంటే, తన పాఠశాల చదువుకుంటున్నటువంటి వయసులో తన చుట్టుపక్కన ఆ వ్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడ అందరూ చదువుకుంటున్నటువంటి పాఠశాలలు, పైగా వాళ్ళు ముస్లిమ్స్ అనమాట, ఆ ముస్లిం మహిళలు చదువుకోవద్దు, అది నిషేధం అనమాట అక్కడ. కానీ దానికి తెగించి విద్య అనేది హక్కు, విద్య అనేది నేర్చుకోవాలి, విద్య జీవితంలో ఎంత ప్రాధాన్యం ఉంటుంది, ఎంత ప్రభావం చూపుతుంది, విద్య యొక్క ఆవశ్యకత ఏంటి అని తెలిసిన తన తండ్రి మరి పాఠశాల

జరపడం, అది వ్యతిరేకించడం, ఉగ్రవాదులు వాళ్ళందరినీ వచ్చి అక్కడ పాఠశాల విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులపై కాల్పులు జరపడం, పాఠశాల భవనాలను కూల్చివేయటం ఇలా పనిగా పెట్టుకున్నారు. ఎన్నో హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా హెచ్చరికలను బేఖాతరు చేసి ముందు నిలిచిందనమాట. అలా పాఠశాల మానకుండా స్కూల్కు వెళ్లకుండా ఉంది అంటే తను ఎప్పుడైనా పోతామో, ఎప్పుడైనా చనిపోతామో, ముష్కరుల దాడిలో మనం ఎప్పుడైనా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా పాఠశాల విద్యను ఆపేయకుండా అలా ఎన్నో హెచ్చరికలు చేసినా కూడా హెచ్చరికలను పక్కన పెట్టేసి దానికి ఎదురుగా నిలిచినటువంటి గొప్ప ధీర మహిళ అన్నమాట. అంతేకాకుండా పాఠశాల వెళ్ళేటువంటి అంటే బాలికలకు సంబంధించినటువంటి బాలికలు విద్యను అభ్యసించాలి, వాటి జన్మ హక్కు, వారి యొక్క జన్మ హక్కు అని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహిళ, పాఠశాల వయసులో విద్యా హక్కులకై పోరాడి ఉద్యమాలు చేసి ప్రభుత్వాలను కదిలించి ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో తన 16వ పుట్టినరోజున అందులో సభలో ప్రసంగించి అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన మహిళా శక్తి ఉత్తుంగ తరంగం ఆమె. జీవించే హక్కు ఎంత ప్రాధాన్యమో విద్యా హక్కు కూడా ముఖ్యమని పాకిస్తానీ ప్రజలను చైతన్యపరిచిన, అతి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తి మీ అందరికీ తెలుసు, మలాలా యూసఫ్ జాయ్. ప్రపంచ ఆశాకిరణం ఆమె, ఆమె జీవితం, ఆమె ఐడియాలజీ అందరికీ ప్రేరణ.

మాస్ సినిమా కోసం ఉదిత్ నారాయణ్ సుమంగలి పాడిన పాటది మీరు విన్నారు ఇంతవరకు. మనం వింటున్నాం శక్తిశీల కార్యక్రమం. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి, సాహస బాలిక. తన సాహసం ఏంటో ప్రపంచ నలు దిశలా తెలిసినటువంటి గొప్ప సంఘటన. అది ఒక సంఘటన కాదు, అందరిని కళ్ళు తెరిపించి కార్యోన్ముఖుల్ని చేసినటువంటి ఒక అందరిని ఆలోచింపచేసేటువంటి అంశం. మలాల జీవితాశయం, ప్రపంచం మీదికి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది, అది మాట్లాడేందుకే ఇక్కడ నిలబడ్డాను. ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవడం గురించి రాలేదని ఐక్యరాజ్య సమితి సభలో ఎంతో ధైర్యంగా గంభీరంగా ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. అలా ఆమె చేసిన ప్రకటనే పాకిస్తాన్ స్వాత్ లోయలో ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వాలు కదిలాయి. మరి అలా కదిలి అందరినీ, ప్రపంచాన్ని కదిలించినటువంటి సాహస బాలిక ఆమె. ఆమెకు జరిగినటువంటి సంఘటన ప్రపంచాన్నంతా ఉలిక్కిపడేలా చేసింది, అందరినీ ఆలోచింపజేసింది, అందరినీ ఒక చైతన్య కిరటంలా తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఏంటి అంటే, ప్రపంచంలో ఒక మార్పు రావాలి, బాలికల విద్య కోసం తాను చేస్తున్నటువంటి పోరాటం ఇందులో చాలా గమనించాల్సిన విషయం, కీలక అంశం అని అందరూ పసిగట్టారు, అందరూ తెలుసుకున్నారు. అందుకే ఆమెకు సంఘీభావంగా నిలిచారు, ఆమెను కీర్తించారు, ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే ఆమె చేసినటువంటి సాహసాన్ని అందరూ అభినందించారు. ఆమెలాగా ప్రతి బాలిక యువశక్తిలాగా మారాలని ఒక సందేశాన్ని ఇచ్చారు.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట బాలు సినిమా కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడింది. మనం వింటున్నాము శక్తిశీలి కార్యక్రమంలో. అత్యంత చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి సాహస వింగ్లో అవార్డు పొందిన మలాల జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె జీవిత విశేషం ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవక్కర్లేదు, కానీ ఆమె యొక్క తెగింపు, ఆమెలో దాగి ఉన్నటువంటి సాహసం, ఆమెలో ఉన్నటువంటి మంచి, 10 మందికి మేలు చేయాలనే సంకల్పం, బాలబాలికలకు విద్య అనేది చాలా అవసరం, ముఖ్యంగా బాలికలకు విద్య నిషేధం అన్నారు కాబట్టి కొన్ని దేశాలు దాని నుంచి విముక్తి పొందడానికి ఆమె చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు, తను ఒక్కరిగా చేసినటువంటి ఆ పోరాటం శక్తిగా మారిపోయింది, కోట్ల మందిని కదిలించింది. అలా సంఘీభావం తనకు దక్కి అన్ని దేశాల ప్రభుత్వాలు కదిలి వచ్చాయి. తనకి సంఘీభావం తనకు తోడుగా నిలిచాయి, నిలిచి తాను చేసే పోరాటంలో న్యాయం ఉంది అని చెప్పేసి వారిలో మార్పును తీసుకువచ్చారు. ఉగ్రవాదుల్లో మార్పును తీసుకువచ్చినటువంటి ఘనత మలాలకు కాకుండా ఇంకెవరికి సాధ్యం కాదనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న పాట సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం విజయ్ ప్రకాష్ శ్రేయా ఘోషల్ పాడింది. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ గ్రహీత మలాల జీవితంలో తాను ఎదుర్కొన్న సాహసం, తాను చేసినటువంటి సాహసం గురించి మాట్లాడుకుంటున్న మలాల తండ్రి బియావుద్దీన్ యూసుఫ్ జాయ్ స్వాబ్ లోయలో ప్రముఖ తెగకు చెందినవారన్నమాట. తండ్రి కూడా మంచి కవి, అక్కడ ఒక స్కూల్ నడిపే వ్యక్తి. స్కాబ్ లోయలో ఆడపిల్లలకు అక్షరం నేర్పొద్దని, బాలికలకు విద్యా నేర్పడం నిషేధమని అక్కడ ఉగ్రవాదుల హుకుం జారీ చేశారన్నమాట. వారి యొక్క విధి అది నిత్యకృత్యం. ఇప్పుడు బాంబుల వర్షం.

జరుగుతూనే ఉంటుంది. వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళ మీద తూటాల వర్షం కురిపించడం ఒక యుద్ధం మాదిరిగా ప్రతిరోజు అలా చేస్తూ ఉంటారు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా అక్కడ యొక్క పరిస్థితి. అయినప్పటికీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆ తెగింపు, ఆ సాహసం మలాల కూడా వచ్చిందనమాట. సో మరి ఆ విధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? పైగా వాళ్ళకి కర్కశత్వం, అమానవీయ లక్షణాలు ఉంటాయి వాళ్లకు. సో మరి ఇక్కడ వీళ్ళు చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎలా ఉంటారు? అలా ప్రతిరోజు చుట్టూ కూడా ఎన్నో రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా భయానకంగా, భీతావహంగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న అలికిడికే మనం భయపడిపోతుంటాం. అలాంటిది క్షణ క్షణానికి తూటాల శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఆ శబ్దాల ఆ తూటాలు విని మరి ఆ విని తను కూడా మరి ఆ గుండె రాయి చేసుకుందో ఏమో ఆ తూటాలకు ఎదురు నిలిచారు. ఏదో ఒకరోజు ఆ తూట నా శరీరంలోకి దూసుకెళ్తుంది అని తెలుసు, కానీ ఇది కాదు, దీన్ని ఇక్కడితో వదిలేస్తే ఇది ఇంకా వారికి ఉత్తమంగా మారిపోయి ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలానే జరుగుతూ ఉంటుంది, వాటి వారి యొక్క ఆగడాలకు ఇంకా లెక్కుండదు, హద్దు ఉండదు అనే ఉద్దేశంతో తను హక్కులకై పోరాటం చేసుకోవడానికి ఆ గుండెను ఉక్కు సంకల్పంగా మార్చుకుని గుండెను ఉక్కు పిడికిలుగా ధైర్యంగా ఒక అగ్నికిరటంగా మార్చుకొని ఆ సంకల్ప బలంతో పట్టుదలతో మరి ఆ వేద నిలిచిందనమాట. ఆ తూటాల శబ్దాల తాకిడికి గుండెను రాయిగా చేసుకుంది. ఏ రోజైనా సరే ఎదురు నిలవాలి, ఆ ప్రాణాలకు పోయినా సరే, కానీ బాలికల హక్కుల కోసం, విద్యా హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే అని ఆ రోజు నుంచి తను పూనుకున్నారనమాట. చుట్టూ ఉపాధ్యాయులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, భవనాలు కూల్చేస్తున్నారు, ఇలా అనమాట. ఏదో ఒకరోజు తన చుట్టూ ఉన్న పరిస్థితుల తన పట్టణ పరిధిలోకి వచ్చేస్తారు, తన మీద కూడా ఇలా వస్తారు అని చెప్పేసి తను ఆల్రెడీ ముందే ఊహించుకొని ఒక సాహస నారిగా విరుచుకుపడిందనమాట. ఆ ఉదంతాన్ని తను రోజు పడుతున్నటువంటి ఆ శ్రమనంతా కూడా డైరీలో రాసుకున్నారు, ఆయా మలాల అని చెప్పేసి. అంటే ఎంత ముందు చూపు, ఎంత ఆ చిన్న వయసులోనే ఎంత ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచానికి ఏదో చేయాలి, ప్రపంచాన్ని ఏదో మార్చాలనే సంకల్పం ఉంది, చూడండి, నిజంగా హ్యాట్సప్ అన్నమాట.

గజిని సినిమా కోసం హారిష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమెకు జరిగిన ఒక్క సంఘటనతో యావత్ జాతి, ప్రపంచం మొత్తం కూడా కదిలిపోయిందన్నమాట. ఆమె చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ కూడా మద్దతు ఇచ్చారు. ప్రపంచం మొత్తం మీద విద్యావకాశాలను కోల్పోయిన 5 కోట్ల 70 లక్షల బాలబాలికల తరఫున 40 లక్షల మందితో సంతకాలు చేసి ఒక పెద్ద పుస్తకాన్ని, హాజరుతో కూడినటువంటి పుస్తకాన్ని ఐక్యరాజ్య సమితిలో తన ఉపన్యాసం తర్వాత యుఎన్ఓ సెక్రటరీకి అందజేశారనమాట. అంటే తను, నేను ఏం చేస్తున్నాను, నా పోరాటం ఏంటి అని ఐక్యరాజ్య సమితికి తెలపడం కోసం, వారు గ్రహించడం కోసం. అప్పటికే అంతా తెలిసిపోయింది, దావాగ్నిలా అందరికీ ఆమె యొక్క సంఘటన తెలిసిపోయింది. పెద్ద పెద్ద ప్రముఖులు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రముఖులు ఆమెకు సంఘీభావం తెలిపారు, భావోద్వేగానికి లోనయ్యారు, పత్రికల్లో వ్యాసాలు రాశారు, తర్వాత పాటల రూపంలో పాటలు, గొప్ప గొప్ప పాటలు రాసి ఆమెకు అంకితం ఇచ్చారు. అలా అందరినీ కదిలించేసరికి యుఎన్ఓ కూడా ఆలోచనలో పడిందనమాట. సో ఈమె ఇలా చేస్తున్నటువంటి దానికి మరి ఆమెను అక్కడికి పిలిచి 16th ఇయర్లోనే, ఆమెకు అప్పుడు 16 సంవత్సరాలు అన్నమాట, అలా యుఎన్ఓలో ప్రసంగించే అవకాశం రావటం నిజంగా ఆమె సాహసానికి, ఆమె చూపినటువంటి ధైర్యానికి వాళ్ళు మోకరిల్లారు అని చెప్పడం ఒక తప్పదు ఇక్కడ. సో ఆమె పోరాటం వల్ల పాకిస్తాన్లో దాదాపు 50 లక్షల బాలబాలికలు విద్యావంతులు అవుతున్నారు. స్పాట్ లోయలు సైతం మంచి అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు అన్నమాట. అక్కడ ఎవరిని పలకరించినా అందరూ కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మలాలా, మై నేమ్ ఈస్ అని చెప్పి చెప్తారనమాట. అలా గొంతు విప్పుతున్నారు, కోయిలులై మంచి అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నారు ఉగ్రవాదుల హెచ్చరికల ఎదురు నుంచి. మరి ప్రాణాలు లెక్క చేయకుండా ధీరవనితగా బాలిక యాలా చూపిన, మరి సారీ మలాలా చూపిన ఆ తెగింపుకు యుఎన్ఓ 2014 సంవత్సరంలో 17 వయసు ఉన్నప్పటికీ ఆమెకి మరి నోబెల్ బహుమతి, శాంతి బహుమతిని అందజేశారు. అలా అందజేసి సాహసాలకు ఇచ్చే గౌరవంగా, ప్రతీకగా

ఆమెకి ఇచ్చినటువంటి అవార్డు అనేది నిజంగా అవార్డే మురిసిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్న వయసులో ఎంత తెగింపు, ఎంత ధైర్యం, ఎంత సాహసం అది కదా, నిజమే కదా. ఎస్, ఇది ఇవాళ శక్తిశీల కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా గారి కొంచెం అంశం అన్నమాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 3 గంటలు. ముంబై నుంచి రిలైపుడు సఖీ సహేలి కార్యక్రమం తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఛాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం మిమ్మల్ని ఆత్మీయంగా పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ గండిపేటలోని చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ కాన్వకేషన్ వేడుకకు ఈరోజు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో చెరువులు నింపేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరంగల్ జిల్లాలో వర్షాలు లేక దాదాపు 90% చెరువులు ఎండిపోయాయని, అయినా కూడా మోటార్లు ఆన్ చేయకుండా నీళ్లను దిగువకు వదులుతున్నారని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వార్షిక వడ్డీని జూలై 15వ తేదీ నాటికి ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య చెప్పారు. మరో వారం రోజుల్లో దాదాపు 34 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో మొత్తం 144,000 కోట్ల వడ్డీ సొమ్ము జమ కానుంది. హైదరాబాద్కు చెందిన ఈసీఐఎల్ సంస్థ భూటాన్ ఎన్నికల సంఘంలో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. భూటాన్ ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈసీఐఎల్ తయారు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సరఫరా చేస్తారు. భూటాన్ రాజధాని థింపూలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ఎన్నికల కమిషనర్ సోనం పెల్డెన్ తాయే, ఈసీఐఎల్ సీఎండీ డాక్టర్ అనీష్ కుమార్ శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 6% పైగా పెరిగాయి. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడమే దీనికి కారణం. పశ్చిమాసియా నుండి ఇంధన సరఫరాకు ఆటంకం కలగవచ్చనే ఆందోళనల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరల పెరుగుదల చోటు చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదా? బిజినెస్లో కస్టమర్ మోహం చాటేశాడా? బయట ఎండకి సెమటలు పడుతున్నాయా, లేక వర్షం వల్ల ట్రాఫిక్లో ఇరుక్కుపోయారా? డోంట్ వరీ, డోంట్ వరీ మై డియర్ వివిధ భారతి లిజనర్స్. లైఫ్ ఏ గుగ్లీ వేసినా సిక్సర్ కొట్టడానికి మన దగ్గర ఒక అస్త్రం ఉంది. అదే ఏంటి? అల్లం ఛాయ్, మసాలా ఛాయ్, గ్రీన్ ఛాయ్. వీటిలో ఒక్క సిప్ కొడితే చాలు, నరనరాల్లో కరెంట్ అలా పాస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఆ ఛాయ్కి కొన్ని కబుర్లు కూడా యాడ్ అయితే టెన్షన్లన్నీ ఎగిరిపోతాయి, ఎనర్జీ

రీలోడ్ అవుతుంది కదా. మరి ఈ కూల్ టైంలో ఏక్దమ్ ఎంటర్టైనింగ్ షో ఛాయ్తో హాయ్ కబుర్లు అనేక కబుర్లతో రెడీగా ఉంది. మరి చల్లని మాటలు పసందైన పాటల కోసం క్యూన్ అయ్యే ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే తెలుసుగా అదిరిపోయే పాటలు.

వివిధ భారతి అంటే ఈ మాత్రం వైబ్రేషన్స్ ఉంటాయి కదా, మరి ఇలాంటి వైబ్రేటింగ్ సాంగ్స్తో పాటు మరిన్ని పాటలు మీకోసం ఉంటాయి. దానికోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వారసుడు మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి, ఎంఎం మాన్సి పాడినటువంటి పాట, రామజోగ శాస్త్రి సాహిత్యంలో ఎస్ఎస్ థమన్ కంపోజిషన్లో వచ్చిన అదిరిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి పాటలు మాటలు ఇంకా ఉంటాయి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజే సురభి రమేష్. మనం ఉన్నాము ఛాయ్తో. హాయ్ కబుర్లు. మరి మొదలు వచ్చే కబుర్ ఏంటో తెలుసా? ఎక్కడ ఎలాంటి టెన్షన్లో ఉన్న ఒక సినిమా కబురు వింటే సార్ దిల్ భలే ఖుషి అవుతుంది. కాబట్టి ఒక సినిమా కబురు ఏంటంటే, టాలీవుడ్లో సరికొత్త వైబ్స్ క్రియేట్ చేయడానికి ఇద్దరు మోస్ట్ ఎంటర్టైనింగ్ హీరోలు ఒకే స్క్రీన్ పైకి వస్తున్నారు. ఒకరేమో ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన మాస్ మహారాజా రవితేజ్ అయితే, ఇంకొకరు తన కామెడీ టైమింగ్తో థియేటర్లను షేక్ చేసే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు. మరి వీళ్ళని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు తెలుసా? బ్రోచే వారెవరురా? రాజా చోర డైరెక్టర్ హసిద్ గోలీ డైరెక్షన్లో దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఈ మైండ్ బ్లోయింగ్ మల్టీ స్టారర్ సెట్ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి పరిశీలిస్తున్న టైటిల్ ఏంటో తెలుసా? బరే ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగా అదే అయితే మాత్రం తప్పకుండా ఫస్ట్ టైటిల్లోనే హిట్ కొట్టేశారు. ఆ టైటిల్ ఏంటంటే వీరాది వీరులు అంట. కొంచెం వినడానికి భలే పీక్స్లో ఉంది కదా. మరి వీరి ఇద్దరి కాంబోలో వచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. మరి ఇది సంక్రాంతికి 2027కి థియేటర్లో రచ్చ చేయడానికి వస్తుందట. మరి థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డులతో హాట్స్పాట్ అవ్వడం గ్యారంటీ. సో గైస్, మరి ఈ ఊరమాస్ క్రేజీ కాంబోలో వచ్చే ఈ మూవీకి సంబంధించిన అప్ టు డేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు వింటూనే ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సినిమా ఈ పాటలో లాగుంటుంది. ధమాక మూవీ నుంచి బీన్స్ మంగ్లీ పాడినటువంటి అద్రిపోయే పాట.

0: చిత్తక్క చిత్తక్క చిత్తక్క అదిరిపోయింది కదా పాట. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఉంటాయి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాజు తాహే జపానీ ఇప్పటిలోనూ ఇంగ్లీష్ తానీ సర్ పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: యా స్టూడియో క్లాక్ల సమయం 5:16 54:55 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది సమయం. నేను మీ అర్జేశ్వరి రమేష్, మనము నాం ఛాయ్తో హాయ్ కబుర్లో. మరో ఇంట్రెస్టింగ్ కబుర్ ఏంటో తెలుసా? ఇన్నోవేషన్కి ఇన్వెన్షన్కి సరికొత్త ఆలోచనలకి వయస్సుతో అస్సలు సంబంధం లేదు. నెత్తిన జుట్టు పండితేనే మేధావులు అవుతారనే రోజులు ఎప్పుడూ పోయాయి కదా. మన ఆలోచనలో పదునుండాలి కానీ పట్టుమని 15 ఏళ్ళు కూడా లేని పసివాళ్ళు సైతం ప్రపంచం అబ్బురపడే ఆవిష్కరణలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడు చెందినటువంటి 11 ఏళ్ల అత్విక్ అమిత్ కుమార్ అనే స్కూల్ బాయ్ సరిగ్గా ఇదే నిరూపించాడు. మనం రోజు వాడే పేపర్ విజిటింగ్ కార్డుల వల్ల, అంటే బిజినెస్ వాళ్ళందరూ కూడా వాడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ప్రమోషన్ చేయడానికి విజిటింగ్ కార్డ్స్ వాడుతూ ఉంటాం, అవన్నీ కూడా పేపర్ కార్డుల వల్ల డబ్బు పర్యావరణం వృధా అవుతున్నాయని గమనించి మరి ఒక్క ట్యాప్తో మొబైల్లోకి వివరాలన్నీ బదిలీ చేసేలా NFC డిజిటల్ బిజినెస్ కార్డ్ స్టార్టప్ని సృష్టించాడు. స్కూల్ బ్యాగులు మోసే వయసులోనే ఏకంగా 25 కోట్ల విలువైన ఒక స్టార్టప్ ఐడియాతో టెక్ ప్రపంచానికి ఛాలెంజ్ చేశాడు. మరి పిట్ట కొంచెం కూతగనం అని పెద్దలన్న మాటకి సరైన ఎగ్జాంపుల్ కదా. క్రియేటివిటీకి వయసుతో పని లేదో, కావాల్సిందల్లా సమస్యను చూసే విధానం, దాని పరిష్కరించే గడ్స్. మీ ఇంట్లోనో మీ పక్కింట్లోనో ఉన్న పిల్లల ఆలోచనలను తక్కువ అంచనా వేయకండి. రేపటి ప్రపంచాన్ని మార్చే ఐన్స్టీన్లు వాళ్ళే కావచ్చు. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల్ని తక్కువగా ఆలోచించారనుకోండి, వాళ్ళల్లో ఉండే క్రియేటివిటీ పడిపోవడమే కాదు, వాళ్ళు ఇలా ప్రతిదానికి కంట్రోల్లో పెడుతున్నారని ఎలాగ బాధపడుతూ ఉంటారు తెలుసా. ఇగో ఈ పాటలో లాగా బాధపడుతూ ఉంటారు, కొంచెం జాగ్రత్త ఉండండి.

0: ఇదిగో ఓవర్ కంట్రోల్ చేస్తే ఇలాగ పాడు పాటలు పాడుకునే విధంగా కూడా కొంతమంది తయారవుతుంటారు. సో మై డియర్ పేరెంట్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కంట్రోల్లో పెట్టండి. అయ్యో పిల్లలు మరి కంట్రోల్లో పెడుతున్నారు కానీ ఇష్టం వచ్చినట్టు ఇలా పాటల్లో మీరు రెచ్చిపోయారనుకోండి, లేనిపోని రిస్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. అంటే పాకెట్ మనీ మనీ కట్టవచ్చు, అనవసరంగా తిట్లు కూడా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే పెద్దోడు చెప్పిన మాట ఎప్పుడు వినాలి కదా. రైట్, ఇలాంటి వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ అలవై కుంటపురం నుంచి రోల్స్ రాయ్డా రాహుల్ నంబియా లేడీ, అలాగే కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా థమన్ ఎస్ఎస్ కంపోజిషన్లు విన్నారు కదా. మరిన్ని పాటలు మాటలు ఇంకా వినిపిస్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: హిందుస్థానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: మహ తీశ్వర సాగర్ కంపోజిషన్ లో కాసల సేవ రాసినటువంటి పాట ధనుంజయ ఆమలా చెప్పులు పాడారు. భీష్మ భూమి నుంచి అద్రిపోయే పాట విన్నారు కదా. ఈ పాట వింటే దిల్ మామూలుగానే ఖుషిగా ఉంటుంది. ఈ పాట విన్న తర్వాత మరింత ఖుషి అవుతుంది. ఈ ఖుషి ఇలా కంటిన్యూ కావాలంటే మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ
0: సమయం 5:28:56 దాటల ముందుకు వెళ్ళిపోతుంది. పొద్దున్నే లేవాలి, ఆఫీస్కి పరిగెత్తాలి, బాస్ తిట్లు తినాలి, ఏంది లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. దెన్ దిస్ ఈస్ ఫర్ యూ. ఈ రోజు బిఏ కిడ్ అగైన్ డే, అంటే అఫీషియల్గా చిన్న పిల్లల్లా మారిపోయే రోజు అన్నమాట. గడ్డం పెరిగితే పెద్దవాళ్ళు అయిపోయాము, అందుకే ఈరోజు ఈ ఫార్మల్ షెల్ మడత పెట్టి పార్క్కి వెళ్ళి ఉయ్యాల లూగండి, కుదిరితే రోడ్డు మీద వెళ్ళే కుక్క పిల్ల వెనకాల అంటూ మరి పరిగెట్టండి. ఎవరైనా విందుగా చూస్తే ఇది మా ట్రెండ్ అండి బాబు అని ఒక లుక్ ఇవ్వండి. అటారీ గేమ్స్ ఫౌండర్ నోలన్ బుష్నెల్ 1990 ఈ క్రేజీ డేని స్టార్ట్ చేశారు, బిఏ కిడ్ అగైన్ డే అని. ఈరోజు వైట్ బ్రెడ్ బై పీనట్ బటర్ రాసుకుని తింటూ టామ్ హ్యాంక్స్ బిగ్ సినిమా చూసి చిల్లవండి, అలాగే మనలాగా నవ్వాలనుకునే ఏ కిడ్ అగైన్ ఛారిటీ పిల్లల కోసం చిన్న విరాళం ఇచ్చి పెద్ద మనసు దాటుకోండి. జార్జ్ బెర్నార్డ్ షా గారు చెప్పారు ఏమని, ఆటలు ఆపిస్తానే ముసలి వాళ్ళం అయిపోతామని. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్, మీలోని పిల్లాడిని అస్సలు ఆపేయకండి. లేపండి లేపండి పైకి, నిద్ర లేపండి. ఇక మెగాస్టార్ గారు ఎలా నిద్ర లేపారో ఒక మంచి పాటతోటి అనిపిస్తాను. స్టేట్ ఉంది బలే బలే ఉంటే లిరిక్స్.

0: ఏది ఏమైనా మెగాస్టారు చాలా సిలిపబ్బా. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ స్కూల్లో ఇలా అను మీసాల పిల్ల అంటూ స్కూలు కాలేజీల్లో తిరిగిండాడు. మరి దాన్ని గుర్తు చేసుకొని మరి పాడారంటే అద్భుతమైనటువంటి సాహిత్యం కదా. సరదా సరదాగా ఉండే సాహిత్యాన్ని భాస్కర్ భట్ల రవికుమార్ గారు రాశారు. ఉదిత్ నారాయణ అండ్ శ్వేతామోహన్ పాడినటువంటి ఈ పాటకి భీమ్ సిసిలియో సంగీతం. మన శంకర్ వరప్రసాద్ నుంచి మంచి పాట విన్నాం కదా. రైట్, మరిన్ని పాటలు మాటలు వినిపిస్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజీ శ్రీ రమేష్. మనమున్నాం చాయ్తో. హాయ్ కబుర్లు. రైట్, మరో కబురు ఏంటంటే, బయట చూసారా చల్లటి గాలి మట్టి వాసన, వర్షం పడుతూ ఉంటే ఆ మజానే వేరు కదా. వర్షాకాలంలో పకోడీలు తింటూ వేడి వేడి చాయ్ తాగుతుంటే అబ్బాబా జీవితానికి ఇంతకంటే ఏమి అవసరం లేదని అనిపిస్తుంది. వర్షాకాలం అంటేనే ఒక

పాజిటివ్ వైబ్ బాస్. కానీ ఈ హ్యాపీ మూడ్లో చిన్న ట్విస్ట్ ఏంటంటే, వర్షాలతో పాటు కొందరికి జబ్బు, అంటే జలుబులు, ముక్కు దెబ్బడ, ఒంటిపై దద్దులు, అబ్బో అబ్బో అబ్బో, చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. సో ఈ అలర్జీల గోల ఒకటి మొదలవుతుంది చాలామందికి. మరి చాలామంది దీన్ని లైట్ తీసుకుంటారు, కానీ అది ఇచ్చే టార్చర్ మామూలుగా ఉండదు. అందుకే ఈ జూలై 8న మనకు వరల్డ్ అలర్జీ డే కూడా సెలబ్రేట్ చేస్తారు. దీంట్లో ఎస్పెషల్లీ అలర్జీకి సంబంధించినటువంటి వాటిని వాటి నుంచి ఎలా కాపాడుకోవాలనేది అన్ని అవగాహన సదస్సులు

కేటాయించండి. అలాగే పెర్ఫ్యూమ్ లేకుండా క్లీన్ అలర్జీ సేఫ్ జోన్గా మార్చేయండి. అంటే కొంతమందికి పెర్ఫ్యూమ్స్ వల్ల కూడా అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఏవి లేకుండా ఒక అలర్జీ సేఫ్ జోన్గా మార్చేయండి మీ రూమ్ని. చిన్న ఇన్ఫెక్షన్ అయినా కూడా ఫార్మసిస్ట్ను అలాగే డాక్టర్ను అడిగి కరెక్ట్ మెడిసిన్ వాడండి. లక్షణాలు తెలుసుకుందాం, అలర్జీని తరిమిద్దాం. ఏమంటారు, వర్షాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఎవరు, కార్తీక్ అండ్ చిన్మయి. రామయోగి శాస్త్రీయ సాహిత్యంలో గోపి సుందర్ కంపోజిషన్లో వచ్చినటువంటి మంచి అదిరిపోయే పాట.

0: అంటూ నిన్ను కోరిమోగి నుంచి మస్తు పాట విన్నాం కదా. మరి ఈ పాట కాదు, మాటల్లో కూడా ఒకటి ఉంది. అంటే ఇలా గుండె వందేంటి 200 కూడా కొట్టుకునేటటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంటుంది. అలాంటి పరిస్థితి మనము రెగ్యులర్గా కొన్ని విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయకపోతే ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఏంటో కూడా చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగతి ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ల సమయం 5:42:19:21 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. మనం ఉన్నాం ఛాయ్తో హాయ్ కబులు షోలో. నేను మీ ఆర్జేశ్వర రమేష్. మరి ఇందాక చెప్పాం కదా, ఉన్నట్టుండి గుండె ఉందేంటి 200 కూడా కొట్టుకునే పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తాయి. ఎందుకు అంటున్నానంటే, ప్రజెంట్ డేస్లో ఆస్తులు కూడబెట్టడం ఎంత ముఖ్యమో, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఆ ఆస్తులు కరిగిపోకుండా కాపాడే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం కూడా అంతకంటే ముఖ్యం. దీనిపై అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది, లేని వాళ్ళు వెంటనే పెంచుకోండి. అయితే కేవలం హెల్త్ మాత్రమే కాదు, మీ బైక్ కారు షాపు లేదా గోదాములకు కూడా ఇన్సూరెన్స్ చేసేటప్పుడు వాటి వివరాలను నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీలో ఒక వ్యాపారి తన గోదాము దొంగతనం పాలసీ నిబంధనల్లో చిన్న లూప్ హోల్ వల్ల నిజంగా దొంగతనం జరిగినా కూడా రూపాయి పరిహారం కూడా పొందలేకపోయాడు. ఎందుకంటే పాలసీలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మన డిక్షనరీ అర్థాలతో సంబంధం లేకుండా వాటి చట్టపరమైన నిర్వచనాల ప్రకారమే పనిచేస్తాయి. ఎస్, గుర్తు పెట్టుకోండి, చట్టపరమైన నిర్వచనాల ప్రకారమే పనిచేస్తాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా సరే సంతకం పెట్టే ముందు ఆ కండిషన్స్ అలాగే మినహాయింపులు కూడా పూర్తిగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఇలాంటి మరిన్ని మాటలు, పసందైన పాటలు ఉంటాయి. 11 గంటల వరకు మంచి పాటలు మాత్రమే అద్భుతంగా ఉంటాయి. మధ్య మధ్యలో స్పెషల్ న్యూస్, ఇంటర్నేషనల్ వైరల్ న్యూస్ కూడా నేను చెప్తాను. రైట్, ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది ఒక డ్యాన్స్ నెంబర్. తెలుసా, డ్యాన్స్ తప్పకుండా మీరు ఆడతారు. మారీ 2 మూవీ నుంచి ధనుష్ అండ్ మాన్సీ పాడినటువంటి పాట రౌడీ బేబీ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: నిజం నిజం నిజం నిజం నిజం నిజం చెప్పండి, ఈ పాట వింటున్నంతసేపు మీ కాలు చెయ్యో అలా అలా అలా ఆడించే ఉంటారు కదా, ఆడించాడు. ఆ పాటకు ఉన్నటువంటి పవరే అలాంటిది. ఇలాంటి పవర్ఫుల్ పాటలు, మెలోడియస్ సాంగ్స్ అన్నీ కూడా నేను వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, టాటా బై బై. దేనికి నేను వెళ్ళను, 11 గంటల వరకు ఉంటాను. మరి చాయ్తో హాయ్ కబుర్లు, సరదా సరదా కబుర్లు అన్నీ విన్నారు కదా. ఇలాంటి కబుర్లతో పాటు మరి మన్ని రకరకాల సెగ్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మంచి మంచి పాటలు మాటలు అన్నీ కూడా వినిపిస్తాను. మీరు మాత్రం చేయాల్సిన పని వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం హిందీలో వార్తలు వింటారు. స్టే ట్యూన్డ్.

0: पर खिलाड़ियों को मंच प्रदान करने के दृष्टिकोण से प्रेरित है। और इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో యోగా సాధనలో ముద్రలు అంశంపై యోగా టీచర్ యాదగిరి యాదవ్ గారితో పరిచయం వింటారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

జాతి రత్నాలు మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి ఈ పాటకి రామజోగ శాస్త్రి సాహిత్యం, రాధాన్ సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రేజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వికసిత భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ఈరోజు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధనలకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, యువతకు ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ నషాముక్త భారత్ రాయబారులుగా మారి ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవన శైలిని ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గోద్రేజ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ఒక నివేదికను సమర్పించారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న మొట్టమొదటి ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గుబ్బగుర్తులో ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాలను కేటాయించగా సీడ్ గార్డెన్ కోసం అదనంగా మరో 40 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. అలాగే ప్రాసెసింగ్ మిల్లుకు వెళ్లే రహదారిని విస్తరించారన్న వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆ రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని టీజీఐఐసిని ఆదేశించారు. కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిశారు. ఈ సమావేశంలో ఇరు ప్రాంతాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా పెట్టుబడుల అవకాశాలను పరిశీలించారు. కెనడాకు చెందిన ఫిరాన్ టెక్నాలజీస్, సిఐబీసీ, సిపిపి ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్లో కెనడా వర్సిటీల మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు చేశారు. సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం ఈ బ్లాక్ను సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లోని బొగ్గును ప్రభుత్వ సంస్థలకే ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ఈ బ్లాక్ ద్వారా 340 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 40 ఏళ్లపాటు సింగరేణికి భరోసా లభిస్తుందని, భూపాలపల్లి ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతుందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయం, 10 కోట్ల రూపాయలతో వనపర్తి రాజమహల్ పునరుద్దరణ పనులను ప్రారంభించారు. అలాగే లబ్దిదారులకు ఇందిరామైన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ
1: 10వ తారీఖుకి 9 రోజుల్లో 9,300 కోట్లు రైతు భరోసా పూర్తి కాబోతుంది. ఆడబిడ్డలని కోటి మందిని కోటీశ్వరులు చేసే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి నా డాక్రా మహిళలు ఆడబిడ్డలకు ఇవ్వటం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం

ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణ ఖర్చులన్నింటినీ కేంద్రమే భరిస్తుందని, 2025-26 సంవత్సరానికి ఎన్టీసీ ద్వారా కేటాయించిన 37,000 కోట్ల రూపాయల్లో ఇప్పటికీ 22,700 కోట్లను అందించిందని పేర్కొన్నారు. గన్ని బ్యాగులు, గోదాములు, రైస్ మిల్లులు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వివిధ సీజన్లలో ఎఫ్సీఐకి బియ్యం అందించడంలో రాష్ట ప్రభుత్వం వెనుకబడిందని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న సన్న బియ్యం సరఫరా పథకానికి కేంద్రమే 70% నిధులు సమకూరుస్తుందని తెలిపారు. స్థానికంగా ఉన్న లోపాలను సరిదిద్దకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తూ కేంద్రంపై నెపం వేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా రాష్ట వ్యాప్తంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, గ్రామ పంచాయతీల నిర్వహణ, గ్రామీణాభివృద్ది ప్రణాళికలు, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలు, ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ చర్యలు, ఇలాంటి అంశాలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హరీష్ రావు, తనకు 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలను అప్పగిస్తే నీరు అందించి చూపిస్తానని, అలా చేయగలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద భారీగా వరద వస్తున్నప్పటికీ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాజకీయ నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడెం నగేష్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. కాగజ్నగర్లో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం సొంత ఎంపీలాడ్స్ నిధుల నుంచి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే కొత్త సరసాల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పాలవయ్య హరీష్బాబు, ఎమ్మెల్సీ దండే విఠలతో కలిసి ప్రారంభించారు. వర్షాకాలంలో వరదలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. వేములవాడ నాంపల్లి గ్రామ చెరువు వద్ద ఈ బృందానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా రెస్క్యూ బోటులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. 12 మంది సభ్యుల ఈ బృందం వద్ద రెస్క్యూ బోటు, మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, ఫుడ్ కట్టర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నల్గొండ జిల్లా పశు వైద్యశాలలో జూనోసిస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రెబీస్ వంటి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. జంతువుల జనన నియంత్రణ, శస్త్రచికిత్సలు, రెబీస్ నివారణ టీకాల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నషాముక్త భారత అభియాన్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని, దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రజల సమిష్టి కృషి, చట్టాన్ని అమలు చేసే సంస్థల సమన్వయం ఎంతో కీలకమని చెప్పారు. పీఐబీ సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా, ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రెజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై స్టూడియో క్లాక్ల సమయం 6:20:46.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. ఇప్పుడు వినండి కొత్త ప్రేమలేఖలు.
2: ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు. రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. పఠనం శ్రీ చావలి దేవదాస్.
3: అమ్మతల్లికి భోజనమే ఈ బోనాలు. ప్రతి పండుగకి పల్లె బాట పట్టే పట్నపు జనాల దగ్గరికి పల్లెలే బారులు తీరి కదిలొచ్చే అరుదైన అపురూపమైన పండుగంటే అది బోనాలే. శిష్ట సాంప్రదాయాన్ని పక్కకు తోసి జానపదుల నమ్మకాలకు పట్టం కడుతూ వేల సంవత్సరాలుగా జనాలను నడిపిస్తూ నమ్మకాన్ని బతికిస్తూ సాగే తెలంగాణ అపురూపమైన పండుగ బోనాలు. అందుకే బోనాల మీద ఓ విహంగ వీక్షణమే ఈ ప్రేమలేఖ.

डियर मैखेल, ఎలా ఉన్నావు? చాలాళ్ల క్రితం నీ ఈమెయిల్ చూశాను, మళ్లీ మళ్లీ చదివాను. ఎందుకో కళ్ళు చెమర్చాయి. కంటేనే బిడ్డలు అనుకోకూడదు, మనం అనుకుంటే అందరూ మన బిడ్డలే కదా అనిపించింది. ఎంత చిత్రం కాకపోతే నువ్వు మాకు తారసపడతావు చెప్పు. ఎక్కడో ఏదో విని భారతదేశం మీద అభిమానంతో నువ్వు ఇక్కడికి రావడమేంటి? ఇక్కడ ఇగ్నోలో జాయిన్ అవ్వడమేంటి? మా ఇంట్లో అద్దెకు దిగడమేంటి? తలుచుకుంటేనే గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటికి బహుశా ఓ 2 సార్లైనా నువ్వు ఇండియా వచ్చుంటావు. అఫ్కోర్స్ కొన్ని ప్రాంతాలకు నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్లావనుకో. నువ్వు హైదరాబాదుని 400 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరంగా మాత్రమే చూసావు కదా, ఈసారి పెద్ద గ్రామంగా చూద్దూ గాని. మా ప్రతి పండుగ గ్రామాలతోనే ముడిపడి ఉంటుందని నీకు తెలుసుగా. ఈ పండుగలన్నిటికీ కూడా నగరం పల్లెబాట పడితే పల్లెలన్నీ బారులు తీరి నగరానికి వచ్చేలా చేసే పండగ మాత్రం ఒక్క బోనాలే. గ్రామీణ జీవన సంస్కృతి నుంచి పుట్టిన ఈ పండగ తెలంగాణ జాతి అస్తిత్వానికే మూలస్తంభం లాంటిది. తమ సొంతతనాన్ని, తమదైన అమాయకత్వాన్ని కలుపుకొని తమని నిరంతరం కాపు కాసే అమ్మలాంటి గ్రామతల్లికి భోజనం పెట్టడమే బోనాల పండగ. తమని, తమ కుటుంబాల్ని, తమ గ్రామాల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ గ్రామం అంతా కూడా ఐకమత్యంగా ఏకత్వ స్ఫూర్తితో అమ్మవారికి భోజనం పెట్టడమే ఈ బోనాల పండగ ముఖ్య ఉద్దేశం. కాస్తంత భయం, కాస్తంత భక్తి, కాస్తంత ఆచారాల పట్ల ఉన్న నమ్మకం. 100ల ఏళ్ల నుంచి ఈ పండగని ఏ ఆటంకం లేకుండా నిర్వహిస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఆదిమ కాలం నుంచి కూడా ఈ ఉత్సవాన్ని ఆధునిక కాలంలోని మనిషి కూడా నియతితో చేస్తున్నాడు అంటే ఈ ఉత్సవాల వెనుకున్న శాస్త్రీయత, ఆధునిక సాంకేతిక అంశాల్ని గమనించకుండా ఉండలేం. మైఖేల్, ఆంటీనెప్పుడు నువ్వు ఆట పట్టిస్తుంటావు కదా, ఏ రాయికి పసుపు రాసి బొట్టు పెట్టినా పడిపడి మొక్కుతుంది అని. మా గ్రామీణుల విశ్వాసాలు అంత బలంగానే ఉంటాయి. మీ ఆంటీ అచ్చమైన పల్లెపడుచు.

మా ఇంటికి ఏ చెడు సోకకుండా నిరంతరం గ్రామదేవత కాపాడుతుంటుందని ఇప్పటికీ కూడా బలంగానే నమ్ముతూ ఉంటుంది. అందుకే తాను ఎంతో భరోసాగా ఉంటుంది. ఎన్ని పనులున్నా అమ్మవారికి బోనం ఎత్తకుండా మాత్రం తనని ఆపలేం. నా భార్య లాంటి వాళ్లే లక్షల్లో ఉన్నారిక్కడ. నిజంగా మన మగాళ్లంతా ఒక మాటని ఒప్పుకుని తీరాలి మైఖేల్. ఏమిటంటే, స్త్రీల సంకల్పబలం, మనోస్థైర్యం, పట్టుదలల ముందు మగవాళ్లు దిగదుడిపే అని చెప్పాలి. అందుకే ఒక కాస్మో పవర్ని సృష్టించాల్సి వచ్చినప్పుడు ఆ రూపం కూడా స్త్రీదే కావాలని, అప్పుడే తల్లి తన సంతానాన్ని చూసుకున్నంత జాగ్రత్తగా అమ్మ తల్లి తమని కాచుకుంటుందని మా విశ్వాసం. గ్రామదేవతల్ని భర్తీ చేయగలిగిన గ్రామదేవుడు వాళ్లకు తారసపడ్డం లేదు కాబోలు, లేదా విశ్వాసాల మీద దెబ్బ కొట్టడం ఎందుకని కూడా మిన్నకుండిపోయి ఉండొచ్చు. మార్గ సంప్రదాయ రీతిలో పురుష దేవుళ్లకి దీటుగా దేశీయ సంప్రదాయ రీతిలో గ్రామదేవతలు తమ

మే బోనం పండుగ విశిష్టతగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో బోనం కుండలు, తొట్టెలు, పలహారపు బండ్లు, బోనాల దీపాలు, పోతురాజుల వీరంగాలు, ఘటోత్సవాలు, శివస్థుతుల పూనకాలు, రంగం ఎక్కడం ఇలాంటివెన్నో గమనించవచ్చు. మైఖేల్, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే నువ్వే కదా అందరికీ వెళ్ళి చెప్తావు. అలాగే బోనాల జాతర ఉంది, రండి రండి అని ఆ గ్రామదేవత ఇంటింటికి వెళ్ళి పిలుస్తుంది ఇక్కడ, తెలుసా? దీన్నే ఘటోత్సవంగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక కలశాన్ని తయారు చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆ కలశంలో పెట్టి బాజా భజంత్రిలతో డప్పులతో వీధి వీధి ఊరేగుతూ అందరినీ జాగరూకుల్ని చేస్తూ ఊరికి ఎరిగింపుగా నిర్వహించుకునే సంబరం ఇది. అమ్మవారికి భోజనం పెట్టడం అనేది వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొందరు పలహారం బండ్ల మీద ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టాక తమ బంధుమిత్రులందరికీ పంచుకుంటారు. ఆ తర్వాత మేకలతోనూ గొర్రెలతోనూ రథాలుగా తయారు చేసిన బండ్ల మీద బోనాల్ని తీసుకెళ్తూ ఉంటారు. మరో అంశం తొట్టెల ఊరేగింపు. వెదురు కర్రలతో అంతస్తులు అంతస్తులుగా నిర్మించిన తొట్టెల్ని మెరిసే కాగితాలతో కళాత్మకంగా చుడతారు. నాకు తెలిసి 7 అంతస్తుల వరకు మా పక్కింటి వాళ్లు తీసుకెళ్లగా నేను చూశాను. ఇంతకీ తమాషా అయిన విషయం ఏంటంటే, సంతాన వృద్ధి కోసం అమ్మవారిని మొక్కుకుంటూ కొందరు, సంతానం కలిగిందన్న ఆనందంతో మరికొందరు ఈ తొట్టెల్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే బోనాల్ని ఆడవాళ్లు తలమీద మోసుకుంటూ వెళ్ళినట్టుగానే ఈ తొట్టెల్ని మాత్రం మగవాళ్లు మోసుకుంటూ వెళుతుంటే ఆడవాళ్లు అనుసరిస్తూ ఉంటారు. అమ్మవారికి బోనం పెట్టడానికి ఇల్లు ఇల్లంతా కూడా సంబరపడుతుంది. నిజం చెప్పాలంటే ఇది పుట్టింటికి వెళుతున్న ఆడవాళ్లు ఎంత సంబరంగా ఉంటారో అంత ఉత్సాహంగా ఈ సంబురాలు జరుపుకుంటారు. దేవాలయం ముంగిటకు చేరగానే సాకపోయడాన్ని గమనిస్తుంటాం. అంటే ఇంటి నుంచి తెచ్చిన పసుపు నీళ్లతో వేపాకుల్ని కలిపి దారికి అడ్డంగా పోస్తారు. ఆదిమ కాలంలో కళ్ళుని, ఆ తరువాత బెల్లం పానకాన్ని, ఇప్పుడు కొబ్బరి నీళ్లను కూడా పోస్తున్నారు. ఒక గమ్మత్తైన విషయం చెప్పాలి మైఖేల్ నీకు. ఏమిటంటే, ఊరందరికీ అమ్మవారు రక్ష అయితే అమ్మవారికి మాత్రం పోతురాజు రక్ష. పోతురాజు బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణ. అందుకే పోతురాజులు ప్రతి ఏడాది పుట్టుకొస్తూనే ఉన్నారు. శరీరమంతా దట్టంగా పసుపు రాసుకుని, కళ్లకు మందంగా కాటుకు పెట్టుకుని, పెద్ద కుంకుమ బొట్టుతో, నడుం చుట్టూ వేప మండలతో, విరబోసుకున్న జుట్టుతో చిందులు వేస్తూ వెళుతుంటే అందరూ భక్తిగా మొక్కుతూ ఉంటారు. ఆదిమ కాలంలో పోతురాజులు జంతుబలులు ఇచ్చేవారు. దున్నపోతుల్ని కూడా గావు పట్టడం, అంటే మెడ కొరగడం చేసి ఆ రక్తాన్ని చల్లేవారు. ఆ తర్వాత గొర్రెలు, మేకలు, కోళ్లని బలిచ్చేవారు. జంతుబలులు నిషేధించిన నేపథ్యంలో అనపకాయల్ని, గుమ్మడికాయల్ని బలివస్తువులుగా స్వీకరిస్తూ వాటిని కొరికి విసిరేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. పోతురాజుతో పాటు శివసత్తుల పూనకాలు కూడా చూసి తేరాల్సిందే. ఇక బోనాల కార్యక్రమంలో 2వ రోజు రంగాన్ని సిద్ధం చేస్తారు. ఇది మన సైన్స్కి అందని చిత్రం. గుడిలోని అమ్మవారు ఒక మహిళని కానీ ఒక కన్యని కానీ ఆవహించి దేశ భవిష్యత్తు వాణిని చెప్పడం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అయితే ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పచ్చికుండ మీద ఆ అతివ నిలబడి ఊగిపోతూ దాదాపు గంట గంటన్నర సేపు ఏకధాటిగా మాట్లాడుతూ ఉండడమే. ఇక్కడ అమ్మవారు ఆవహించింది కాబట్టి తాను మనిషి కాదు, దేవత కాబట్టి తేలిగ్గా ఉంటుందని, అందుకే కుండ పగలదని, అమ్మవారి శక్తికి ఇది తార్కాణమని లక్షల మంది భక్తుల విశ్వాసం. మైఖేల్, 1921 ప్రాంతంలో నీలాగే ఈ దేశానికి వచ్చిన పాశ్చాత్యుడైన బిషప్ రైట్ రెవరెండ్ హెన్రీ వైట్ హెడ్ ద విలేజ్ గాడెస్ ఆఫ్ సౌత్ ఇండియా అన్న పరిశోధన గ్రంథాన్ని రాశాడంటే నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. గ్రామ దేవతల పట్ల ప్రజలకున్న నమ్మకం, విశ్వాసాలు ఎలాంటివో. అంతెందుకు, కాకతీయులు కాకతి అనే గ్రామదేవతని బాగా నమ్మేవారు. ప్రతాపరుద్ర చక్రవర్తి బోనాలు ఆఖరి రోజున రాసులు రాసులుగా బోనం సమర్పించి ప్రజలందరికీ భోజనాలు పెట్టేవాడని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. రుద్రమదేవి ఏకవీర ఆలయాన్ని సందర్శించేదని, కాకతి భక్తురాలని

ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. గ్రామ దేవతలకు శిష్టదేవతల మాదిరి మంత్రాలుండవు, శాస్త్రోక్తమైన విధి విధానాలుండవు, దేవతకు నిర్దిష్ట రూపం కూడా ఉండదు. పూజారులు కూడా బ్రాహ్మణేతరులే. ఊరి చివర వేప చెట్టు మొదట్లో రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి కొలుపులు చేస్తారు. తాము ఇష్టపడే వాటినే అమ్మతల్లి ఇష్టపడతారని మద్యం మాంసం పెడతారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా తెలంగాణలోని ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా పోచమ్మకి పూజ చేయందే అడుగు ముందుకు వెయ్యారు. మైసమ్మ పశువుల్ని కాపాడుతుందని, బాలమ్మ పిల్లల్ని చల్లగా చూసుకుంటుందని, కట్ట మైసమ్మ చెరువు కట్టలు తెక్కకుండా రక్షణగా నిలుస్తుందని, పోసెమ్మ గత్తర్లు కాకుండా ఇంటిని కాపాడుతుందని బలంగా విశ్వసిస్తుంటారు ఇక్కడి ప్రజలు. జనాల నోళ్లలో బోనాల పండుగ గురించి, గ్రామ దేవతల గురించి ఎన్ని కథలు వాడుకలో ఉన్నా ఒక్క కథ మాత్రం అటు జనాభాలోనూ ఇటు సాహిత్యంలోనూ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. 600 ఏండ్ల నాటి వినుకొండ వల్లభనాయుడు క్రీడాభిరామం గ్రంథంలో రాసిన కామేశ్వరి కథ ఇదే. ఈ కథ ప్రకారం రామావతారాన్ని మోహిస్తుంది లక్ష్మీదేవి. ఏకపత్ని వ్రత దీక్షలో ఉన్నానని, మరొక అవతారంలో ఆమె కోరిక తీరుస్తానంటాడు విష్ణు. తనని కూతుర్ని చేసుకోమని శివుణ్ణి వేడుకుంటుంది. గౌరీదేవితో పెళ్ళయ్యాక అనుగ్రహిస్తానని అందాక ఈ కొలనులో ఉండమంటాడు. కొన్నేళ్లకు గౌరీదేవితో వివాహమైన శివుడు భార్యా సమేతంగా కొలనులో జలకాలాడుతున్నప్పుడు అలసిన గౌరీదేవి 7 దోసిళ్ల నీరు తాగుతుంది. దానితో 7 కన్యలుగా లక్ష్మీదేవి పుడుతుంది. వాళ్ల రక్ష చూసుకోవడానికి పోతురాజుని సృష్టించి గౌరీశంకరుడు కైలాసానికి వెళ్ళిపోతారు. దీంట్లో మాత్రమే కాదు, పాల్కురికి సోమనాథుని బసవపురాణం, పండితారాధ్య చరిత్రలోనూ, జాయప సేనాని నృత్యరత్నావళిలోనూ బోనాల జాతరను అత్యద్భుతంగా వివరించారు. మైఖేల్, ఇప్పుడు నమ్ముతావా బోనాల పండగ మూలాలు ఎన్ని 100 ఏళ్ల నుంచి ఉన్నాయో? మన కట్టు, మన బొట్టు, మన బోనం అన్న పదాలు తెలంగాణ ఉద్యమంలో మన భాష, మన యాస, మన గోస, మన రాష్ట్రంలాగా కీలక భూమిక పోషించిందనే చెప్పాలి. ప్రతి మనిషి గుండెల్లో బోనాల పతాకం ఎగరడానికి కారణం మూలాల్ని కాపాడుకోవాలన్న మా తపనే. సంప్రదాయ వస్త్రధారణతో బోనం తలమీద పెట్టుకుని అమ్మవారిని అర్చించడం నవ్య సంప్రదాయంగా ఆధునికులు చెప్తూ ఉంటారు. ఆరోగ్య సూత్రాలు, శాస్త్రీయ విలువలెన్నో ఈ సంబరంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవును, ఇది పర్యావరణ హితమైన పండగ, మహిళల నమ్మకాన్ని కాపాడుతున్న పండగ. ఒకప్పటి గ్రామీణులైన ఈనాటి నగరవాసులు తరతరాలుగా బతికించుకుంటున్న పండగ. రామైకేల్, ఒక్కసారిరా, సముద్రాలు దాటి దేశాలు దాటి మా దేశానికి, మా తెలంగాణకి రా. మోదుగు పూల వసంత హేలగా, తంగెడు పూల బంగారు నేలగా మాత్రమే చూసిన ఈ నేలలో బతుకమ్మని, బోనాల్ని మా ప్రాణదీపాలుగా వెలిగించుకుంటున్న విధానాన్ని, బ్రతికించుకుంటున్న గ్రామీణ సంస్కృతిని చూడ్డానికి మాత్రమే కాదు, దేశ దేశాల్లో కథలు కథలుగా చెప్పడానికి రా. కళ్ళారా చూసి

ఈ నేలలో బతుకమ్మని బోనాల్ని మా ప్రాణదీపాలుగా వెలిగించుకుంటున్న విధానాన్ని, బ్రతికించుకుంటున్న గ్రామీణ సంస్కృతిని చూడ్డానికి మాత్రమే కాదు, దేశ దేశాల్లో కథలు కథలుగా చెప్పడానికి రా, కళ్ళారా చూసి తరించడానికి రా. ఉండనా మరి, రక్తబంధాన్ని మించిన రాగబంధంతో నీ యాదగిరి.

0: కొత్త ప్రేమలేఖలు ధారావాహికలో ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై స్టూడియో క్లాక్ల సమయం 6:37.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ప్రతి రోజులాగా ఇవాళ కూడా నేను వెనల ప్రోగ్రామ్ లో ఓ మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే వై డు వి స్లీప్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ అనేది. జనరల్ గా మనం చూసే ఉంటాము, తిన్న వెంటనే నిద్ర వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈ వెనల ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. అలా పడుకుంటే మంచిదా కాదా, హెల్త్ ఇష్యూస్ ఏంటి, లేదా ఆఫ్టర్నూన్ నాప్ సియెస్టా తీసుకోవాలా లేదా అన్న దాని గురించి విందాం మన వెనల ప్రోగ్రామ్ లో. తినగానే మత్తుగా అనిపిస్తుంది, అబ్బా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకీ తిన్న వెంటనే నిద్ర రావడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర వచ్చినట్లు అనిపించడానికి గల కొన్ని ప్రధాన కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఆఫ్టర్నూన్ హెవీ మీల్స్ జనరల్ గా చేస్తాం మనం. చేసిన వెంటనే కాసేపు కురుకు తీయాలనిపించడం సర్వసాధారణమైన విషయం. అది ఆఫీస్ అయినా, ఇంట్లో అయినా, ప్రయాణంలో ఉన్నా తినగానే మత్తుగా అనిపిస్తుంది, అబ్బా కొంచెం రిలాక్స్ అవుదాం, లెట్ మీ సిట్ హియర్. ఆ కూర్చున్న బెంచ్ పైన, టేబుల్ పైన, చైర్ పైన ఇట్లా అలా వాలిపోతాం మనం కాసేపు. ఇంతకీ తిన్న వెంటనే నిద్ర రావడానికి కారణం ఒక్కసారి ఆలోచించండి. భోజనం చేసిన వెంటనే బద్ధకంగా మత్తుగా అనిపించడానికి ప్రధాన కారణం మన డైజెస్టివ్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. మీల్స్ చేసిన వెంటనే ఫుడ్ విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి రక్తం జీర్ణ వ్యవస్థ వైపు మళ్లించబడుతుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ లో వచ్చిన ఈ మార్పు కారణంగా మనకు తిన్న వెంటనే నిద్ర వచ్చిన భావన కలుగుతుంది. అంటే బాడీలోని బ్లడ్ అంతా స్టమక్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫుడ్ ని డైజెస్ట్ చేసే ప్రాసెస్ లో ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ నుండి, వైటల్ ఆర్గన్స్ నుండి కూడా కొంచెం బ్లడ్ సప్లై మన డైజెస్టివ్ సిస్టమ్ వైపు వెళ్తుంది. అందుకే మనకు ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది, రిలాక్స్ చెయ్యాలా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్యాహ్నం మీల్స్ చేసిన వెంటనే కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఒక్కసారిగా భారీగా పెరుగుతాయి, దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ కారణంగా మత్తుగా ఉన్న భావన కలుగుతుంది. ఇక కొవ్వుతో కూడుకున్న భోజనం చేసినా నిద్ర వస్తుంది. శరీరం కొవ్వులను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది, దీంతో మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది, మెదడు చురుకుతనం తగ్గుతుంది, వెరిసి మత్తు కలిగిన భావన ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ సమయంలో సరిపడా నీరు తీసుకోకపోయినా బద్ధకంగా ఉంటుంది. అందుకే లంచ్ చేసిన తర్వాత ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మంచిగా వాటర్ తాగండి. ఫుల్గా వాటర్ తాగితే మీకు ఆ నిద్రమత్తు ఇదంతా పోతుంది. ఇక లంచ్లో సరిపడ ప్రోటీన్స్ లేకపోయినా నిద్ర వస్తుందని ఎక్స్పర్ట్స్ అంటారు. మనం నిత్యం యాక్టివ్గా ఉండడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉండాలంటే లంచ్ టైంలో, అంటే మీ మీల్స్లో బీన్స్, వెజిటబుల్స్, ఎగ్స్ ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే మీకు నిద్ర రాదు. ఒత్తిడి, మానసికంగా అలసిపోవడం కూడా మధ్యాహ్నం నిద్రకు కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన భోజనం చేసిన తర్వాత కాసేపు లాంగ్ బ్రీత్ లేదా ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. లంచ్ చేసిన తర్వాత నిద్ర రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బాడీలో డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. తగినంత వాటర్ తాగాలి. లంచ్ చేసిన వెంటనే పనికి ఉపక్రమించవద్దు, కాసేపు కూర్చోవాలి, తర్వాత కాసేపు వాకింగ్ చేయాలి, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల తిన్న తర్వాత వచ్చే నిద్రకు చెక్ పెట్టొచ్చు. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా నిద్రమత్తు ఆగదు, దీంతో ఒక గంట పడుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుందంటే ఈ సమస్య ఉన్నట్లే అంటారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రికి చపాతి లేదా రైస్ లాంటివి తింటారు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. కాగా ఇందులో ఉండే పదార్థాలే నిద్రను కలిగిస్తాయి. ఈ పరిస్థితినే ఫుడ్ కోమా అంటారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మనం భోజనం చేసిన తర్వాత శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో పడిపోతుంది. దీనివల్ల రక్త ప్రవాహం జీర్ణ వ్యవస్థపై, మళ్ళీ మెదడు కోమా అంటే రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇలాగే తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను మేనేజ్ చేయడానికి శరీరం ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ బ్రెయిన్ లో ట్రిప్టోపిన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఎక్కువ మోతాదులో విడుదల చేసి మనకు

కరీముల్లా పాడినటువంటి ఈ పాటకి సాహిత్యాన్ని కళ్యాణ్ చక్రవర్తి అందించారు. శేఖర్ చంద్ర సంగీతం. సమ్మతమే మూవీ నుంచి పాట విన్నారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 6:40.

0: నిద్ర పట్టేలా చేస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
1: మనం తినే ఆ అన్నం, చపాతీలు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఈ త్వరగా నిద్రమత్తు వచ్చేలా ప్రేరేపిస్తాయి. కాబట్టి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ని తగ్గించుకోవాలి, అలాగే సమతుల ఆహారాన్ని తినాలి. దీనివల్ల కొంచెం యాక్టివ్ గా అలర్ట్ గా ఉండొచ్చు. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెం ఆహారం తినాలి. దీనివల్ల శరీరంలో ఒక్కసారిగా ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ లాంటి అన్ని పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా పెంచుతాయి. ఎక్కువగా నీళ్లు తాగాలి. తిన్న తర్వాత కొద్ది దూరం నడవాలి. మధ్యాహ్నం పాలు లేదా పెరుగు తాగడం నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. పాలలో ట్రిప్టోఫెన్, కాల్షియం నిద్ర కోసం ఉపయోగపడతాయి. ఇక పెరుగు లేదా మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని అందించి నిద్రకు సహాయపడుతుంది. కొద్దిగా తీపి లేదా మిఠాయి తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఇది శరీరంలో సాధారణ అనుభూతిని కలిగించి నిద్రకు సహాయపడుతుంది. అలానే తులసి లేదా జాస్మిన్ టీ తాగడం మిమ్మల్ని రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కూడా మీ మధ్యాహ్నం మంచి నిద్రకు దారితీయచ్చు. తేనె తాగినా మీకు నిద్ర రావచ్చు. తేనెలో గ్లూకోజ్ ఉండటం వల్ల శరీరంలోని ఒరెక్సిన్ అనే ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మానసిక ఉత్సాహాన్ని తగ్గించి నిద్రను ప్రోత్సహిస్తుంది. మధ్యాహ్నం తేనెతో వేడి పాలు లేదా గ్రీన్ టీ తాగితే మీకు తెలియకుండానే కళ్ళు మూతలు పడతాయి. తేలికపాటి మాంసాహారం, ప్రత్యేకించి కోడి మాంసం లేదా పీతలు వంటి ప్రోటీన్ ఆహారాలు నిద్ర హార్మోన్లను ప్రేరేపించడంలో సహాయపడతాయి. చెర్రీ జ్యూస్ వంటి పండ్ల రసాలు మెలటోనిన్ ఉత్పత్తి పెంపొందిస్తాయి. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. లంచ్ తర్వాత ఒక 10 మినిట్స్ కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిది. అంటే మనం రీసెట్ బటన్ నొక్కినట్టే. కానీ భోజనం చేసిన వెంటనే కనీసం 10-15 మినిట్స్ నడిచిన తర్వాత నిద్రపోతే జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఎంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫాలో ఆల్ ది స్టెప్స్ విచ్ ఐ టోల్డ్ యూ అబౌట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. లంచ్ తర్వాత నిద్ర వస్తే ఏం చేయాలి, కొంచెం సేపు రిలాక్స్ కండి, కూర్చోండి, తర్వాత వాక్ చేయండి, మంచిగా నీళ్లు తాగండి. ఇవన్నీతో యాక్టివ్గా ఉంటారు. మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్ మై డియర్ ఫ్రెండ్స్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ చేతనే సేయింగ్ బాయ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైం.
2: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

విషయంలో ఇలాంటి పాట వింటూ ఉంటే భలే దిల్ భలే ఖుషి అవుతుంది కదా. గోవింద్ వసంత్ మరి అద్భుతమైనటువంటి ట్యూన్ అందించారు. మరి ఆ ట్యూన్కి సిరివేనల సీతారామ శాస్త్రి గారి సాహిత్యాన్ని ప్రదీప్ కుమార్ వాయిస్లో వెరీ బ్యూటిఫుల్, అంతేకాదు ఆ కంపోజిషన్ కూడా ఆ పిక్చరైజేషన్ కూడా చాలా చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమా వచ్చినప్పుడు అంటే జాను సినిమా వచ్చినప్పుడు చాలామంది ఇలాగే మనం కెమెరాలు చేతిలో పెట్టుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళాలి అని చాలామంది ట్రై చేసి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. బట్ వెళ్ళేటప్పుడు అంటే కొన్ని కొన్ని సినిమాలు పాటల వల్ల క్రేజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వర్షాకాలం చలికాలంలో తప్పకుండా చిన్న షార్ట్ ట్రిప్ అయినా వేయాలని సాటర్డే సండే రోజు అలా కెమెరా వేసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొంతసేపటికి వచ్చిన తర్వాత నీరసము విసుగు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా, ప్రాపర్గా అంటే అన్నీ ఉన్నాయనుకుంటారు కానీ మరి కెమెరాలో ఉండాల్సినటువంటి బ్యాటరీస్ ఇలాంటి వాటి విషయంలో కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఫస్టే ఒక లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ప్రకారము బ్యాటరీస్ కానివ్వండి, పవర్ బ్యాంకులు కానీ అన్నీ కూడా సేఫ్గా ముందుగా అరేంజ్ చేసుకున్న తర్వాతే

ఎటువంటి ట్రిప్కైనా మీరు వెళ్తే సేఫ్గా, ఎస్పెషల్లీ ఇలాగా ట్రెక్కింగ్ కానీ సంబంధించి కానీ, నేచర్ని మనం నేచర్తో పాటు మనం ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు, అక్కడ ఫొటోస్ని బంధించాలి అనుకున్నప్పుడు తప్పకుండా మినిమంలో మినిమంగా బ్యాటరీస్, పవర్ బ్యాంక్స్ సంబంధించినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ముందుగానే రాసి పెట్టుకుని మీరు అరేంజ్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే రైట్. ఇలాంటి మాటలతో పాటు పాటలు ఇంకో పాట మీకోసం, అద్భుతమైనటువంటి పాట అభయ్ జోత్పుర్కర్ పాడినటువంటి పాట, మసూదా నుంచి వచ్చేస్తుంది. సాయి కిరణ్ సాహిత్యాన్ని అందించారు, ప్రశాంత్ ఆర్ బిహారీ సంగీతం.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు అయింది. మరి ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవన కార్యక్రమంలో యోగా సాధనలో ముద్రలు ఎంసెంపై యోగా టీచర్ యాదగిరి యాదవ్ గారితో పరిచయం వింటారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల

ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కెఎస్ చిత్ర పాడినటువంటి ఈ పాట భీమ్లా నాయక్ మూవీ నుంచి మనం విన్నారు. రామజోగే శాస్త్రి సాహిత్యం, ఎస్ఎస్ థమన్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన

0: జిల్లాల సంఖ్యత తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్టేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఉద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్టేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపైన ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత ఆస్టేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోబోవో సుబియాంతోతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ ప్రాంబణన్ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్ధరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
1: యోగ్యకర్తా కే ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీ పర్ భీ జాయే హమే కహీన కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పెహచాన్ హై.
0: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గురించి మెల్బోర్న్ కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గ్రహీత దీపక్ సంఘ్వి ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్దతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్ట్రేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ఎల్ నిన్యో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవల

0: కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 175కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జులైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: महाराष्ट्र, मध्यप्रदेश, गुजरात, उत्तर प्रदेश, राजस्थान, कर्नाटक, बिहार, झारखंड, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్, పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన, వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్, వైద్యాధికారులు, ఫారెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదిక అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరి 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన యోగా సాధనలు, ముద్రలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ యోగా టీచర్ యాదగిరి యాదవ్ గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి యాదగిరి గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని అన్ని దేశాల వారు పాటిస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవంగా కూడా జూన్ 21 నిర్ణయించారు. దీని ఉనికి మన భారతదేశమే. వారసత్వంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యోగా దానికి సంబంధించిన జ్ఞానము జీవన విధానంలో ఒక భాగంగా ఉండింది. సో యోగాసనాల్లో ముఖ్యంగా ఏ ఏ అంశాలుంటాయి?
1: యోగాలో చాలా రకాలుగా ఆసనాలుంటాయి. ఆసనాలు స్థిరం సుఖం ఆసనం అన్నారు. ఏ ఆసన ఏ భంగిమ చేసినా కూడా స్థిరంగా చేయాలి, సుఖంగా చేయాలి. ఏదో హార్డ్గా చేసాము ఈ ఆసన అయిపోయింది అనేది కాదు, దాంతో శ్వాసతో అనుసంధానించాలి. అప్పుడే యోగకి మనం చేసిన ఆసనాకి బెనిఫిట్స్ అనేవి మనకి కలుగుతాయి,
0: ఫలితం ఎక్కువగా
1: ఉంటుంది. అలాగే ప్రాణాయామంతో పాటు ముద్రలు కూడా ఉన్నాయి.
0: ఈ ముద్రలు చేయడం వల్ల ఏ రకమైన ఉపయోగం ఉంటుంది?
1: ముద్రలు చూడండి సార్, మనకి మన బాడీని పంచతత్వాలతో పోల్చాం. పంచతత్వాలు మన బాడీలో నీలమై ఉన్నాయి కాబట్టి ఆ పంచతత్వాలు ముందుగా ముద్రలు ఎలా వేయాలో, మన బాడీలో పంచతత్వాలు ఏవో అవి తెలుసుకొని ఆ ముద్రలు ఎలా వేయాలో మనం ముందుగా తెలుసుకుందాం. మన బాడీలో ఉన్నవి ఫస్ట్ బొటన వేలు వచ్చేసి అగ్నితత్వము, చూపుడు వేలు వచ్చేసి వాయుతత్వము, తర్వాత మధ్య వేలు వచ్చేసి ఆకాశతత్వము, రింగ్ ఫింగర్ వచ్చేసి పృథ్వీతత్వం భూమి, తర్వాత లాస్ట్ ఫింగర్ చిట్కనేలు వచ్చేసి నీరు జలతత్వము అంటాం. ఈ పంచతత్వాలని వాటిపైన మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం ద్వారా మన జబ్బులు అనివ్వండి అవి కంట్రోల్లోకి వస్తాయి.
0: అంటే మానవ శరీర నిర్మాణము, ప్రకృతి నిర్మాణం కూడా పంచతత్వాలతో కూడింది కాబట్టి ఈ శరీరంలో ఉండే ఈ 5,000కి ఆ పంచతత్వాలకు ప్రతీకలుగా భావించినప్పుడు ఈ తత్వం తగ్గడం వల్లనో ఎక్కువ అవ్వడం వల్లనో మనకు సమతుల్యం లోపించినప్పుడు ఆ పర్టికులర్ ముద్రలు గనక మనం పాటించి ప్రాణాయామం చేసినట్లయితే తిరిగి ఆ బ్యాలెన్స్ శరీరంలో వచ్చే అవకాశం ఉందంటారా?
1: 100% ఉంది. ఫస్ట్ మన బొటన వేలు వచ్చేసి అగ్ని. ఈ అగ్ని అన్నిటికీ ఒక గురువు లాంటిది. తర్వాత అగ్నికి తోడయ్యేది ఏంటి? గాలి, వాయుతత్వం. వాయుతత్వము అండ్ రెండు చూపుడు వేలు బొటన వేలు రెండు కలిపి మిగతా 3,000ని నిటారుగా ఉంచినప్పుడు ఇది ధ్యానముద్ర అంటారు. ధ్యానముద్ర చేయడం వలన ఏమవుతుంది అంటే మనకున్న టెన్షన్స్, మానసిక ఒత్తిడి కావచ్చు, తర్వాత మనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుకొని పెద్దవారి వారికి కూడా ప్రతి నిమిషము ఆలోచనలు, టెన్షన్లు వీటిలో ఉన్నాం.
0: స్ట్రెస్
1: దీన్ని కంట్రోల్ చేయడానికి ధ్యానముద్ర వేయాలి. ధ్యానముద్ర వేస్తే ఏమవుతుంది అంటే అగ్ని అండ్ వాయు రెండు కలిసినప్పుడు, వాయు అగ్నితో కలిసినప్పుడు అగ్ని ప్రజ్వలితం అవుతుంది. ప్రజ్వలితం అయినప్పుడు మనకేమవుతుంది, మనలో ఉన్న బ్లాకేజెస్ ఓపెన్ చేసి బ్రెయిన్ని మెరుగుపరుస్తుంది. అక్కడ ఆ బ్రెయిన్ని మెరుగుపరిచినప్పుడు మనకి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది, నిద్ర మంచిగా పడుతుంది, తర్వాత రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇక్కడ మనకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగినప్పుడే ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి.
0: దీనివల్ల మానసికమైన ప్రశాంతత కలిగి మంచి రెస్ట్ కూడా దొరుకుతుంది అంటారా?
1: 100% దొరుకుతుంది సార్. ఏకాగ్రత, ముందుగా మనం ఏది చేసినా ఏకాగ్రతతో చేయాలి. ఈ ధ్యానముద్ర వేసినప్పుడు మనకి ముందుగా ఏకాగ్రత వస్తుంది. తర్వాత వాయుముద్ర అంటాం. ఒక్కొక్కసారి మనకి బాడీలో చాలా పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ అవనివ్వండి, లేకపోతే మనం అలసట, ఎక్కడో జర్నీ చేసి వచ్చినప్పుడు కండరాలు పట్టేయడము, మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అంటాము.

0: తలనొప్పులు అంటాం, అన్నీ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే బాడీలో ఈ జాయింట్లలో మనకి ఈ గాలి వాయువు అనేది ఎక్కువ అయినప్పుడు ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ వాయుముద్రను వేసుకొని ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగించుకోవచ్చు. ఈ వాయుముద్ర ఎలా వేయాలంటే చూపుడు వేలుని కొంచెం బెండ్ చేసి బొటన వేలుతో మెల్లగా అలా నొక్కి పట్టి ఉంచి వాయుని కంట్రోల్ చేయాలి.
1: అంటే ఇంతకుముందు చెప్పిన జ్ఞానముద్రలో చూపుడు వేలు
0: మనకి లాస్ట్ ఆ చివరన టచ్ చేసి ఉంచాలి స్మూత్ గా. అది వేసినప్పుడు మనకి ఒక పవర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది.
1: తర్వాత ఈ వాయుముద్ర వచ్చేసరికల్లా చూపుడు వేలుని మడత పెట్టి పైనుంచి బొటన
0: వేలుని కంట్రోల్లోకి తీసుకొస్తున్నాం సార్. ఇక్కడైతే టచ్ చేసినప్పుడు వాయు అండ్ అగ్ని రెండు కలిసినప్పుడు ప్రజ్వలిస్తుంది. అక్కడ ఏం చేస్తున్నాము, వాయువుని నొక్కి పట్టి ఉంచుతున్నాం. అక్కడ గాలి కంట్రోల్ చేయడానికి అగ్నిని కొంచెము తగ్గిస్తూ ఉన్నాం. అది వాయుముద్ర. ఈ వాయుముద్ర చేసినప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ అవనివ్వండి, అలాంటి వారికి ఈ వాయుముద్రని చేసుకుంటే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఆకాశముద్ర. ఇప్పుడు మనం పంచతత్వాలు చెప్పుకున్నాము, దాంట్లో ఆకాశముద్ర. ఆకాశముద్ర ఎలా వేయాలి, ఇక్కడ మధ్యవేలు, మధ్యవేలు ఆకాశతత్వము. తర్వాత ఆకాశతత్వానికి బొటన వేలును టచ్ చేసి ఈ మూడు వేలని స్ట్రెయిట్గా ఉంచాలి, నిటారుగా పెట్టి ఉంచితే అప్పుడు ఈ ఆకాశముద్ర. మనం ఈ ముద్రలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా బ్యాక్ బోన్ స్ట్రెయిట్గా, వెనుపూస నిటారుగా ఉండేటట్టుగా కూర్చుంటే చాలా ఫలితాన్ని ఇస్తుంది. చాలామంది కింద కూర్చొని వాళ్ళు ఉంటారు, అలాంటి వారికి కుర్చీలలో కూర్చొని చేసుకోవచ్చు, లేదంటే సోఫాలో కూర్చొని చేసుకోవచ్చు, లేదంటే మరీ బెడ్ రెస్ట్ ఉన్నవాళ్ళు పడుకొని కూడా ఈ ముద్రలు చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే వినికిడి శక్తి మనకి చాలా మట్టుకి గాలికి వెళ్ళేసి వస్తే చెవులు బ్లాక్ అయిపోతాయి, బ్లాక్ అయిపోయి ఆ వినికిడి అనేది సరిగ్గా వినపడదు. మనము ఆకాశ ముద్ర వేసుకున్నప్పుడు ఈ వినికిడి శక్తి మెరుగుపడుతుంది. అదే కాకుండా చెవి ముక్కు గొంతు సమస్యలు, అంటే ముక్కుకు సంబంధించిన ఎప్పుడైనా బ్లాకేజెస్ అవుతాయి, ముక్కు కూడా మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే జలుబు అయినప్పుడు బ్లాకేజెస్ అవుతాయి, ఆపడానికి ఈ ఆకాశముద్ర ఉపశమనం కలిగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ ముద్ర. అన్ని ముద్రాలకి బొటన వేలు కామన్, తర్వాత మనకి నాలుగు వేలే మారుతూ ఉన్నాయి. బొటన వేలుతోని రింగ్ ఫింగర్ని కొనాలో టచ్ చేసి మిగతా మూడు వేళ్ళని నిటారుగా ఉంచాలి. ఏకాగ్రతతో కళ్ళు మూసుకొని మీరు ప్రశాంతంగా శ్వాసతోని అనుసంధానం అవ్వ, అప్పుడు నీరసం తగ్గుతుంది, కండరాలు శక్తివంతంగా అవుతాయి, బలహీనంగా ఉన్న వాళ్ళు యాక్టివ్ అవుతారు. నెక్స్ట్ జలముద్ర. మనము చిటికెన వేలు అండ్ బొటన వేలు కలిపినప్పుడు ఇది జలముద్ర అవుతుంది. జలము అంటే నీరు, శరీరంలో పొడితనాన్ని తగ్గిస్తుంది. ఇది ఎందుకంటే వాటర్ కాబట్టి తడిగా ఉంటుంది, కుంచుకుపోయిన కండరాలని కూడా తేజవంతం చేస్తుంది, ముఖం కాంతివంతం జరుగుతుంది. ముఖంలో ఉన్న మన చాలామంది ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఏదో డల్లుగా ఉంటారు, ఈ ముద్ర వేసుకొని కూర్చుంటే ముఖంలో కాంతి వస్తుంది, ముఖ వర్చస్సు తేజవంతం అవుతుంది. ఇదే కాకుండా పచ్చకామర్లు, మూత్రాశయ సమస్యలు ముద్ర సహకరిస్తుంది. వీటిని కఫము బాగా ఉన్నవారు, రొంప దగ్గు తుమ్ములు ముక్కు కారుతున్న ముద్ర సాధారణంగా చేయకపోవడం మంచిది.
1: గిరి గారు, మీరు చెప్పిన ఈ పంచతత్వాలకు సంబంధించిన ఐదు ముద్రల్ని కూడా ఆయా సంబంధిత వ్యాధిగ్రస్తమైన అవయవాలకి నూతన శక్తిని అందజేసి తిరిగి వారిని ఆరోగ్యవంతులుగా చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు. ఈ ముద్రలు చేసే ముందు ఆసనాలు చేసి ధ్యానం చేసే సమయంలో ముద్రలు చేయడం కరెక్టా, లేదంటే ధ్యానం చేసి తర్వాత ఆసనాలు చేయాలంటారా?
0: ముఖ్యంగా ఇక్కడ ముద్రలకి ఆసనాకి ఎటువంటి సంబంధం లేదు. ముద్ర ముద్రగానే చేయవచ్చు, ఆసన ఆసనాగే చేయవచ్చు. ముద్ర చేసేది ఏంటి అంటే మనకి ఆసన చేయలేని సమయంలో ముద్ర చేసుకున్నా కూడా మనకు కావలసిన బెనిఫిట్స్ మనకి అందుతాయి. ఈ ముద్ర చేసే సమయం ఎలా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి అలజడి లేని ప్లేస్ని ఎంచుకోవాలి, నిటారుగా మన స్పైన్ బ్యాక్ బోన్ నిటారుగా ఉండేటట్టుగా కూర్చోవాలి. కింద కూర్చొని చేస్తే చాలా మంచిది, గాలి వెలుతురు ఉన్న ప్లేస్ని ఎంచుకొని కింద కూర్చొని చేస్తే మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయి.
1: మీరు చెప్పిన పంచతత్వాలకు సంబంధించిన ఈ ఐదు ముద్రలు కాకుండా ఇంకా అందరికీ ఉపయోగపడే ఇంకేమైనా ముద్రలు ఉన్నాయంటారా?
0: మెయిన్గా ఏంటంటే ఇవి మనకి బేసిక్ ఫస్ట్ స్టార్టింగ్ ముద్రలు, ఇవి అందరూ చేయవచ్చు అనే దానికోసమని ఈ ఐదు ముద్రలు చెప్తాము. తర్వాత కొన్ని ముద్రలు ఉంటాయి, ఇందులో చిన్మయ ముద్ర ఉంటుంది. చిన్మయ ముద్ర ఇక్కడ మళ్ళీ సేమ్,

0: దానికి బొటన వేలు అండ్ చూపుడు వేలు కలిపి మిగతా 3 వేలని ముడిచి పట్టుకోవాలి. పిడికిలిలాగా ముడిచి పట్టుకుంటే అది చిన్మయ ముద్ర. చిన్మయ ముద్రకి సంబంధించి ఇది వేసినప్పుడు గుండెకు, కీళ్ల నొప్పుల సమస్యలకు, శరీర నొప్పులకి, తలనొప్పి తగ్గించే మందులు లేకుండానే వీటిని కంట్రోల్ చేయవచ్చు. ఈ చిన్మయ ముద్ర వేసినప్పుడు ఈ ఛాతి భాగంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా తేజోవంతమై అక్కడుండే ఇబ్బందులన్నీ తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకొకటి ఆది ముద్ర గురించి మాట్లాడుకుందాం. ఈ ఆది ముద్ర ఎలా వేయాలి అంటే మన బొటన వేలుని లాస్ట్ చిటికన వేలు అడుగు భాగాన టచ్ చేసి మిగతా 4 వేళ్లని మన బొటన వేలు పైన నొక్కిపట్టి ఉంచాలి. నొక్కిపట్టి ఉంచినప్పుడు అది ఆది ముద్ర అవుతుంది. 2 చేతులను అలా పట్టుకొని మన తొడలపై పెట్టి నిటారుగా మన బ్యాక్ బోన్ నిటారుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. శ్వాసని అనుసంధానిస్తూ ఏకాగ్రతతో చేయాలి. ఈ ముద్ర వేసినప్పుడు కూడా శ్వాస పైన ఏకాగ్రత అనేది ముఖ్యంగా గమనిస్తూ ఉండాలి. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన మెడ భాగం నుంచి తల భాగం వరకు కూడా శక్తి ప్రసరణ అయ్యి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాణశక్తిని పంపిణీ చేసి అక్కడున్న సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది. ఈ లాస్ట్లో ఇంకొక ముద్ర గురించి తెలుసుకుందాం. ఇక్కడ మేరుదండ ముద్ర. మేరుదండ ముద్ర అంటే మిగతా 4 వేళ్లని ముడిచేసి బొటన వేళ్ళని నిటారుగా ఉంచాలి. ఇది మేరుదండ ముద్ర. మేరుదండ అంటే మన వెనుపూసని మేరుదండ అని పిలుచుకుంటాం. ఈ ముద్రలన్నీ వేయడానికి కావలసి సపోర్ట్ చేసేదే వెనుపూస. ఆ వెనుపూస మెరుగుపడడానికి ఈ మేరుదండ ముద్ర అనేది చాలా ఉపయోగపడుతుంది. వెనుపూస అనేది నిటారుగా ఉంచడానికి, అలాగే వెనుపూసలో ఉన్న సమస్యలు బ్యాక్ పెయిన్ కావచ్చు, లేకపోతే నెక్ పెయిన్ అవ్వచ్చు, షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా తగ్గించడానికి మేరుదండ ముద్ర చాలా ఉపయోగకరమైనది.
1: మీరు ఈ చెప్పిన ముద్రలు కానీ, ప్రాణాయామం కానీ, ఆసనాలు కానీ ఏ సమయంలో చేస్తే మంచిది, తిన్న తర్వాత ఎంత సమయం తర్వాత చేయాలి?
0: ఈ ముద్రలన్నీ కూడా మనము ప్రశాంతంగా ఉన్న సమయము అంటే తిన్న తర్వాత మన డైజెషన్ అయిపోయి అంటే 2 గంటల సమయం ఇస్తే తర్వాత మంచి ఫలితాలని మనం పొందవచ్చు. లేదా తెల్లవారుజామున అంటే 5 to 6 అవర్ని ఇవ్వండి, లేదా 6 to 6:30 ఆ మధ్యలో సూర్యోదయంకి ముందు చేస్తే చాలా చాలా బెనిఫిట్స్ అనేవి మనకు లభిస్తాయి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు గిరి యాదవ్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, యోగా సాధనలో ముద్రలు, యోగా టీచర్ యాదగిరి యాదవ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోకైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852,

0: నెంబరు 0402324085 ఇంకో నెంబరు 0402955092 ఈ నెంబర్లకి రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో మీరు సందేహాలకి సమాధానాలు తెలుసుకోవచ్చు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:32 దాటింది. ఎస్, ఆఫీస్ హడావిడి, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు, వీటన్నిటికీ మధ్య మైండ్ని రిలాక్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒక మంచి పాట పడాల్సిందే కొందరికి. ఆ కొందరితో పాటు మీకు, నాకు, మన అందరి మూడ్ని మార్చేసే ఎవర్ గ్రీన్ సాంగ్స్తో నేను సిద్ధంగా ఉన్నా. చలో వాల్యూమ్ పెంచండి, ఎందుకంటే మన తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం అంటే కేవలం ప్రేమ విరహం అందాల వర్ణనకే కాదు, కొన్నిసార్లు కవులు తమ కళలకు పదును పెట్టి ఊహ కందని పదాలతో అద్భుతమైన పద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు నిత్య జీవితంలో ప్రతి పాటను అంటే ప్రతి మాటను, రోజు మాట్లాడుకునే మాటని పాటగా మార్చేసి మనల్ని మురిపించారు, మెప్పించారు. మరి ఇంకెందుకు ఆలస్యం? అక్షరాల మాయాజాలంతో సాగే ఈ మ్యూజికల్ జర్నీలో మన మొదటి సూపర్ హిట్ సాంగ్, పాటల ప్రయాణంలో సూపర్ హిట్ సాంగ్ మీకోసం రెడీగా ఉంది. ఏం పాట తెలుసా? ఇదిగో నువ్వా నేనా మూవీ నుంచి కైలాష్ కర్ పాడినటువంటి పాట. భీమ్స్ సిసిలియో సాహిత్యాన్ని అలాగే సంగీతాన్ని అందించారు. జాగ్రత్తగా వినండి, సరదా సరదాగా ఉంటాయి ఆ లిరిక్స్ అన్నీ కూడా.

0: డౌట్ నో డౌట్ నో డౌట్ ఈ రోజు రాత్రి పడుకునేంత వరకు మీకు మీరు జపించే ఒకే ఒక పదం సర్రా కదా, రైట్? ఈ పాట అంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బాగా బాగా బాగా అంటే ఆ క్యాచీ లిరిక్స్ అనేవి భీమ్స్ అద్భుతంగా రాశారు. కొంత ఆమ్లముందులే కొంత క్షారముందులే అంటే అమ్మాయిల మనస్తత్వాన్ని కెమిస్ట్రీ ఈక్వేషన్స్తో పోల్చడం, ప్లస్ మైనస్ అంటూ మ్యాథ్స్ లాజిక్స్ తీయడం నిజంగా నెక్స్ట్ లెవెల్ పద ప్రయోగం. తెలుగు పదాలే కాస్త ఇంగ్లీషు హిందీ మసాలా దట్టించి రాసిన ఈ పాట ఎప్పటికీ ఎంటర్టైనింగే కదా. ఇలాంటి ఎంటర్టైనింగ్ సాంగ్స్ ఇంకా ఇంకా పద ప్రయోగాలతో వచ్చినటువంటి ఇంకా పాటలునే మరి ఈ పాటతో ప్రయాణంలో 7:30 to 8 వరకు నేను వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: యా స్టూడియో క్లాక్ల సమయం 7:38 తేడాల ముందుకు వెళుతుంది. నేను మ్యాజిస్ట్రేట్ రమేష్. మనమున్నాం పాటతో ప్రయాణంలో. మరి ఈ పాటలు మామూలుగా ఉండదు, ఇక 7:30 to 9:15 వరకు మామూలుగా ఉండదు. రకరకాల పాటలు, జోష్ఫుల్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్, ఇగో ఇలాంటి మా మాటలతోటి పదాలతోటి మంత్రాలు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటలన్నీ కూడా ఉన్నాయి. ఇక అక్షరాలతో మంత్రాలు వేయడం ఎలాగో తెలిసిన కవి జొన్నమిత్ర. మహర్షి సినిమా ఏంటి, మహర్షి సినిమా ఓల్డ్ వంశీ గారి మహర్షి సినిమాలో ఆయన రాసిన ఒక పాట సాహిత్యమే కాదు, అదొక అద్భుతమైనటువంటి పద ప్రయోగాలతో ఎస్పెషల్లీ సంస్కృత డిస్కోగా అది పాపులర్ అయినటువంటి ఆ పాట గ్రౌండ్ హ్లీమ్ లాంటి ప్రాంతిక శాక్తిక మన బీజాక్షరాలను సినిమా పాటలో వాడటం ఒక సాహసం అయితే, అస్మత్ విద్యుద్దీపిక తొంవేవ అంటూ దండక శైలిలో సంస్కృత సమాసాలతో అలవోకగా అల్లడం కవి జొన్నవిత్తుల గారి కలం ప్రత్యేకత. మరి ఆ ప్రత్యేకమైన పాటని కంపోజ్ చేసింది, సంగీతాన్ని అందించింది ఇళయరాజు గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్టేడియం

0: ఎస్, ప్రేమలోని ఉన్మాదాన్ని మైకాన్ని ఒక నిగూఢమైన మంత్రోచ్చారణలా మార్చిన ఈ అద్భుత పదప్రయోగం తెలుగు సినీ చరిత్రలోనే ఒక అందమైన అరుదైన ప్రయోగం, ఒక సాహిత్య అద్భుతంగా అని కూడా చెప్పొచ్చు. హెడ్స్ ఆఫ్ జనవిత్తుల గారు, ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలు ఇంకా ఇంకా సరదా సరదాగా ఉండే పదప్రయోగాలతోటి రోజు మాట్లాడుకునే మాటలు ఏ విధంగా పాటల్లో వాడారు అనేది మరి ఈ అవర్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా, వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ వింటూ ఉన్నాం. అలాంటి పాటలు నేను మళ్ళీ వినిపిస్తాను, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలకి ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోకైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085, మరో నెంబరు 0402324085, ఇంకో నెంబరు 0402955

0: 0923. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమవుతుంది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
3: Oh, hello, rege galanta, idi taralu digi vache velanta.
2: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam, alarinche sampurna vinodam.
0: ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై మనమున్నాం పాటతో ప్రయాణంలో. మరి సరదా లిరిక్స్ మాటలనే పాటలుగా ఎలా మార్చారనేది మనము కవి హృదయాలను తెలుసుకుంటూ చక్కగా ఆ పాటల గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఎస్పెషల్లీ మిలియన్ టన్ల సిలబస్ ఇచ్చావు, మిల్లీగ్రామ్ బ్రెయిన్ ఇచ్చావు అని దేవుడితో ఎప్పుడైనా గొడవపడ్డారా? క్వశ్చన్ పేపర్ ఫుల్గా ఇచ్చావు, ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావు అనే లైన్ విన్నప్పుడల్లా పరీక్షా హాల్లో సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ మనం లెక్కబెట్టిన రెక్కలే గుర్తొస్తాయి కదా. మరి ఈ ప్రయోగాలన్నీ కూడా శ్రీమణి ఎంతో అద్భుతంగా, సిస్టర్ శ్రీమణి అద్భుతంగా చేశారు. 100% లవ్ సినిమాలో మరి ఆ పాట మీకోసం రెడీగా ఉంది, ఆ పాట వినేయండి.

0: ఏం చెప్పిర్రా.
1: ఏమన్నా క్యాచీ సాహిత్యం. ఆ ఎడిసన్ బల్బు కనిపెట్టేస్తే చదువుకి మెడిసిన్ ఎందుకు కనిపెట్టలేదని అడిగే మన లాజిక్లకి, నోట్లున్నోళ్ళకి స్లిప్పులు ఇచ్చావనే మన ఆవేదనకి ఈ పాట రూపంలో చెప్పారు లిరిసిస్ట్ శ్రీమణి. 100% లవ్ సినిమాలో మన స్టూడెంట్స్ గోడిని అల్టిమేట్గా రాశారు కదా సుకుమార్ మార్క్. స్టూడెంట్స్ లాజిక్లు, దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జెటిక్ మ్యాజిక్ తోటి అద్భుతమైనటువంటి పాట రంజిత్ అండ్ శ్రీరామ్ పాడినటువంటి పాట 100% లవ్ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితా లో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో సమయం 7:54:30 దాటేలా ముందుకు వెళుతుంది. నేను మ్యాజీ శ్రీ రమేష్. మనమున్నాం పాటతో ప్రయాణంలో. మరి సరదాగా ఉండే లిరిక్స్ మధ్యన ఒక మంచి పాటలు వింటూ ఉన్నాం కదా. అయితే ఒక పాటల రచయితకి అబ్జర్వేషన్ అనేది ఎంతలా ఉండాలో తెలుసా? రచయిత అబ్జర్వేషన్ పీక్స్లో ఉంటే మన వీధి చివర బోర్డుల్లోని పదాలు కూడా పాటల్లోకి అలా వచ్చి పడతాయి. మనం రోజు రోడ్ల మీద చూసి వదిలేసే వాల్ పోస్టర్లు, ఆటోల వెనకాల స్లోగన్లు లాంటి క్రేజీ అండ్ రకరకాల యాడ్స్ను కూడా వీటన్నిటినీ గమనించి లోకల్ బోర్డులని మైక్రోస్కోపిక్గా అబ్జర్వ్ చేసి ఒక పాటగా మార్చారు చంద్రబోస్ గారు సై సినిమా కోసం. మరి ఎంఎం కీరవాణి గారి సంగీతంలో వచ్చినటువంటి ఈ పాటని కళ్యాణ్ మాలిక్, గంగా వసుంధరా దాస్ పాడారు. ఆ పాట వినండి.

ఏది ఏమైనా ఇలాంటి పాటలు వింటూ ఉంటే నిజంగా ఎలా రాస్తారప్పా వీళ్ళు, ఇంత ఇన్నోవేటివ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. చంద్రబోస్ గారు మరి చాలా అంటే అబ్జర్వేషన్ ఎంత బాగా ఉంటుంది అనేది మరొకసారి ఇలాంటి పాటల ద్వారా తెలుస్తుంది. సో ఇలాంటి పాటలు అందించిన రచయితలందరికీ, పాటల రచయితలందరికీ, అలాగే మంచి ట్యూన్స్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రైట్, ఇది ఈరోజు పాటతో ప్రయాణం బాగా గడిచింది కదా. నెక్స్ట్ మస్తీ మజాలో మస్తు మస్తు మాటలు పాటలు కూడా ఉన్నాయి. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని యాంతనీ అల్బనీస్తో భేటీ అయి రక్షణ వాణిజ్యాలపై చర్చిస్తారు. మెల్బోర్న్లో భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. హైదరాబాద్లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 విచ్చేసిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణలో పర్యావరణ, మౌలిక సదుపాయాలు, ఏఐ, భవిష్యత్తు పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఐటీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీ సేవలను బలోపేతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా అందించేందుకు అత్యాధునిక ఈ గవర్నెన్స్ విధానాలను, సిటిజన్ సర్వీస్ ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భారత ప్రభుత్వ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 70 జిల్లాల్లో వికారాబాద్ జిల్లా స్థానం దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని గుర్తింపుగా జిల్లాకు సక్షం

ప్రశంస సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జూలై 20 నుంచి 22 వరకు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు రానున్నారని మంత్రి కొండ సురేఖ చెప్పారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. మరో 2-3 రోజుల్లో జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కుతాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. 118 బస్సులకు సాంకేతిక బృందం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిందని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా అదనపు సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించి పోలీసుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో అవసరమని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. సరూల్ నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం నాడు 5వ రాష్ట్ర పోలీస్ గేమ్స్ ప్రారంభించారు. ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లాండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు క్వార్టర్ ఫైనల్స్లో తమ చోటు ఖాయం చేసుకున్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి స్టూడియో క్లాక్ల సమయం 8:03.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడితే ఎంత మజా వస్తుందో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ కబుర్లను కూడా వింటూ ఉంటే అంతే మజా వస్తుంది కదా. అందుకే మీకోసం వైరల్ ట్రెండింగ్ టాపిక్స్ను ఒక్క చోటుకి తెచ్చేసా. నవ్వులు షాకులు క్రేజీ అప్డేట్స్ మీకోసం రెడీగా ఉంది మన క్రేజీ షో.
1: కొంచెం మస్తి బోలెడంత మజా, వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజాలో మజా మజాగా ఉండే న్యూస్ తెలుసుకునే ముందు మస్త్ మస్తుగా ఉండే పాట. ఎస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాన నుంచి జసుగే ఫ్రెండ్ కల్పన పాడినటువంటి పాట, సినిమా సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో వచ్చినటువంటి అదిరిపోయే పాట.

0: அதிரே அதிரே கண்ணே அதிரே.
1: అదిరిపోయే పాట విన్న తర్వాత అదిరిపోయే మాట కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నాకు అర్థమైంది. అందుకోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
1: నలుగురు కలుసుంటేనే ఇల్లు, ఆ నలుగురు కలకాలం నవ్వుతూ ఉంటేనే అది అందమైన కుటుంబం, అవునా? కానీ ఈ రోజుల్లో ఒకే ఇంట్లో ఇద్దరు ఉండటమే కష్టమైపోతున్న తరుణంలో ఒకే కుటుంబం ఒకే కప్పు కింద ఏకంగా 85 మంది సభ్యులు కలిసి జీవిస్తున్నారంటే నమ్ముతారా? నిజమండి, మన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లిలో ఈ అద్భుతం నిత్యం జరుగుతుంది. అసలు ఈ ఉమ్మడి బంధం ఎలా మొదలవుతుందో తెలుసా? దాదాపు 60 ఏళ్ల క్రితం 600 అయినా మనం కలిసికట్టుగానే ఉందాం అని చిమ్మల నాగప్ప వారసులు తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఈ రోజు 6 తరాల మహావృక్షమైందనమాట. ప్రస్తుతం ఈ కుటుంబానికి 77 ఏళ్ల కోట్ల హనుమంతరాయుడు గారు పెద్ద దిక్కుగా ఉంటూ క్రమశిక్షణతో అందరినీ నడిపిస్తున్నారు. 14 మంది కోడళ్ళు 6 అత్తగారులతో ఆ ఇల్లు ఒక నిరంతర అన్నపూర్ణాలయంగా ఉంటుంది. రోజుకు 80 కిలోల బియ్యం వంట, ఆదివారం వస్తే 30 కిలోల చికెన్ మటన్ ఖాయం. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు, కానీ ఆ కుటుంబం ప్రేమతో పాటు తమ ఆస్తిని కూడా 127 ఎకరాలకు పెంచుకొని ఆర్థికంగా కూడా ఎదిగిందట. ఎవ్రీ ఇయర్ 20 లక్షల రూపాయల నికర ఆదాయంతో లైఫ్ నిలకడగా సాగుతుందట. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన పెద్ద మాటలతో అందరూ, అంటే పెద్దోళ్ళు చెప్పిన మాటతో అందరూ ఒకే తాటిపై సాగిపోతున్నారు. ప్రపంచానికి భారతీయ ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పదనాన్ని

చావట్టి చెప్తున్నటువంటి కుర్లపల్లి కోట్ల కుటుంబానికి మరి మనసారా సెల్యూట్ చెప్దాం. ఏమంటారు? రైట్, ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ అంతా కూడా మీకోసం వినిపిస్తాను. మీరేం చేస్తారు? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే ఎగ్దమ్ అదిరిపోయే పాటలు.

0: లౌక్యమునుంచి ధనంజయ రమ్య బెహరా పాడినటువంటి పాట రామజోగి శాస్త్రి సాహిత్యమాను బ్రూబేన్ సంగీతం ఇలాంటి అదిరిపోయే పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు కారణాలు చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోకైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనాగేష్ గారు శ్రోతల సందేహాలకు

0: సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085 మరో నెంబరు 0402324085 ఇంకో నెంబరు 0402955092 ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్పై ప్రసారమవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: వింటున్నారు మాస్తీ మజా, నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, స్టూడియో క్లాక్ సమయం 8:15 దాటేలా ముందుకు వెళుతుంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసా, వైరల్ న్యూస్ ఏంటో తెలుసా, లోకంలో మనకి చెంచాగిరి చేసేవాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు కదా. ఎస్, బాస్కి భజన చేస్తూ సొంత లాభం చూసుకునే ఆ చెంచాల బ్యాచ్ గురించి మనకి బాగానే తెలుసు. కానీ బాస్, సమాజంలో ఈ మనుషుల చెంచాగిరి మనకు చిరాకు తెప్పిస్తే ఇక్కడ ఒక లేడీ మాత్రం ఏకంగా నిఖార్సైన నిజం చెంచాలతోనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నామినేషన్ని సంపాదించింది. ఎక్కడో తెలుసా, ఎక్కడో తెలుసా, చెప్తా. ఈ చెంచాల గురించి తెలుసుకునే ముందు ఈ చెమక్ చెమక్ ఛామ్ అంటూ ఒక వండర్ఫుల్ సాంగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి పాట, వీటూరు గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతంలో కొండ వీటి దొంగ నుంచి వచ్చేస్తుంది. ఫస్ట్ వినేయండి.

0: నిజం నిజం నిజం నిజం చెప్పండి. తప్పకుండా ఈ పాట వింటూ వింటూ ఆ మెగాస్టార్ గారి స్టెప్, ఆ జోబులోంచి కర్చీఫ్ తీస్తూ తలదుడుచుకునే స్టెప్ మీరు కూడా ట్రై చేసినారు కదా. ఎస్, ఈ పాట చూస్తే మాత్రం తప్పకుండా ట్రై చేస్తారు. ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాలతరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
2: మీట్ ద స్టార్,
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజాలో మస్తు మస్తుగా ఉండే మాట ఒకటి ఉంది, ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం చెంచాల గురించి. ఎస్, ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నామినేషన్ని సంపాదించినటువంటి ఒక చెంచా కథ. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని అయోవాలో ఉన్న క్యామేలియా ఆర్పోల్ అనే ఒక పెద్ద ఆవిడ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 38,000 పై చిలుకు అరుదైన స్పూన్లు ఉన్నాయండి. చిన్నప్పుడు వాళ్ళ ముత్తవ్వ ఇచ్చిన ఒకే ఒక్క వెండి స్పూన్తో మొదలైన ఈ క్రేజీ హాబీ ఇప్పుడు ఆమె ఇంటినే ఒక అద్భుతమైన మ్యూజియంగా మార్చేసిందట. మిసిసిపి స్పూన్ గ్యాలరీని కూడా స్థాపించేసింది. ఇక వాళ్ళింట్లో ఉండేటటువంటి స్పూన్స్ గురించి మనం మాట్లాడుకుంటే క్వీన్ విక్టోరియా కాలం నాటి స్పూన్ల నుంచి విదేశీ పింగాణి చెంచాల దాకా ఆ ఇంట్లో అన్ని హిస్టారికల్ పీసులే. ఇట్స్ జస్ట్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ బాస్. అందుకే అంటున్నా ఆఫీస్లో రాజకీయాల్లో పేక్ చెంచాగిరి చేసేవాళ్ళని పక్కన పెట్టి కామేలియ గారు లాంటి రియల్ చెంచాల కలెక్షన్ని చూసేనే కాస్త ఇన్స్పైర్ అవుతాం. ఏమంటారు? రైట్. ఇలాంటి మాటలు పాటలు ఎస్పెషల్లీ వైరల్ న్యూస్ తెలుసుకోవాలంటే ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ట్యూన్ చేసే ఉంచండి మస్తీ మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది అదిరిపోయే పాట. అంతా సిద్ధంగా ఉన్నది అంటూ శ్రేయ ఘోషల్ అండ్ సోను నిగమ్ వస్తున్నారు. సీతారామ శాస్త్రి సాహిత్యం, శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం.

0: బికాజ్ మన దగ్గర కూడా అంతా సిద్ధంగా ఉన్నది. ఎందుకు అంటే మరి 8 గంటల 30 నిమిషాలు అయిందంటే ఒకే సినిమాలో రకరకాల పాటలన్నీ వినిపించే షో ఏకచిత్రగానం రెడీగా ఉంటుంది కదా. మరి అన్ని రెడీ చేశాను, మంచి మంచి పాటలు, ఆ పాటలు వెనుకున్న మాటలు, ఆ సినిమాకి సంబంధించిన అన్ని విశేషాలు నేను అన్నీ కూడా మీకు చెప్తాను. 8:30 to 9:15 వరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి

0: వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు కారణాలు చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324-0852, మరో నెంబరు 0402324-0853, ఇంకో నెంబరు 0402955-0923. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 పై.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. యాస్ స్టూడియో క్లాక్ల సమయం 8:38 దాటింది. మరి ఇక లేట్ చేయకుండా మన కార్యక్రమంలోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఏకచిత్ర గానంలో ఈరోజు 2004 బాక్సాఫీస్ని షేక్ చేసిన ఒక అదిరిపోయే యాక్షన్ కాప్ డ్రామా గురించి మాట్లాడుకుందాం. మరి ఆ సినిమానే విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఘర్షణ. తమిళ్లో సూపర్ హిట్ అయినటువంటి కాకా కాకాకి రీమేక్గా వచ్చినటువంటి ఈ సినిమా తెలుగులో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది హారీస్ జయరాజ్ అద్భుతమైన మ్యూజిక్ గురించి. చెలి సినిమా తర్వాత ఆయన అందించిన ఈ ఆల్బమ్ అప్పట్లో ఒక సంచలనం అన్నమాట. ముఖ్యంగా ఈ సినిమా పేరు చెప్పగానే మనకు ముందు గుర్తొచ్చే పాట చెలియే చెలియ. హారీస్ జయరాజ్ మార్క్ ఎనర్జెటిక్ బీట్స్తో సాగే పర్ఫెక్ట్ లవ్ సాంగ్ ఇది. మరి కేకే అలాగే సుచిత్ర పాడినటువంటి ఈ పాటకి సాహిత్యం కులశేఖర్. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా కులశేఖర రాశారు. మరి లేట్ చేయకుండా ఆ పాట విందాం. ఆ పాటతో పాటు ఈ సినిమాలో మరిన్ని పాటలు, అలాగే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని మాటలు కూడా విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎస్కే అండ్ సుచిత్రాల హై వోల్టేజ్ వాయిస్, స్క్రీన్ పై వెంకీ అశ్విన్ కెమిస్ట్రీ. ఈ పాటను ఎప్పటికీ ఎగసిపటి కెట్టలా మార్చేసే కదా, రైట్? ఈ సినిమాలోనే, ఘర్షణ సినిమాలోని మరిన్ని పాటలు విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: స్టూడియో క్లాక్ లో సమయం 8:47 దాటింది. నేను మీ ఆర్జేశ్వరి రమేష్. మనం ఉన్నాం ఏకచిత్ర గానం సెగ్మెంట్లో. మరి ఈ కార్యక్రమంలో ఘర్షణ మూవీ నుంచి పాటలు వింటూ ఉన్నాం కదా. మరి ఈ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో వెంకటేష్ గారి స్టైల్, యాటిట్యూడ్ ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోరు. ముఖ్యంగా అసలైన పోలీస్ ఆఫీసర్ల స్క్రీన్పై కనిపించడం కోసం వెంకటేష్ గారు హైదరాబాద్ పోలీస్ అకాడమీకి వెళ్ళి మరీ అక్కడ ఆఫీసర్ల బాడీ లాంగ్వేజ్, నడవడికను గమనించి తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. ఆ కరకుదనం కానివ్వండి, ఆ సిక్స్ ప్యాక్ లుక్, అబ్బో అప్పట్లో నిజంగా ఒక పెద్ద సంచలనమనే చెప్పొచ్చు. మరి ఇలాంటి విషయాలతో పాటు సినిమా పాట, ఈ సినిమాలో పాటలో మరో వండర్ఫుల్ ట్రాక్ ఉంది. ప్రేమలో పడ్డాక మనసులో జరిగే అల్లరిని, ఆ సంతోషాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేసిన బ్యూటిఫుల్ మెలోడీ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. టిప్పు అండ్ షాలిని సింగ్ ఫ్రెష్ వాయిస్. ఈ పాట వింటుంటే తెలియకుండానే మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ లేట్ చేయకుండా పాట విందాం. స్టే ట్యూన్డ్.

0: కులశేఖర్ గారి రాసినటువంటి లిరిక్స్ ఈ పాటకి ప్రాణాన్ని తీసుకొచ్చాయి. ఎస్పెషల్లీ టిప్పు అండ్ శాలినీ సింగ్ ల ఫ్రెష్ వాయిస్ అమోఘంగా ఉంది కదా. ఇలాంటి మరిన్ని పాటలు ఈ సినిమాలో ఉన్నాయి, ఘర్షణ మూవీలో అన్నీ కూడా వినిపిస్తాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శ్రోతలకి ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402304-0852, మరో నెంబరు 0402-23-24-0853, ఇంకో నెంబరు 0402-55-09-23. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై ప్రసారమవుతుంది.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఏకచిత్రగానం మీ ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆర్జేశ్వరి రమేష్. ఎస్, మరి ఈరోజు ఘర్షణ సినిమా నుంచి పాటలన్నీ కూడా వింటూ ఉన్నాం కదా. ఇక కథలోకి వెళ్తే కఠినమైనటువంటి ఎన్కౌంటర్లకు వెనకాడనే ఒక పోలీస్ ఆఫీసర్, మాయా అనే స్కూల్ టీచర్ ప్రేమలో పడటం, ఆ తర్వాత వారి జీవితాల్లోకి పాండా అనే ఒక క్రూరమైన విలన్ ఎంటర్ కావడంతో కథ మొత్తం ఊహించని మలుపు తిరుగుతుంది. బై ది వే, ఈ సినిమాలో హీరోయిన్గా మొదట టాలీవుడ్ క్వీన్ సోనాలి బెంద్రే అనుకున్నారట, కానీ లాస్ట్ మినిట్లో ఆ గోల్డెన్ ఛాన్స్ అసిన్కు మాత్రం దక్కింది. అసిన్ తన హోమ్లీ లుక్తో మాయా పాత్రకి ప్రాణం పోసిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రకరకాల పాటల్లో, అంటే అటు హిందీ తమిళ్ వర్షన్తో పాటు తెలుగు వర్షన్ కూడా కంపోజ్ చేయడం జరిగింది కాబట్టి, కేవలం తెలుగు వర్షన్ కోసం హ్యారిస్ జయరాజ్ గారు ప్రత్యేకంగా స్వరపరిచిన ఒక క్లాసిక్ మెలడీ ఉంది. సింగర్ జీన్ శ్రీనివాస్ గారు తన గాత్రంతో ఆ పాటలో కురిపించిన ప్రేమ అబ్బో మామూలుగా ఉండదు. లేట్ చేయకుండా ఆ పాట విందాం. స్టే ట్యూన్డ్.

పొందేటటువంటి లిరిక్స్ అందించిన కులశేఖర్ గారికి హ్యాట్స్ ఆఫ్. రైట్, మరి ఇలాంటి మంచి మంచి పాటలు మరి హరుజయరాజ్ కంపోజ్ చేయడం జరిగింది ఘర్షణ సినిమా కోసం. ఇక ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, ఒక పవర్ఫుల్ హీరో పక్కన అంతే పవర్ఫుల్ విలన్ ఉంటే కదా సినిమా పండేది. మరి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించినటువంటి సలీం బేగ్ పాండా పాత్రలో ఊహించని రీతిలో మెప్పించారు. ఆయన క్రూరత్వం స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు అంటే ప్రేక్షకుల్ని చూసే ఆడియన్స్ని ఎంతగా భయపెట్టాయంటే, ఆ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఆయన తన రియల్ నేమ్లోని ఆ పాత్ర పేరుని చేర్చుకొని పాండా సలీం బేగ్ పాపులర్ అయ్యారు. ఎస్పెషల్లీ డీసీపీ రామచంద్ర స్క్రీన్ పైకి వస్తూ ఉంటే వచ్చే ఈ పవర్ఫుల్ థీమ్, ముఖ్యంగా పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అదిరిపోయే విధంగా అరిజరాజు ఇవ్వడం జరిగింది.

ఎన్సీపీ రామచంద్ర వచ్చేటప్పుడు ఎన్కౌంటర్ కానివ్వండి, అలాంటి సమయంలో అద్భుతమైనటువంటి బీజం ఇవ్వడం అనేది జరిగింది. మరి అది కూడా ఒకసారి వినేద్దాం.

రెండు నిమిషాలు మాత్రమే ఉండేటటువంటి ఈ మ్యూజిక్ బిట్ వింటే చాలు. ఇప్పటికీ మన రాయల్లో యాక్షన్ వైబ్స్ పరిగెడుతూ ఉంటాయి కదా, అంత అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు హరీష్ జయరాజ్. మరి ఈ సినిమాలో మరో రెండు పాటలు అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి, అవి కూడా వినిపిస్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అందమైన అద్భుతమైనటువంటి పాటలు, మాటలు కూడా. రైట్, మనమున్నాం ఏకచిత్ర గానంలో ఘర్షణ సినిమాలోని పాటలు వింటూ ఉన్నాం కదా. ఇక ఈ సినిమాలో మాయా పాత్రలో అసిన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. హోమ్లీ లుక్లో స్కూల్ టీచర్గా కనిపిస్తున్న క్లాస్ అండ్ డీసెంట్ పెర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించింది. ముఖ్యంగా వెంకటేష్ గారితో ఆమె కెమిస్ట్రీ, ఆ లవ్ సీన్స్, ఆఖరిలో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. అశ్విన్ కెరీర్లో ఇదొక బెస్ట్ అండ్ మెమరబుల్ రోల్ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో మరో వండర్ఫుల్ ట్రాక్, సింగర్ హరిణి గారి మెస్మరైజింగ్ వాయిస్ వింటుంటే గుండెల్లో ఏదో తెలియని హాయ్ కలుగుతుంది. అది మాటల్లో చెప్తే కాదు, వింటేనే తెలుస్తుంది. లేట్ చేయకుండా వినేద్దాం.

వాట్ ఏ వాయిస్! సింగర్ హరిణి తన మెస్మరైజింగ్ వాయిస్ తోటి ఎంత అద్భుతంగా పాడారు కదా. ఎస్, ఇలాంటి పాటని కంపోజ్ చేసిన హరిజయ రాజగిరి, స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇక ఈ సినిమా సక్సెస్లో మేజర్ షేర్ కులశేఖర్ గారు రాసినటువంటి అద్భుతమైన పాటలదే అని చెప్పాలి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ ఆల్బంలో తమిళ బాణీలే కాకుండా ప్రత్యేకంగా తెలుగు కోసం కంపోజ్ చేసిన ఇప్పుడు విన్నటువంటి అందగాడ అందగాడ కానీ, ఏ చిలిపి కళ్ళలో ఉన్న కల్వ పాటలు క్లాసిక్స్గా నిలిచిపోయి, అలాగే యానా గుప్తా స్పెషల్

సాంగ్ యాక్ట్రెస్ యానా గుప్తా మీద ఒక స్పెషల్ సాంగ్, ఆడతనమా చూడతనమా అంటే పాట అప్పట్లో థియేటర్ను ఒక ఊపు ఊపిందనమాట. థియేటర్లో మాస్ ఆడియన్స్లో ఈలలు వేయించిన అల్టిమేట్ డ్యాన్స్ నెంబర్ ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తూ ఉన్నాను. సునీత సారథి అండ్ ఫిబ్మిని ఫిబిమణి పాడినటువంటి ఈ పాట లేట్ చేయకుండా విన్నాం. స్టేడియం

0: सुनिता सारथियाणी వెబిమణిలా వాయిస్ కిక్కిచ్చింది కదా. యానగుప్త గ్లామర్ మరి ఆ సినిమాలో మొత్తం అంటే ఒక వైబ్ని క్రియేట్ చేసింది. ఏదేమైనా సాధారణంగా రీమేక్ సినిమాలు ఒరిజినల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేవు అని అంటుంటారు, కానీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు, క్లైమాక్స్, యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా సినిమా మొదలయ్యే ఆ గెస్ట్ హౌస్ కొలను సీన్ ఇప్పటికీ టాలీవుడ్ బెస్ట్ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచిపోతుంది. విడుదల ఇన్నేళ్ళైనా కూడా టీవీలో ఘర్షణ వస్తుందంటే చాలు రిమోట్ పక్కన పెట్టేసి అలా కళ్ళప్పగించి చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డీసీపీ రామచంద్ర ఫ్రామ్ ఘర్షణ. రైట్, ఇది ఈరోజు ఏకచిత్ర గానంలో ఘర్షణ మూవీ నుంచి మంచి పాటలన్నీ కూడా ఉన్నారా. మరి రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలర్జీ సంపూర్ణ వినోదం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అలాగే డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నాగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-234-0852, 0402-234-853, 0402-595-09-23. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు. 10:00 మళ్ళీ కలుద్దాం మధురిమలో. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్జ్ స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 10:01. ఊరంతా నిశ్శబ్దంగా మారుతున్న వేళ గతాన్ని గుర్తు చేసే పాత పాటల పల్లకిలో మిమ్మల్ని వ్యవహరింపజేయడానికి సిద్ధమైంది నాటిమేటి సినీ గీత మాలిక మధురిమ.
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివీధిలో పలకరించే అలనాటి సినీ గేయ పరిమళానికై వేచి ఉన్న ఈనాటి మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. అక్షరాల్ని కలిపితే ఒక పాట, ఆ పాటకు ఒక భావం, భావానికి రాగం, రాగానికి తాళం, వీటితో పరవశించి గానం తానుగా రాగం భగవంతునిగా అనుసంధానించుకొని ఎదురుపడిన భగవత్స్వరూపాన్ని ఆనంద బాష్పాలలో కానలేక మనసు కరిగే మధుర గీతంగా ఆలపించిన ఈ పాట పాడనా ప్రభు, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆర్ భద్రిరాజు రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు స్వీయ సంగీత సారథ్యం.

తొలి నాగటి సాలులో విత్తనాలు విత్తే సమయంలో నది అంటే ఏరులో పుట్టిన కాలవ, అదే వాగు. ఏరువాగు అంటే పారే నది. ఆ కాలంలో ఎస్డి బర్మన్ బొంబాయికా బాబు చిత్రంలో దేఖనేమే అనే పాటకు తెలుగు బాణీ వాడుకునేందుకు అనుమతి తీసుకున్నారు అంటారు. వహీదా రెహమాన్ గారిని తెలుగు తెరకు పరిచయం చేసిన పాట ఈ పాట. ఎద్దులను అదిరించి చివర ముళ్ళు ఉన్న కర్రతో కాడి సరిగా ఉండేలా కొఠారు తీసుకుని కుడి ఎడమల ఎడ్ల మధ్య కాలు తప్పకుండా నిటారైన గీతలో విత్తు చల్లి తిండి గింజలందించే రైతన్న కోసం ఈ ప్రత్యేక గీతం. పత్రం పుష్పం ఫలం తోయం, ఈ నాలుగింటిని ఇచ్చే ప్రకృతి ఆరాధకుడు రైతుని ఆరాధించే గీతమిది. రోజులు మారాయి చిత్రంలో జిక్కీ పాడిన పాట, కొసరాజు రచన, మాస్టర్ వేణు సంగీతం.

పదబంధాల్ని పాట పల్లవులుగా కలంతో జాలువార్చుగా కవితలలోని కవితల రచయిత గీతం. మనసు మమకారంతో తొణికిసలాడితే కణులు నయగారాలతో మెరిసిపోతాయి. పరిచయం ఉన్నా పలికితే నేరం అన్నట్టు, పలకరించినా పలకని నచ్చలని తిరిగి పెదవి విప్పి పలకమని పాడుతున్న పాట. షావుకారు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, సీనియర్ సముద్రాల గేయం, ఘంటసాల సంగీతం.

రసభావనలకు స్వర ఊపిరులు ఊదిన శ్రవణానందకారక సరసస్వర సల్లాప సంగీత దర్శకుల గీతం. ప్రతి రాత్రికి ఒక పగలుంటుంది, ప్రతి బాధకు ఒక స్వాంతన ఉంటుంది. పగలే లేని రేయిలో వ్యధలతో నిండిన

నీటి గాథలతో భాషలని ఊసులని నీటిపై తేలే అలలైతే ఎదురుచూపుల గాథలను గంధర్వగీతిగా స్వరపరిచిన గీతం. మల్లీశ్వరి చిత్రంలో ఘంటసాల భానుమతి, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, సాళూరి రాజేశ్వరరావు సంగీతం.

హాస్య శృంగార కరుణాద్భుత శాంతరస దేశ దైవభక్తి నిండిన రసస్ఫోరకమైన రసరమ్య గీతం. ప్రేమ అభివ్యక్తిలో ఎన్నో రకాలు. బాధగా, ప్రేమగా, ఆనందంగా, కొద్దిగా సరదాగా, చివరికి హాస్యంగా, ప్రేమ ఒక గుబులని, గుండెను గడగడలాడిస్తుందని, నీ చిరునవ్వుతోనే చిత్తరువైపోయానని, నీ మురిపంతో నేను మూర్ఛపోతానంటూ, ఇదంతా ఎందుకు గాని, అలా మేడమీదకు వస్తే తూగుటుయ్యాలలో ఊగిపోదాం రమ్మంటూ హాస్యరసస్ఫోరక ప్రేమగీతిక పాతాళభైరవి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి రచన, ఘంటసాల సంగీతం.

0: రాగాలతో
1: జనరంజక రాగఛాయిల ప్రభావాన్ని చిలికింపచేసి రాగలహరిలో అనురాగ ఝరిని నింపిన రాగరంజిత గీతం. ఒకసారి అంతే, ఎన్నిసార్లు కోరినా దొరకంది. ఒక్కసారి దొరకగానే ఏం చెయ్యాలో తెలియక అవాక్కైపోతాం. తాను వలచి వరించి మనసును హరించి పిలిచి ఎదురుపడగానే మబ్బుల వెనుక జాబిల్లిలా ముఖము చాటేసి చూపులతో పలకరించి వలపులన్నీ చిలకరించి ఎదుట నిలిచేందుకు మాత్రం జాగుచేసే జవరాలుపై ఈ పాట ఆరభిరాగంలో ఆరంభిస్తే, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి నాగేంద్రరావు రచన, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం.

ఒకే గాయకుని గళల్లో మదిని మరిపించిన గీతాలు ఎన్నో అందులో ఈపూట పలకరిస్తున్న ఒకే గాయకుని గీతం. తొలి పరిమళ మధురిమలలుకించే భావనా తరంగాలలో ఆడుకునే గీతి తొలితరం గీతం. అసలే మోహపారవశ్యం, అందులోనూ ప్రణయదాహం, ఉరకలేసే అంతరంగం, ఎదురుగా కావ్య సుమబాల. పరువాల వరాలలో, అలలతీరు నాట్యాలలో, తరగని సరసాల సురసాలలో శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తొలినాళ్లలో పాడిన తొలి గేయం అది. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పివి శ్రీనివాస్, కె రఘురామయ్య, పి సుశీల, వీటూరి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

ఒకే గాయని స్వరంలో హృదిని మురిపింపచేసిన గీతాలు ఎన్నో. అందులో ఈరోజు పారవస్యంతో ఒకే గాయని గీతం. అలసిసొలసిన మనసుకు ఒక మలయ మారుతం మరులు కలిపి నిద్రపుచ్చుతుంది. మనసు మాత్రం నిద్రపోక వింత కళలు కంటూ ఉంటుంది. ఆ కళలలో తనతో పాటు నిదురించిన హృదయాన్ని తట్టిలేపి మనసును మేలుకొలుపులు పాడే మధుర గీతంగా మారుతుంది. గుండమ్మ కథ చిత్రంలో పి. సుశీల, పి. నాగేంద్రరావు రచన, ఘంటసాల సంగీతం.

గాయనీ గాయకుల స్వరతంత్రీ నాదంతో అజరామర గళాలైన సుమనోహర మధుర యుగళ గీతం. ప్రేమ ఏనాటిదో, దానికంటూ ఒక భాష ఉంటుందని, అది ఇరువురి మనస్సుల్లో సదా సర్వదా హమేషా నిలుస్తుందని, తొలి వయసు రాగానే పరిగెత్తే వలపులో మాగిన పరువాల వన్నె చిన్నెల్లో వలపించి వలచుచోట పాడుకునే యుగళ గీతికిది. అభిమానం చిత్రంలో ఘంటసాల జిక్కి, జూనియర్ సముద్రాల రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

రసప్లావిత సుమధుర గీతాలలో జనజాగృతికై ప్రబోధాన్ని అందించే ఆలోచన రేకెత్తించే ప్రబోధ గీతం. మంచికి చెడుకు, న్యాయానికి అన్యాయానికి, వీటి మధ్య కాదు, మనిషికి హృదయానికి మధ్య పెనుగులాట ఈనాటిది కాదు. ప్రేమలో పడిన కొత్త జంటకైనా, ఓట్ల కోసం తిరిగే నాయకులకైనా, పాపను మూసే తల్లికైనా, పుట్టిన పాప పెరగటంలోనైనా, ఎక్కడ పడితే అక్కడ జీవనం కోసం జీవితంలో ఈ ఆరాటం తప్పదు. తప్పని వాటిని తప్పదని గ్రహించి తప్పు లేకుండా తప్పనిసరిగా చేసుకుపోవటమే తెలివైన పని అని ప్రబోధిస్తున్న గీతం. సంబరాల రాంబాబు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాజశ్రీ రచన, వి కుమార్ సంగీతం.

మదిలో మధురోహలు ఎదలు అలజడి ప్రణయ సరస సరాగాల శృంగారభరిత ప్రణయ గీతం. రాగం ఎప్పుడైనా నదీ తరంగాలుగా డోళలూగిస్తుంది. ఆ రాగసుధలు మది ఉయ్యాలలూగిన వారికే ఆ ఆనందం అర్థమవుతుంది. చుట్టూరా పువ్వుల ఘుమఘుమ, సయ్యాటలాడిన చిగురాకు వేసిన కోయిల పాడిన పాటలు, ఇదంతా హృదయం ఊగిన ఆనంద డోలికంటూ అభిమాన చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి. సుశీల పాడిన పాట. శ్రీశ్రీ రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

పక్షుల స్వనాలు, మెత్తని పచ్చిక, విచ్చిన పూలు, గలగలపారే ఏటి నీటి తీపి గాలుల గంధాలతో ప్రకృతి గీతం. తన విరహం నింగిలో పొలకింత, నేలపై శృంగారం, జలధిలో మనసు, మమత తరగలపై నొరగలపై సయ్యాట, ఊహలు వాహినులుగా, రాధాకృష్ణులుగా, తారాచంద్రులుగా పొదరింట గిలిగింతల ప్రకృతి పులకింతల్లో పాడుకున్న గీతం. ఆస్తులు అంతస్తులలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, ఆరుద్ర రచన ఎస్పి కోదండపాణి సంగీతం.

పనుల మనలంలో ఒకరోజు వెళ్లిపోయింది. అలసిన శరీరం, సొలసిన కన్నులు, మూతలు పడే శుభరాత్రి గీతం. ఆకాశంలో మౌనంగా జారిపోయే చందమామ మన మనస్సులో ఎన్నో భావాలు రేపుతాడు. ఆ చల్లదనానికి మనసు కరిగిపోయి ముగ్ధ మనోహర గీతిగా రూపుదిద్దుకుని మమతానురాగాల పాటల్ని అందుకుంటుంది. అది మోహనమంత్రమా, మనుషులు కలిసిన మధురోహల విన్యాసమా అని తెలుసుకునే లోపే ఆ శ్రావ్యత మనస్సుకు ప్రశాంతినిస్తుంది, జోలలు పాడుతుంది. జగదేక వీరుని కథ చిత్రంలో ఘంటసాల పి సుశీల, పింగళి రచన, పెండ్యాల సంగీతం.

0: తెరిచిన కనులు నిదుర పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్లీ మీకు నేను వినపడే వరకు ఉంటాను మరి. ఇక మీ నుంచి సెలవు కోరుతూ చంద్రశేఖర్ మల్లాది, నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకి ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 పారాథైరాయిడ్ సమస్యలు, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852. మరో నెంబరు 0402324 0853. మరో నెంబరు 0402924.

555-0923. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.